0: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for location. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: Istinamma Vainam, Putsukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో లాస్ట్ వీక్ గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఈ వీక్ వచ్చేసాను. సో గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే గ్యాప్ రాలేదు, గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. బట్ ఈ వీక్ అయితే ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయిపోదాము. అండ్ ఈ రోజు ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే నేను కొంతసేపట్లో వచ్చి చెప్పేస్తాను, బట్ బిఫోర్ దాట్ మీరైతే ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి.

మీరు వింటున్నారు రేడియో సర్బీ 107.9 FM HT3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, ఇందాక చెప్తున్నాను కదా, సో కొంచెం మళ్ళీ లాస్ట్ వీక్ గ్యాప్ వచ్చేసింది, బట్ ఈ వీక్ అయితే ఫుల్ ఎంటర్టైన్ అయిపోదాము. మరి ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొని వస్తాము లైఫ్ గురించి, అండ్ ఏం మాట్లాడుకుంటాము, లైక్ యూనో ఏదో ఫిలాసఫీ గురించి మాట్లాడేస్తూ ఉంటాం మన షోలో. బట్ ఈ రోజు అసలు ఎందుకు లైఫ్ గురించి మాట్లాడుకోవాలి, అసలు జస్ట్ ఒక మూమెంట్ ని అలా ఎంజాయ్ చేద్దాము, లెట్స్ టేక్ ఇట్ వెరీ లైట్ అని చెప్పనుకున్నాను. అందుకని ఈ రోజు మనం జస్ట్ గేమ్ ఆడబోతున్నాము. అండ్ అలాగే నాకు ఒకటి అనిపించింది అనమాట, సో ప్రతి ఒక్కరికి ఒక సాంగ్ ఉంటుంది కదా, లైక్ మనం ఏ మూడ్ లో ఉన్నా కూడా ఆ సాంగ్ వింటే మాత్రం రిఫ్రెష్ అయిపోతూ ఉంటాము, అండ్ ఎలాంటి మూడ్ లో ఉన్నా ఆ సాంగ్ వినాలి అనిపిస్తూ ఉంటది, అండ్ ఆ సాంగ్ తో మనకి కొన్ని మెమరీస్ రిలేట్ అయి ఉంటాయి. సో అలా మీకు ఏదైనా సాంగ్ ఉందా డూ లెట్ మీ నో. అండ్ అలాగే గేమ్ ఆడేద్దాము. సో గేమ్ ఏంటి అంటే, నేను మీకు ఒక మూవీ స్టోరీని ఒక సింపుల్ గా 2-3 లైన్స్ లో నాకు నచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఆ మూవీ ఏంటో మీరు కనిపెడితే మీరు నాకు కాల్ చేసేయచ్చు 9726361966 కి. అండ్ ఫస్ట్ మూవీ ఏంటి అంటే, ఒక బాగా డబ్బులున్న అబ్బాయి తన పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అబ్రాడ్ నుంచి ఇండియా వస్తాడనమాట. అండ్ ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడంటే, తనకి చిన్నప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ముగ్గురు అమ్మాయిల్ని ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి తెలుసుకుని వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. సో అలా వచ్చి ఆ ముగ్గురు అమ్మాయిల్ని డిఫరెంట్ డిఫరెంట్ గా కలిసి వాళ్లతో ట్రావెల్ చేసి వాళ్ళ గురించి తెలుసుకుని మరి లాస్ట్ గేమ్ డిసైడ్ అయ్యాడు అనేది ఆ మూవీ స్టోరీ అనమాట. లో ఏంటి అంటే, ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ఎవరికన్నా తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఒక మూవీ స్టోరీ నేను చెప్పి ఆ మూవీ ఏంటో మీరు గెస్ట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న గేమ్ ఆడుతూ ఉన్నాం అనమాట. అండ్ ఇందాక నేనేం చెప్పాను అంటే మన హీరో అబ్రాడ్ నుంచి ఇండియా పెళ్లి చేసుకోవాలని చెప్పి వస్తాడు అండ్ తనకి ఒక ముగ్గురు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు అండ్ వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోవాలని వాళ్ళతో జర్నీ చేస్తాడు అని చెప్పాను. అండ్ అలాగే అక్కినే నాగేశ్ రావు గారు యాక్ట్ చేశారు ఆ మూవీలో అని కూడా చెప్పాను. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే హర్ష గారు చెప్పేశారు అది ఏంటి అంటే చుక్కల్లో చంద్రుడు. సో సిద్ధార్థ్ యాక్ట్ చేసిన మూవీ అనమాట. సిద్ధార్థ్ అండ్ సదా ఉంటది, చార్మి ఉంటది అండ్ సలోని కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన మూవీ అది. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. మరి నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమని మన హీరోని గన్ పాయింట్ లో పెడితే మన హీరో తప్పించుకోవడానికి తన చిన్నప్పటి స్టోరీని ఆ అమ్మాయితో ఏదో కలిసినట్టు స్విట్జర్లాండ్ లో ఒక చిన్న ఇమాజినరీ స్టోరీ చెప్పేస్తాడనమాట తన చిన్నప్పటి ప్రేమికురాలు ఆర్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో మన హీరోయిన్ గురించి. తను అలా ఒక స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీని ఆ గ్యాంగ్స్టర్ కి చెప్పి ఎస్కేప్ అయిపోతాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళందరూ కలుద్దామని చెప్పి అందరూ ఒక దగ్గరికి వెళ్తారు. అక్కడ మన రియల్ స్టోరీ జరుగుతుంది హీరో హీరోయిన్ కి. సో ఈ పాటికి అర్థమైపోయి ఉంటది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే నెక్స్ట్ వచ్చి క్లూ ఇచ్చేస్తాను. అండ్ అలాగే హర్ష గారు ముసాఫిర్ కాఫే నుంచి ఈ సాంగ్ అయితే రిక్వెస్ట్ చేసేసారు, తేరా హువా సాహిబా. నాకు కూడా ముసాఫిర్ కాఫే చాలా చాలా నచ్చేసింది. సో మీలో ఎవరైనా ముసాఫిర్ కాఫే చూసారా? చూస్తే మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? సో వాట్ యూ థింక్ అబౌట్ సుధా అండ్ చందర్స్ క్యారెక్టర్స్ అందులో అండ్ ప్రీతి గురించి ఏమనుకుంటారు? ఇది చూసిన వాళ్ళు బాగా రిలేట్ అవుతారు. నేనైతే చూసి ఒక వారం రోజులు కొన్ని క్యారెక్టర్స్ ని తిట్టుకుంటూ ఉన్నాను. మరి ముసాఫిర్ కాఫే గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ వచ్చి. బట్ మీరు ఎవరైనా ముసాఫిర్ కాఫే చూసారా, మీరు దాని నుంచి ఏం తెలుసుకున్నారు, ఆర్ మీరు మీకు బాగా నచ్చింది ఏంటి అండ్ నచ్చింది ఏంటి, డూ లెట్ మీ నో 9726361966. అండ్ స్టోరీ అయితే గుర్తుంది కదా, గ్యాంగ్స్టర్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి తప్పించుకోవడానికి కోసం ఒక ఇమాజినరీ స్టోరీ స్విట్జర్లాండ్ లో జరిగినట్టు మన హీరో వాళ్ళకి చెప్పేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ లో మన హీరో హీరోయిన్ రియాలిటీ స్టోరీ జరుగుతుంది అనమాట. అదే మూవీ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. ప్రతి సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

సో మీరేమనుకున్నారు ఈ మూవీ చూసినప్పుడు? అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఐ మీన్ ఈ వెబ్ సిరీస్ చూసుంటే ముసాఫిర్ క్యాఫే, సో వాట్ యూ థింక్ అబౌట్ సుధా అండ్ చందర్స్ క్యారెక్టర్స్ అని అడిగాను కదా. సో నేనైతే నాకైతే కొంచెం ప్యూర్ ఎర్రజెండాలు అనిపించింది వీళ్ళిద్దరిని చూసిన తర్వాత. అయ్యో ఎందుకు ఇలా ఉన్నారు? అసలే మన బయట డేటింగ్ మార్కెట్ కానీ రిలేషన్షిప్స్ కానీ అంతంత మాత్రంగా నడుస్తూ ఉంటాయి. ప్రతిసారి ఏదో ఒక గొడవలు, లేకపోతే అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చకపోవడం, అబ్బాయిలకు అమ్మాయిలు నచ్చకపోవడం చాలా జరుగుతూ ఉంటాయి. మధ్యలో వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారు అని చెప్పి నాకైతే చాలా అనిపించింది అనమాట. అండ్ సరే ఏం చేస్తాం, సిరీస్ ని సిరీస్ లా చూడాలని చెప్పి లైఫ్ తీసుకున్నాను. బట్ అలాగే ప్రీతి క్యారెక్టర్ ఉంటుంది, సో ప్రీతి క్యారెక్టర్ కి అయితే నాకు తెలిసి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. బికాజ్ ఆ అమ్మాయి చాలా మంచిగా అలా ప్రేమిస్తూ అలా ఉండిపోతుంది, అండ్ షీ నోస్ వాట్ టు డూ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్, దేన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి అని తనకు తెలిసింది అని చెప్పి చాలా మంది ఆ క్యారెక్టర్ని ఎక్కువ లవ్ చేసేసారు. ఇది ముసాఫిర్ క్యాఫే ఎవరైనా చూసుంటే రిలేట్ అవుతారు. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మీరు కొంచెం లైఫ్ లో అలా ఎర్రజెండాలను చూసి ఫ్రస్ట్రేట్ అవుదాము అనుకుంటే మాత్రం వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్, ఏం చెప్పాలి, లవ్ స్టోరీ అందాము అంటే లవ్ స్టోరీ లాగా లేదు అలా అని చెప్పి ఇలా కూడా లేదు. బట్ ఎవరికైనా పాస్ట్ ఉండి ఫస్ట్ రిలేషన్షిప్స్ అలా కొంచెం అదే థాట్స్ లో ఉంటే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను. అదనమాట సంగతి. అండ్ ఇందాక నేను చెప్పిన స్టోరీ, మన హీరో ఒక ఫేక్ స్టోరీ చెప్తాడు స్విట్జర్లాండ్ లో తనకి ఇలా లవ్ స్టోరీ ఉందని చెప్పి గ్యాంగ్స్టర్ కి చెప్తాడు. అండ్ తర్వాత రియాలిటీలో వాళ్ళది సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే ప్రదీప్ గారు అండ్ దీపక్ చెప్పేశారు డార్లింగ్, సో స్విట్జర్లాండ్ అనగానే కనిపెట్టేశారు అనుకుంటున్నాను అందరూ. అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అండ్ ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ మన హీరో అనమాట. సో ఆ హీరోయిన్ ఏం చేస్తుంది అంటే, మా ఫ్రెండ్ కి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తున్నారు, మా ఫ్రెండ్ కొంచెం వాళ్ళ ఇంట్లో చెప్పలేకపోతుంది, అండ్ గ్రూమ్ కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం రౌడీ కైండ్ ఆఫ్ ఇది, సో నువ్వు వెళ్ళి కొంచెం ఆ పెళ్లి చెడగొట్టేసి మా ఫ్రెండ్ ని అబ్రాడ్ కి పంపించేసి వచ్చేసేయాలి అని చెప్పి మన హీరోని ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా పంపిస్తుంది అనమాట ఆ ఊరికి. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిన తర్వాత మొత్తం అందరూ ఒకే దగ్గరకు వస్తారు. ఎలా అంటే, ఈ హీరోయిన్లు ఇద్దరు కజిన్స్ అని చెప్పి చెప్తారు. లాస్ట్ కి కట్ చేస్తే మన ఇంకొక హీరోయిన్ కూడా హీరోతో లవ్ లో పడుతుంది. సో ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లు మన హీరోని లవ్ చేస్తున్నారు. మన హీరో ఎవరిని లవ్ చేస్తున్నారంటే అది ఎండింగ్ లో కూడా మనకి క్లారిటీ ఇవ్వరు. సో ఈ మూవీ ఎవరికైనా గుర్తుందా, 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ గుర్తు రాకపోతే నెక్స్ట్ వచ్చి క్లూ ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడు అయితే డ్యూడ్ మూవీ నుంచి సింగారి చిన్నదాన సాంగ్ వస్తుంది దీపక్ గారి కోసం. వింటూ వింటూనే రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: మీరు వింటున్నారు రేడియో సుర్బీ 107.9 ఎఫ్ఎం హెచ్డి3 అండ్ మీతో ఉంది మీ అజయ్ సుష్మా. సో ఎస్, నేను ఇందాక ఒక స్టోరీ అయితే చెప్పేశాను. అండ్ నేనేం చెప్పానంటే, ఒక ఇద్దరు హీరోయిన్లు ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు. అండ్ లైక్ ఫస్ట్ మన ఒక హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్, అతన్ని ఇంకొక అమ్మాయి దగ్గరికి పంపిస్తారు లైక్ వాళ్ళ ఫేక్ బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయడానికి, పెళ్లి చెడగొట్టడానికి. అండ్ లాస్ట్ కి ఇద్దరు హీరోయిన్లు కూడా అబ్బాయిని ఇష్టపడతారు అని చెప్పాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు హర్ష గారు, ఉదయ్ గారు అండ్ శేషు గారు చెప్పేశారు. బృందావనం ఇస్ ది మూవీ. సో అదనమాట సంగతి. అండ్ అలాగే నేను హర్ష గారితో ముసాఫిర్ క్యాఫే గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో మేము ఇంకా మాట్లాడుకునేది ఉంది, అది బై మిస్టేక్ లైన్ కట్ అయిపోయింది. బట్ నేను హర్ష గారితో ముసాఫిర్ క్యాఫే గురించి మాట్లాడతాను, బికాస్ దాట్స్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. ఎవరైనా ముసాఫిర్ క్యాఫే గురించి చెప్తే నేను అలా వింటూ ఉంటాను అనమాట, బికాస్ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ నాకు అంత నచ్చేసింది. సో మీరు ఎవరైనా ముసాఫిర్ క్యాఫే చూస్తే ఇట్ లెట్ మీ నో. అండ్ అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, మన హీరో హీరోయిన్ ఇద్దరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ కలుసుకుంటారు. కాకపోతే హీరోయిన్ వల్ల డాడీ కొంచెం మనీ మైండెడ్ అనమాట. అండ్ అలాగే మన విలన్ హీరోయిన్ ని చూసి లవ్ లో పడతాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కి డబ్బులు ఇచ్చి తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అంటాడు. వాళ్ళ ఫాదర్ కొంచెం అటు ఇటు చేసి మన హీరో హీరోయిన్ ని ఎలా విడగొట్టాలా అని చెప్పి చూస్తూ ట్రై చేస్తూ ఫైనల్ గా సక్సీడ్ అయ్యి చెప్పి ఉంటాడు. బట్ హీరోయిన్ ఒక ప్రాబ్లమ్ లో పడుతుంది. అండ్ అది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మన హీరోయిన్ ని కాపాడడానికి హీరో మళ్ళీ వస్తాడనమాట. వాళ్ళకి బ్రేకప్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ కలుసుకుంటారు. సో ఈ మూవీ ఏంటో తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. ఇప్పుడైతే షార్ట్ కమర్షియల్స్ అండ్ దెన్ మంచి సాంగ్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio
2: Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: నల్లంచు తెల్లాచిరా.
6: హాయ్ గైస్, దిస్ హరీష్ శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతాం. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా?
8: ఎస్ సార్.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
0: మీరు వింటున్నారు రేడియో సిర్బీ 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఈ రోజు మనం ఆడుతున్నాము ఒక స్మాల్ గేమ్. నేను మీకు ఒక మూవీ స్టోరీని 2 లైన్స్ లో 3 లైన్స్ లో నాకు నచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఆ మూవీ ఏంటో కనిపెడతారా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే నేను కమర్షియల్స్ ముందు ఒక స్టోరీ చెప్పేశాను, బట్ ఆ స్టోరీ కొంచెం అటీటుగా చెప్పాను అనమాట. సో అయిపోయిన తర్వాత ఇదేంటి ఇలా చెప్పాను, ఎవరికైనా అర్థమైందా అనుకునే లోపు నాకు ఉదయ్ గారు కాల్ చేసేసారు. ఉదయ్ గారు ప్రభాస్ ఫ్యాన్ అంట. సో ఇంకా అలా చెప్పినా ఎలా చెప్పినా కనిపెట్టేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్ అంటే. సో నేను ఇందాక చెప్పిన మూవీ ఏంటి అంటే అదేంటో నేను కొంతసేపట్లో చెప్పేస్తాను, బికాజ్ మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు మళ్ళీ నాకు కాల్ చేసి ట్రై చేసేయచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం ముసాఫిర్ కాఫే గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో హౌ గుడ్ యాక్టర్ విక్రాంత్ మాసే కానీ, వేదిక కానీ, అండ్ ది అదర్ గర్ల్ మహిమ కానీ. సో మీలో ఎవరైనా ముసాఫిర్ కాఫే చూసుంటే మీకు కూడా తెలుస్తుంది అండ్ నేను ఆ స్టోరీ ఏం చెప్పాను ఏంటి అనేది. సో ముసాఫిర్ కాఫే ఎవరైనా చూసుంటే డూ లెట్ మీ నో. అండ్ అలాగే ఇప్పుడు నేను ఆ మూవీ ఏంటో కొంతసేపట్లో వచ్చి రివీల్ చేసేస్తాను, బట్ ఇప్పుడైతే ఉదయ్ గారి కోసం ప్రభాస్ సాంగ్ ఒకటి చెప్పే పెట్టేస్తాను. అండ్ సో వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకెవరైనా గెస్ట్ చేస్తారేమో అని. రైట్ నో రాలేదు, అండ్ నేను కూడా ఆ స్టోరీ కొంచెం అంటిగా చెప్పేశాను కాబట్టి. సో నేను చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ ట్రైన్ లో కలుసుకుంటారు, అండ్ మన విలన్ కొంచెం హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అండ్ హీరోయిన్ వాళ్ళ డాడీకి కొంచెం డబ్బుల్ పిచ్ ఉంటుంది, అలా హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ హీరోయిన్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు మన హీరో వాళ్ళు బ్రేకప్ అయిపోయినా కూడా మళ్ళీ వచ్చి తనని సాల్వ్ చేస్తాడు, ఐ మీన్ తనని సేవ్ చేస్తాడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అని చెప్పి చెప్పాను. సో మూవీ ఏంటి అంటే వర్షం బేసిక్ గా. సో ఎవరైనా ఇదేం స్టోరీ ఇలా చెప్పింది వర్షన్ మూవీని అనుకుంటే నన్ను క్షమించండి, బట్ అదనమాట. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈజీ కనిపెట్టేస్తారు, అలాగే ఉదయ్ గారు కనిపెట్టేశారు. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను, మరి నెక్స్ట్ స్టోరీ చెప్పిన తర్వాత ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తాను. సో నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో ఇప్పుడు నా దగ్గర 2-3 స్టోరీలు ఉన్నాయి, బట్ ఇప్పుడైతే ఒక స్టోరీకి వెళ్ళిపోదాము. మన హీరో అండ్ హీరోయిన్ ఒక ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటారు, అండ్ ఆ ఫ్లైట్ డిలే అవుతుంది. సో అలా వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మన హీరో హీరోయిన్ ని ఒక పెళ్లికి తీసుకెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి, అండ్ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తాడు. ఇంకా అలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మన హీరోయిన్ కి తెలుస్తుంది దట్ మన హీరోకి అండ్ హీరోయిన్ వాళ్ళ అన్నకి ఒక పాస్ట్ ఉంది, అండ్ ఆ పాస్ట్ వల్ల కొంచెం గొడవలు అవుతాయి. అండ్ అది ఇది అయిన తర్వాత లాస్ట్ కి హాస్పిటల్ దగ్గర మొత్తానికి మన హీరోయిన్ వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వచ్చి హీరోని మా చెల్లెల్ని పెళ్లి చేసుకో అని చెప్పి అడుగుతాడు. సో ఈ మూవీ ఎవరైనా కనిపెట్టుంటే డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే ఇప్పుడు ఉదయ్ గారి కోసం ప్రభాస్ సాంగ్ ఒకటి ప్లే చేయమన్నారు. సో నాకు బాగా నచ్చిన సాంగ్ ప్రభాస్ మూవీలోది. సో మీరు కూడా వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆజే సుష్మా ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ఆర్ గేమ్ ఆడుతున్నాము. నేను ఒక మూవీ స్టోరీని నాకు నచ్చినట్టుగా చెప్తాను అండ్ ఆ స్టోరీ ఏంటో మీరు గెస్ చేయాలి అని చెప్పాను. సో ఇందాక నేను ఒక స్టోరీ చెప్పేశాను ఈ సాంగ్ ప్లే చేసే ముందు. అండ్ నేనేం చెప్పాను అంటే సో హీరో హీరోయిన్ డిలేడ్ ఫ్లైట్ జర్నీలో కలుస్తారు. అండ్ ఆ తర్వాత మన హీరో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి తినని తీసుకుని వెళ్తాడు. ఫ్లైట్ కి చాలా టైం ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అంటే. అండ్ అలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ హీరో వాళ్ళ ఐ మీన్ హీరోయిన్ కి ఒక అన్నయ్య ఉంటారు అండ్ హీరోకి వాళ్ళ అన్నయ్యకి ఒక షేర్డ్ పాస్ట్ ఉంటుంది. దాని వల్ల కొన్ని గొడవలు అవుతాయి అండ్ లాస్ట్ కి మన హీరోయిన్ వాళ్ళ అన్న వచ్చి హీరోని మా చెల్లిని పెళ్లి చేసుకో అని చెప్పి అడుగుతాడు అని చెప్పాను. అండ్ చాలా మంది ఫస్ట్ అయితే గుండెజారి గల్లంత అయింది అన్నారు బికాస్ సేమ్ కాంబినేషన్ నితిన్ అండ్ నిత్యం మీనన్ కాబట్టి. బట్ కరెక్ట్ ఆన్సర్ నాకు హర్ష గారు అండ్ కిషోర్ గారు చెప్పారు. ఇష్క్ మూవీ అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ వచ్చింది ఇష్క్ అండ్ అజయ్ గారు యాక్ట్ చేశారు హీరోయిన్ వాళ్ళ అన్నలాగా. సో అదనమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో నెక్స్ట్ స్టోరీ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే మన హీరో బాగా ఒక రిచ్ స్పాయిల్డ్ బ్రాట్ అనమాట. ఒక పెద్ద కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయి ఉంటారు. బట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పెంచుతారు అండ్ తనకి బాగా ఆస్తుంది అనమాట. అండ్ వాళ్ళ తాతగారు చనిపోయేటప్పుడు ఆ ఆస్తి తినకి కొన్ని సర్టెన్ కండిషన్స్ మీదనే వస్తుంది. లైక్ ఇలా ఒక పల్లెటూరులో ఇలా ఒక గవర్నమెంట్ కాలేజ్ ఏదో ఉంది, సమ్ స్ట్రిక్ట్ కాలేజ్, అక్కడికి వెళ్లి తన డిగ్రీ కంప్లీట్ చేస్తేనే వితౌట్ ఎనీ ఏరియర్స్ ఆర్ ఎనీ బ్యాక్లాగ్స్ తో ఏం లేకుండా ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తేనే తనకి ఆస్తి వస్తుంది అని చెప్పి ఆ వీల్ నమ్మ ఏదైతే ఉంటుందో దానిలో రాస్తాడు. సో మన హీరో ఇంకా ఆస్తి కోసం తన రిచ్ లైఫ్ ని అన్ని వదిలేసుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఎన్నో కష్టాలు పడతాడు, అడ్జస్ట్ అవ్వలేక అక్కడ పీపుల్ తో ఉండలేక అలా కష్టాలు పడతాడు. అన్ని ఫన్నీ ఫన్నీ వేలో జరుగుతూ ఉంటుంది. మన హీరో అయితే బాగా రిచ్ అండ్ స్పాయిల్డ్ అనమాట. సో బట్ లాస్ట్ కి అక్కడే ఉండి తాను కాలేజ్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు ప్రెసిడెంట్ గా. అలా అలా ఊర్లో వాళ్ళతో కొంచెం తిరుగుతూ ఫ్రెండ్స్ తో ఉంటూ అలా తన గురించి తను తెలుసుకుంటాడు అనమాట. లైక్ డబ్బులు ఒక్కటే కాదు, లైఫ్ అంటే చాలా ఉంది. అండ్ అలా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత అసలు రియల్ ఫ్రెండ్స్ అంటే ఎవరు, డబ్బు కోసం వచ్చే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు. ఈయన కామిక్ వే చూపిస్తారనమాట తన కష్టాలు, అక్కడ పడే కష్టాలు. సో ఈ మూవీ ఎవరికన్నా గుర్తుందో ఆర్ ఎవరికన్నా అర్థమైందా డూ లెట్ మీ నో. ఒకవేళ ఎవరికన్నా కష్టంగా అనిపిస్తే నేను నెక్స్ట్ వచ్చి నాకు కరెక్ట్ ఆన్సర్ రాకపోతే క్లూ ఇచ్చేస్తాను. బట్ చూద్దాం ఎవరైనా ఆన్సర్ చేసేస్తారేమో. 9726361966. సో బేసిక్ గా మన హీరో ఒక రిచ్ స్పాయిల్డ్ బ్రాట్ అండ్ తన ఆస్తి కోసం వేరే పల్లెటూరుకి వెళ్లి ఒక చిన్న కాలేజ్ లో చదవడానికి స్టార్ట్ చేస్తాడు. అలా ఎన్నో కష్టాలు పడి లాస్ట్ కి ఎవరో ఏంటో అనేది తెలుసుకుంటాడు. మరి నాకైతే కాలేజ్ వచ్చేస్తున్నారు, అర్థమైనట్టుంది అందరికి. మీరైతే ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆజే సుష్మా. అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఆర్ ఆడుతున్నాము ఒక చిన్న గేమ్. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను అండ్ ఆ స్టోరీ ఏ మూవీ అనేది మీరు గెస్ చేయాలి అని చెప్పి చెప్పాను. సో ఇందాక నేను చెప్పింది ఏంటి అంటే ఒక హీరో, బాగా డబ్బులున్న హీరో, తర్వాత వాళ్ళ తాతగారు రాసిన వీలునామా వల్ల ఒక చిన్న పల్లెటూరుకి వెళ్లి అక్కడ కాలేజ్ లో చదవాల్సి వస్తుంది అండ్ అక్కడ తన లైఫ్ గురించి తెలుసుకుంటాడు అని చెప్పాను. సో నాకు కరెక్ట్ గా మూవీ నేమ్ చెప్పేసింది అయితే కిషోర్ గారు అండ్ హర్ష గారు. సో పిల్ల జమీందార్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నాని యాక్ట్ చేశాడు పిల్ల జమీందార్ మూవీ అండ్ నాకు కూడా ఆ మూవీ చాలా ఇష్టం. అంటే నేను అది చిన్నప్పుడు చూసాను, కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, అండ్ అప్పుడు చూసి అబ్బో ఆ కామెడీ సీన్స్ చూస్తే నవ్వుకునేదాన్ని. అంటే మన నాని పల్లెటూరులో ఎలా కష్టపడతాడో అవన్నీ చూసి అబ్బో ఎంత నవ్వుకునేదాన్ను. బట్ ఇప్పుడు అదే మూవీ చూస్తే కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. సో నాకు ఈ టాపిక్ గురించి ఎప్పుడో మాట్లాడాలి అని చాలా ఉంటది అనమాట. లైక్ చిన్నప్పుడు చూసిన మూవీస్ తర్వాత పెద్దయ్యాక చూస్తే మన పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఆర్ ఏదో ఒక స్టోరీ కూడా మనం ఒక టైంలో విన్న స్టోరీనే మళ్ళీ ఇంకొక టైంలో వింటే మన పర్స్పెక్టివ్స్ మారుతాయి. ఇట్స్ బికాస్ మనం మన లైఫ్ లో ఎలా ఇవాల్వ్ అయ్యాము, మన లైఫ్ ఎలా నడుస్తుంది అన్న దాన్ని బట్టి మనం ఎదురుగా ఉన్న స్టోరీస్ ని గానీ మూవీస్ ని గానీ చూస్తామని చెప్పి నేను చాలా విన్నాను. మరి మీరేమంటారు? సో మీరు కూడా అలానే అనుకుంటారా? చూద్దాం. అండ్ అలాగే సో మనం ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక నుంచి నేను హర్ష గారితో ముసాఫిర్ కాఫే గురించి మాట్లాడాను. సో హర్ష గారు ఆబ్వియస్లీ విక్రాంత్ మాసే గురించి చెప్పారు. సో మీ అందరికీ ఎవరికైనా తెలుసుంటే విక్రాంత్ మాసే, ఆర్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ వండరింగ్ 12th ఫెయిల్ మూవీ చూసుంటే విక్రాంత్ మాసే ఎవరో తెలుస్తారు. సో ఆ 12th ఫెయిల్ మూవీ నుంచి మాత్రం విక్రాంత్ మాసే బాగా ఫేమస్ అయిపోయాడు, తన యాక్టింగ్ కానీ అన్ని కూడా. అండ్ తనకి మొన్ననే నేషనల్ అవార్డు కూడా వచ్చింది, బట్ ఫర్ డిఫరెంట్ మూవీ. అండ్ యా, బట్ నేనైతే హర్ష గారు కూడా చెప్పారు. So we used to follow, like Nenu, na friends, and we used to follow him from a very long time. But annitikanna kuda బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే ఒక సిరీస్ వచ్చింది. ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు లవ్ అండ్ పెయిన్ రిలేటెడ్ అనమాట విక్రాంత్ మాసేది. అండ్ అప్పటి నుంచి కూడా నాకు విక్రాంత్ మాసే మూవీస్ అన్ని ఇష్టం. సో ఈ ముసాఫిర్ కాఫే అయితే నాకు తెలిసి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీ లైఫ్ లో రిలేట్ అయ్యి ఉంటారు అబౌట్ ఫస్ట్ లవ్ అండ్ కరెంట్ లవ్. సో ఆ ఫస్ట్ లవ్ అనేది చాలా మంది మర్చిపోలేకపోతూ ఉంటారు, చాలా మంది మూవ్ ఆన్ అవ్వలేకపోతూ ఉంటారు. అండ్ ఆ ఫస్ట్ లవ్ కూడా చాలా మందికి ఎలా బ్రేక్ అవుతుందంటే మేబీ బికాస్ ఆఫ్ కెరియర్ గురించి అలా అనమాట. చాలా మంది రిలేట్ అయ్యేలాగా చూపించారు ఆ వెబ్ సిరీస్ లో. సో అదనమాట ముసాఫిర్ కాఫే గురించి. అండ్ ఆఫ్ కోర్స్ ఆ లీడ్స్ యాక్ట్ చేశారు అయితే అదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. అందరూ కూడా చాలా నాచురల్ గా యాక్ట్ చేశారు. అండ్ ఆ సిరీస్ కూడా ఆ వ్యూస్ కానీ చూపించే లొకేషన్స్ కానీ చాలా పీస్ఫుల్ గా అలాగా ఎందుకో కొంచెం అందరికీ కూడా బాగా ఇదైందనమాట, బాగా దగ్గరగా అట్రాక్ట్ చేసేసిందాము ఆ సిరీస్. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి సినాప్సిస్ చదవండి. అండ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ముసాఫిర్ కాఫే చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ లో ఉంది. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో మన హీరో ఒక అనాథ ఆర్ఫన్ అనమాట. అండ్ హీరోకి ఆర్ఫన్ కాబట్టి సో పెళ్లి చేసుకుంటే ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్తే ఆ ఫ్యామిలీ కూడా నాకు ఫ్యామిలీ అయిపోతుంది, సో నాకు కూడా ఒక ఫ్యామిలీ వస్తుంది అని చెప్పి ఒక చిన్న కోరిక ఉంటుంది. సో అలాగా మన హీరోయిన్ డాక్టర్ చదువుతూ ఉంటుంది అండ్ ఎంబీబీఎస్ చేస్తూ ఉంటుంది బేసిక్ గా. సో మన హీరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ హీరో హీరోయిన్ చూసి తన గురించి తెలుసుకుందామని చెప్పి తెలుసుకుంటే తనకి జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి తెలుస్తుంది. సో అలాగా మన హీరో హీరోయిన్ ప్రేమలో పడిపోతారు. బట్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి తను ఆర్ఫన్ అని చెప్పి నచ్చదు. మన హీరోయిన్ కి వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. బట్ ఆ గ్రూమ్ ఎవరైతే ఉంటారో హీరో కూడా వచ్చి ఆ పెళ్లి చూడాలి, సో దట్ నేను వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పి నమ్ముతాను అని కండిషన్ పెడితే మన హీరో ఆ పెళ్లికి వెళ్తాడు హీరోయిన్ వాళ్ళ డాడీ చెప్పారని చెప్పి. అండ్ అక్కడ చాలా చాలా చాలా జరిగిన తర్వాత లాస్ట్ కి మన హీరోయిన్ వాళ్ళ డాడీ ఒప్పుకొని మన హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అండ్ హీరోకి తను అనుకున్నట్టుగా ఆ జాయింట్ ఫ్యామిలీ దొరికేస్తుంది. సో ఇది నాకు తెలిసి చాలా తక్కువ మంది చూసుంటారేమో ఈ మూవీని అని అనుకుంటున్నాను, బట్ నేను చాలా సార్లు చూసిన మూవీస్ లో ఇది ఒకటి అనమాట. సో ఎవరైనా ఈ మూవీ చూసుంటే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. లేదు అంటే నేను నెక్స్ట్ వచ్చి క్లూ ఇచ్చేస్తాను. బట్ ఇప్పుడైతే నేను కిషోర్ గారి కోసం పిల్ల జమీందార్ మూవీ నుంచి ఈ సాంగ్ ప్లే చేసేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ పిల్ల జమీందార్ మూవీలో ఉంచాను ఎంతమందికి తెలుసు, అండ్ ఈ సాంగ్ ఎంతమంది విన్నారు, ఎంతమందికి నచ్చింది, డూ లెట్ మీ నో 9726361966. అండ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3.

0: సో ఈ సాంగ్ ఎంతమంది వినేశారు? సో మీకు ఎవరికైనా తెలుసా ఈ సాంగ్ పిల్ల జమీందార్ మూవీలో నుంచి అని చెప్పి? అండ్ ఎస్, అదనమాట సంగతి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ అయినారు విత్ మీ ఆర్జే సుష్మా. సో మండే 7 to 9 అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ఆర్ ఆడుతున్నాము ఒక చిన్న గేమ్ అనమాట. నేను ఒక స్టోరీని, మూవీ స్టోరీని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సినాప్సిస్ లాగా ఏదో ఒక 2-3 లైన్స్ లో నాకు నచ్చినట్టుగా చెప్తాను. అండ్ ఆ మూవీ గెస్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నాము. అండ్ ఇందాక కూడా నేను ఒక స్టోరీ చెప్పేశాను, బట్ ఆ స్టోరీ ఏంటి, నాకు ఆన్సర్ వచ్చిందా లేదా అది చెప్పేశాను. బట్ బిఫోర్ దాట్, సో ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్. మీరు రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ కోసం చూస్తుంటే యూ కెన్ విజిట్ ఇండియా టుడేస్ అవుట్లెట్ ప్రతిరోజు 4 PM to 7 PM. Bar snacks at just $1 and draft beers only $2.99. Alagi great bites, cold drafts and happy evenings. India Today, 11151 North Nolan Drive, South Lake. Alagi India Bazaar gurinchi kuda maatladeskundamo. Varalakshmi pratham vachesindi shravana masam undi kabatti. Authentic puja specials to fresh flowers, coconuts, fruits, inka chaala anni festive groceries kuda oke daggara dorugutunnayi India Bazaar lo. So ee Varalakshmi pratham preparations ni easy ga cheseyadaniki unbeatable prices tho vachesindi India Bazaar.
1: Tick tick radio Surabhi. Time check. Studio lo time 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం

0: ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: అమ్మా, సాటర్డే మూవీ?
0: మనబడి క్లాస్.
3: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
0: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30 to 50 స్కూల్స్ లో 3000 to 5 స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు విత్ మీ సుష్మా. సో మనం మాట్లాడుకుంటున్నాము, ఆడుతున్నాము ఒక చిన్న గేమ్. నేను మీకు స్టోరీ చెప్పేసి అది ఏ మూవీ అని చెప్పి గెస్ట్ చేయమని అడుగుతున్నాను. సో ఇందాక నేను చెప్పింది ఏంటి అంటే, ఒక మన హీరో ఆర్ఫన్ అండ్ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. బట్ హీరోయిన్ వాళ్ళ డాడీకి నచ్చడు హీరో. బట్ లాస్ట్ కి వాళ్ళు అలా మన హీరోయిన్ వాళ్ళ డాడీ ఒప్పుకొని హీరోని హీరోయిన్ ని కలిపేస్తారు అని చెప్పాను. సో నాకు కరెక్ట్ గా మూవీ నేమ్ చెప్పింది అయితే మహేష్ గారు. సోలో మూవీ. సోలో మూవీ ఎంతమంది చూసారు? సో ఒక్కసారి ఆలోచించుకోండి. నారా రోహిత్ అండ్ నిషా అగర్వాల్ యాక్ట్ చేశారు ఈ మూవీలో. నాకైతే చాలా ఇష్టం. ఇందులో సాంగ్స్ కూడా చాలా ఇష్టం నాకు కూడా. అండ్ నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో మన హీరో అగైన్ కొంచెం ఎలా చెప్పాలి, బాగా రిచ్ అబ్రాడ్ లో ఉంటాడు. అండ్ వాళ్ళ కజిన్ పెళ్లికి అని చెప్పి ఇండియా వస్తాడు వాళ్ళ మమ్మీతో కలిసి. అండ్ ఆ పెళ్లిలో ఆ కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తనే మన హీరోయిన్. సో ఆ అమ్మాయిని ఇష్టపడతాడు, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు ఆ పెళ్లిలో. బట్ కొన్ని కారణాల వల్ల మన హీరోయిన్ ఏంటంటే బాగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందనమాట. అండ్ హీరోయిన్ వాళ్ళకి ఒక అన్నయ్య ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కండిషన్ పెడతారు, లైక్ నువ్వు బాగా రిచ్ అండ్ అబ్రాడ్ లో ఉన్నావు కదా, సో మా చెల్లిని వదిలేస్తావేమో ఆర్ సంథింగ్ ఏమన్నా అవుతుందేమో, నీకు మా చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చూపించాలంటే నువ్వు ఈ పని చేయాలి అని చెప్పి ఆ విలేజ్ లో తనకి ఒక పొలం ఇచ్చేసి పంట పండించమని చెప్పి ఒక టాస్క్ ఇస్తాడనమాట. సో లాస్ట్ కి ఆ టాస్క్ కంప్లీట్ చేశాడా, హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా, ఇదంతా స్టోరీ అనమాట. సో ఎవరైనా కనిపెట్టుంటే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు సోలో మూవీ నుంచి మరుమల్లెల వాన అనే సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను మహేష్ గారి కోసం. అండ్ మీకు కూడా వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ కి జాయిన్ అయి ఉన్నారు విత్ మీ ఆర్జే సుష్మా మండే 7 to 9 PM. అండ్ ఈ రోజు మనం ఆడుతున్నాము ఒక స్మాల్ గేమ్. నేను ఒక స్టోరీని 2-3 లైన్స్ లో నాకు నచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అదే మూవీ అని గెస్ట్ చేస్తారా అని చెప్పి అడిగాను. సో అందరూ చాలా బాగా గెస్ట్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ నేను అంటే నేను ఎలా డైరెక్ట్ చేస్తున్నాను ఏంటో అసలు అర్థమవుతుందో లేదో అని అనుకున్నాను స్టార్ట్ చేసే ముందు, బట్ రెస్పాన్స్ అయితే క్రేజీ ఉందన్నమాట. అందరూ కనిపెట్టేస్తున్నారు ఇది నా నరేషన్ గొప్ప కాదు, మీ బ్రెయిన్ గొప్ప అనమాట. నాకు తెలిసి మన లిజనర్స్ అందరూ కూడా టాలీవుడ్ ఆర్ మూవీ కట్టు బానిసలు, అందుకే మూవీస్ అన్ని కూడా కనిపెట్టేస్తున్నారు. అండ్ దట్ టు ఆన్ ఏ మండే ఈవినింగ్. సో మండే అంటేనే బేసిక్ గా చిరాకు వస్తుంది అండ్ మండే ఈవినింగ్ కూడా ఇంత షార్ప్ గా ఎలా గెస్ట్ చేస్తున్నారో మన లిజనర్స్ కే తెలియాలి. అండ్ సో ఈ మధ్య ఇది ఎక్కువ చూసాను అనమాట, ఐ జస్ట్ గాట్ మెచ్యూర్డ్ ఆర్ ఐ జస్ట్ గ్రూ అప్. నాకు మండే ఒకటే కాదు, వీక్ మొత్తం అంటే చిరాకేస్తుంది అండ్ దట్ ఈస్ అడల్టింగ్ అని చెప్పి చాలా దగ్గర చూసాను. మరి నిజమే అంటారా? నాకైతే నిజంగానే యా వీక్ అంతా చిరాకు వస్తుంది, వీకెండ్ మాత్రమే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో హౌ ఇస్ యువర్ వీక్ గోయింగ్? మండే ఎలా జరిగింది? అండ్ మండే ఎనర్జీ ఇచ్చిందా, ఎనర్జీ డ్రైన్ చేసేసిందా నెక్స్ట్ ట్యూస్డే వెన్స్డే అండ్ థర్స్డే ఫ్రైడేకి ఏం జరుగుతుంది ఒకసారి మాట్లాడేసుకుందాము. ఆల్సో నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు, ఆర్ ఇందాక నేను చెప్పాను ఒక స్టోరీ అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే హర్ష గారు అండ్ లక్ష్మి గారు. సో నేనేం చెప్పాను ఆ మూవీ ఏంటి అంటే నువ్వు వస్తానంటే నేను అంటానా. సో సిద్ధార్థ్ అండ్ త్రిష మూవీ. సో నేను ఆ స్టోరీ చెప్పి గెస్ట్ చేయమని చెప్పేశాను. అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ నెక్స్ట్ డే జస్ట్ $29 కి మాత్రమే మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి స్పెషల్ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. మీరు కాల్ చేసేయచ్చు 9724845400 ఆర్ విజిట్ చేయొచ్చు 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. సో అదనమాట సంగతి. మరి నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే సో మన హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పుడే చనిపోయి ఉంటారు అండ్ హీరోయిన్ ఒక్కటే అదే ఇంట్లో మాత్రం ఉంటూ ఉంటుంది. అండ్ హీరోయిన్ పెళ్లికి మన హీరో వస్తారు. సో మన హీరో ఎవరు అంటే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ కొడుకు అనమాట. సో ఆ పెళ్లికి వస్తాడు మన హీరో అండ్ హీరోయిన్ ఇష్టపడతాడు, బట్ సమ్హౌ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అండ్ మన హీరో ఆ హీరోయిన్ ఉండే ఇంట్లో అదే కాంప్లెక్స్ లో రెంట్ కి వస్తాడు. అండ్ హీరో ట్రై చేస్తాడు హీరోయిన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అండ్ సో అండ్ సో చాలా జరిగిన తర్వాత హీరో హీరోయిన్ కు ప్రేమలో పడతారు. బట్ హీరోయిన్ చెప్పే ముందే వాళ్ళకి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మన హీరో వెళ్ళిపోతాడు. బట్ లాస్ట్ కి ఏం తెలుస్తుందంటే మన హీరో బాగా రిచ్ జస్ట్ తన కోసం అని చెప్పి అదే కాంప్లెక్స్ లో ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. అండ్ లాస్ట్ కి మన హీరోయిన్ కి నిజం కూడా తెలుస్తుంది. లైక్ మన హీరోనే చెప్తాడనమాట మీ పేరెంట్స్ ని యాక్సిడెంట్ చేసింది మా డాడీ అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ లాస్ట్ కి మన హీరోయిన్ ఫర్గివ్ చేసేసి తన న్యూ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి మన హీరో హీరోయిన్ కలిసిపోతారు. సో ఇప్పటికీ ఈ మూవీ కనిపెట్టారేమో అనుకుంటున్నాను, లేకపోతే నెక్స్ట్ వచ్చి క్లూ ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. బాగుందే సాంగ్ వినేశారు ఫ్రమ్ ది మూవీ చింతకాయల రవి. సో విశాల్ శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట దీనికి. అండ్ నేను విశాల్ శేఖర్ది ఎక్కువ హిందీలో విన్నాను అండ్ నాకు చాలా ఇష్టం అనమాట ఆయన మ్యూజిక్ కంపోజిషన్ ప్రీతం తర్వాత. బట్ తెలుగులో కూడా చేశారు చింతకాయల రవి, అందుకే ఆ మూవీలో సాంగ్స్ అన్ని కూడా అంత బాగుంటాయి. సో మీరు వింటూ ఉంటారా చింతకాయల రవి మ్యూజికల్ ని? సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఈ రోజు మనం ఆడుతున్నాము ఒక స్మాల్ గేమ్, లైక్ నేను ఒక స్టోరీని చెప్తాను అండ్ అది ఏ మూవీయో మీరు గెస్ట్ చేయాలి అని చెప్పి. నేను ఇందాక చెప్పింది ఆనంద్ మూవీ స్టోరీ చెప్పాను అండ్ మోహన్ గారు, హర్ష గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. సో ఆనంద్ మూవీ ఎంతమందికి ఇష్టం? ఆనంద్ మూవీ నాకు తెలిసి మనందరం కూడా చాలా కంఫర్ట్ మూవీ అని చెప్పి అనుకుంటాము. అండ్ ఎస్, చాలా మంది కూడా శేఖర్ కమల గారి మూవీస్ అందుకే చూస్తూ ఉంటారు. హ్యాపీ డేస్ కానీ, గోదావరి కానీ అన్ని బాగుంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అయితే ఏదైతే ఉంటుందో చాలా బాగా రాస్తారనమాట. చాలా స్ట్రాంగ్ గా హర్ష గారితో మాట్లాడుతున్నాను ఇందాక దీని గురించి. సో హర్ష గారు కూడా చెప్తూ ఉన్నారు ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ రాసే విధానం ఏదైతే ఉంటుందో శేఖర్ కమల గారి మూవీస్ లో అది చాలా బాగుంటుంది. అండ్ కొంచెం రియల్ లైఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కి కూడా కొంచెం బాగా దగ్గర అయ్యి బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. అండ్ ఆ మూవీస్ కూడా అలాగే కొంచెం రియాలిటీకి బాగా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. మరి నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో మన హీరో లైక్ డ్యూయల్ రోల్ చేస్తారనమాట, ట్విన్స్. సో చిన్నప్పుడే హాస్పిటల్లో వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోతారు. అలాగా ఒక హీరో ఏమో రఫ్ అండ్ టఫ్ గా పెరుగుతాడు, పోలీస్ అవ్వాలని చెప్పి అనుకుంటాడు. బట్ ఇంకొక హీరో ఏమో ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరుగుతాడు. సో వీళ్ళిద్దరు చాలా కాంట్రాస్ట్ గా ఉంటారు. బట్ సమ్హౌ వీళ్ళ డాడీ, రియల్ డాడీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాబ్లమ్ లో ఉన్నారని తెలుసుకుని ఆయనను కాపాడడం కోసం అని చెప్పి ఒక ఐలాండ్ కి వెళ్తారు. అండ్ అక్కడ విలన్ ఉంటాడనమాట. విలన్ మన హీరో వాళ్ళ హీరోస్ వాళ్ళ డాడీని కట్టేస్తాడు. ఎందుకు అంటే ఆయన నుంచి ఏదో ఒక సైంటిఫిక్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ది తీసుకోవాలని చెప్పి ఆయనను అక్కడ ఆపేసి ఉంటాడు చాలా ఇయర్స్ నుంచి. ఫైనలీ మన హీరోస్ వాళ్ళ డాడీని సేవ్ చేసేసి మళ్ళా ఫ్యామిలీ అంతా కలిసిపోతారు. బట్ మన హీరో సెపరేట్ అయి ఉంటారు కదా, ఆ బ్రాహ్మిన్ ఫ్యామిలీని కూడా వదిలేయకుండా మీరు కూడా మీరు మా నాన్ననే అని చెప్పేసి కలిసిపోతారు లాస్ట్ కి. సో అదనమాట సంగతి. అండ్ ఈ మూవీ నాకు తెలిసి ఇప్పటికీ కనిపెట్టేసి ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాను, లేకపోతే నెక్స్ట్ వచ్చి క్లూ ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఆనంద్ మూవీ నుంచి ఒక సాంగ్ వచ్చేస్తుంది. సో వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సుర్భి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూనింగ్ అయినారు విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఈ రోజు మనం ఆడుతున్నాము ఒక చిన్న గేమ్. నేను స్టోరీ చెప్తే మీరు ఆ మూవీ ఏంటో కనిపెట్టాలి అని చెప్పి. సో ఇందాక నేను చెప్పిన మూవీ అయితే అదుర్స్ అదుర్స్ స్టోరీ చెప్పేశాను. సో మన వాళ్ళు ట్విన్స్ అండ్ వాళ్ళ డాడీని కాపాడడానికి వెళ్తారు, ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి వెళ్తాడు ఒక హీరో అని, ఒక ట్విన్ అని చెప్పి చెప్పాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే నవీన గారు అండ్ ప్రసాద్ గారు. అండ్ సో యా, అదర్స్ మూవీ నాకు చాలా ఇష్టం బికాస్ మెయిన్లీ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని అండ్ ఎన్టీఆర్ కోసం ఎక్కువ చూస్తాను, అది వేరే విషయం. బట్ ఆల్సో బ్రహ్మానందం గారి కామెడీ కోసం కూడా ఎక్కువ చూస్తానన్నమాట. చారీ బట్టు కాంబినేషన్ ఏదైతే ఉందో అదైతే నాకు అది ఎవరు రీక్రియేట్ చేయలేరేమో మళ్ళీ అని చెప్పి అనిపించింది. సో ఇది కూడా ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. అప్పట్లో మన హీరోస్ అందరూ కూడా ఇట్లా నార్మల్ గా కామెడీ చేస్తూ ఆ రోల్ ఈ రోల్ అన్ని రోల్స్ చేసేవాళ్ళు కదా. బట్ ఇప్పుడు ఎందుకు ఎక్కువ టాలీవుడ్ హీరోస్ అందరూ కూడా ఒకటే ఫోకస్ అయిపోయింది, లైక్ కేజీఎఫ్ కానీ ఆ లెవెల్లో అంత సీరియస్ మూవీసే చేస్తున్నారని నాకు అనిపించింది. సో ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో మన టాప్ హీరోస్ ఎవరన్నా ఇట్లా కొంచెం కామెడీ టచ్ ఉండి అలా ఎవరన్నా చూసారా? నాకైతే ఏ మూవీ గుర్తు రావట్లేదు. అందరూ కూడా ఏదో ఒక పెద్ద పెద్ద స్టోరీ తీసుకొని అంత సీరియస్ గా అట్లా అట్లా ఏదో ఒక టాప్ బడ్జెట్ పెట్టేసే మూవీస్ చేస్తున్నారు. బట్ స్టిల్ వి ఎంజాయ్ ఇలాంటి అదుర్స్ కానీ ఇలాంటి మూవీస్ వి ఎంజాయ్ అలాట్ అసలు. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో మన హీరోని హీరో అండ్ హీరోకి కొంత ఫ్రెండ్స్ ఉంటారనమాట, విలేజ్ లో ఉంటారు. మన హీరో కొంచెం సిటీలో ఉంటాడు అండ్ మన హీరో ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు. అంటే పరిగెత్తడం అంటే ఏదో కెరియర్ లో అట్లా కాదనమాట, మన హీరో ఒక చోట ఉండలేడు బేసిక్ గా, ఇంట్లో నుంచి కూడా అటు ఇటు పరిగెడుతూ ఏదో అట్లా తిరుగుతూ ఉంటాడు. సో మన హీరోని అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక విలేజ్ లో ఒక బాగా డబ్బున్న ఆయన విలేజ్ హెడ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన బంధిస్తాడు ఒక చిన్న రూమ్ లో. ఎందుకు అంటే వాళ్ళ పెద్ద అమ్మాయిని వాళ్ళ పెద్ద అమ్మాయి పారిపోయి పెళ్లి చేసుకుంటుంది అండ్ దానికి మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అని చెప్పి వాళ్ళని బంధిస్తారు. అండ్ ఆ అమ్మాయిని కనిపెట్టడం కోసం వీళ్ళని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఆయన అది ఇద్దనమాట. సో కనిపెట్టడానికి వీళ్ళని అలానే ఒక రూమ్ లో ఉంచేసి అడుగుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళు ఎక్కడుంటున్నారు పెళ్లి చేసుకుని ఇలా అడుగుతూ ఉంటారు. బట్ మన హీరో ఒకసారి పారిపోదామని చెప్పేసి పరిగెడుతూ ఉంటే అలా ఒక చెట్లలో మధ్యలో మన హీరోయిన్ కనిపిస్తుంది. కట్ చేస్తే మన హీరోయిన్ ఎవరు అంటే ఆ విలేజ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిన్న కూతురు అనమాట. సో మన హీరో ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయి అలానే అదే రూమ్ లో ఉండిపోతాడు. ఫైనలీ ఆ పారిపోయిన అమ్మాయి కూడా మన విలేజ్ హెడ్ కి కనిపిస్తుంది. బట్ పెద్ద కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో అండ్ అలాగా ఇంకా వాళ్ళిద్దరిని వదిలేస్తారు అండ్ వీళ్ళని కూడా వదిలేస్తారు. బట్ మన హీరో హీరోయిన్ పెళ్లి విషయంలో మాత్రం ఏం చేంజ్ ఉండదు అండ్ హీరోయిన్ కి వేరే వాళ్ళతో పెళ్లిని ఫిక్స్ చేసేస్తారు అండ్ అదే పెళ్లికి మన హీరో కూడా వెళ్తారు. బట్ లాస్ట్ కి మన హీరోయిన్ మన విలేజ్ హెడ్ వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతుంది. ఫైనలీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అండ్ మన హీరో హీరోయిన్ కలుస్తారు. సో ఈ మూవీ నాకు తెలిసి అంత హిట్ అవ్వలేదు. బట్ ఎవరైనా కనిపెట్టారా, ఎవరైనా ఈ మూవీ చూసారా? అప్పట్లో నాకు తెలిసి చాలా మంది చూసారు ఈ మూవీ. బట్ ఎవరైనా కనిపెట్టుంటే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే నవీన గారి కోసం అదర్స్ మూవీ నుంచి చంద్రకళ సాంగ్ వచ్చేస్తుంది. అండ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans enti group lo em support chesalaru.
4: What a day. I'm completely exhausted. Dinner plans enti?
5: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: Bro, ఈ మెసేజ్ పది మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ కిడ్ యూనియన్ అయినారు విత్ మీ అజయ్ సుష్మా. అండ్ ఈ రోజు మనం ఆడుతున్నాము ఒక స్మాల్ గేమ్. నేను ఒక స్టోరీ చెప్పి అదే మూవీ అని అడుగుతూ ఉన్నాను. సో ఇందాక నేను చెప్పిన స్టోరీ ఏంటి, ఆ మూవీ ఏంటి అంటే పరుగు మూవీ, అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీ. సో అప్పుడు కొంచెం ఫ్లాప్ అయింది, బట్ చాలా మంది చూసారనే అనుకుంటున్నాను. అండ్ నాకు కరెక్ట్ గా చెప్పింది అయితే ఆన్సర్ హర్ష గారు చెప్పారు. సో ఇందాక నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, మన హీరోస్ అందరూ కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కాకుండా ఏదో కొంచెం సీరియస్ రోల్, బిగ్ బిగ్ స్టోరీస్, పెద్ద పెద్ద విలన్స్, ఇట్లా ఫైటింగ్, ఇవి కొంచెం ఎలివేషన్స్, ఇవి ఎక్కువైపోయింది కదా. ఇంతకు ముందు లాగా జస్ట్ లైక్ అదర్స్ లాగా ఎందుకు అలా ఎంటర్టైన్మెంట్ మూవీస్ రావట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అని అన్నాను, నాకు హర్ష గారు గుర్తు చేశారు, మన శంకర్ వరప్రసాద్ మూవీ వచ్చింది కదా చిరంజీవి గారిది, అది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మూవీ రీసెంట్ టైమ్స్ లో, అంటే పెద్ద పెద్ద బడ్జెట్ ఇట్లా కాకుండా అని చెప్పి. యా అనిల్ రావు ఇప్పుడు ఈస్ ఫోకసింగ్ ఆన్ దట్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి. సో కొంచెం యంగ్ జనరేషన్ అంత నచ్చకపోవచ్చు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అవుతున్నారు. అండ్ అలాగే విశ్వనాథ్ అండ్ సన్స్ చూసారంట, సో ఆ మూవీ కూడా బాగుంది, ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి చెప్పారు. సో నేను కూడా ఆ మూవీ చూసేయాలి. అండ్ యా ఆఫ్ కోర్స్ సూర్య యాక్ట్ చేశారంటే ఇంకా అలానే ఉంటుంది. సో ఆ మూవీ నేను కూడా చూసేయాలి. మరి మీరు చూసారా ఎంతమంది? అండ్ డూ యూ పీపుల్ మిస్ దాట్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లైక్ అదర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు ఉన్న మూవీస్ అన్ని కూడా. సో అదొక ఫన్ వేలో వెళ్తాయి, ఆ ఫన్ ఎలిమెంట్ అనేది పక్కా ఉండేది అనమాట ఇంతకు ముందు. లైక్ బికాస్ మూవీస్ అనేది చాలా మంది రిఫ్రెష్ అవ్వడం కోసం, రిలాక్స్ అవ్వడం కోసం, కొంచెం సేపు నవ్వుకుందాం అని చెప్పి చూస్తారు. సో ఆ కామెడీ కామిక్ రోల్ అనేది మాత్రం తప్పకుండా ప్రతి మూవీలో ఉండేది. బట్ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు కానీ ఆ రేంజ్ లో కామిక్ లెవెల్ హిట్ అవుతుందా లేదా, అసలు టచ్ చేస్తున్నారా లేదా. నేనైతే మూవీ చూస్తున్నాను చాలా మూవీస్ ఈ మధ్య కాలంలో, ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద స్టోరీ. ఓకే ఓ ఇదా స్టోరీ, ఓకే ట్విస్ట్ ఉందా, ఓకే ఎలివేషన్ వచ్చేసాయి, హీరో వచ్చాడు అంటే ఎలివేషన్ వచ్చేసింది, ఓకే అయిపోయింది మూవీ. మూవీ మొత్తం సగం ఎలివేషన్స్ లోనే నడుస్తుంది అని చెప్పి నాకు అనిపించింది ఇంతకు ముందు లాగా ఈ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. సో మళ్ళీ ఎన్టీఆర్ అదే చారి రోల్ చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ రైట్ నౌ ఇంకా వాళ్ళు చేసే మూవీస్ ని చూస్తుంటే మళ్ళీ ఎలాంటి రోల్స్ రీక్రియేట్ చేస్తారో లేదో తెలియట్లేదు అనమాట. ఎనీవే, సో నెక్స్ట్ స్టోరీ చెప్పేస్తాను. నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే మన హీరో ఒక కాలేజ్ కి వెళ్తాడు, అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. బట్ ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కూడా ఆ బాయ్ ఫ్రెండ్ ముందే మన హీరో ప్రపోజ్ చేసేస్తాడు. అండ్ మన హీరో బిలీవ్ చేసేది ఏంటి అంటే వన్ సైడ్ లవ్ అనమాట, వన్ సైడ్ లవ్ ఏ గొప్ప అని చెప్పి బిలీవ్ చేస్తాడు. అలాగా హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, అది ఆ బాయ్ ఫ్రెండ్ కి అస్సలు నచ్చదు. స్టిల్ వాళ్ళు ముగ్గురు కలిసి ఒక దగ్గరికి వెళ్తారనమాట. అంటే మన హీరో ఐ మీన్ మన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ డాడీకి ఈ అమ్మాయిని వాళ్ళ కొడుకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. సో వీళ్ళందరూ వాళ్ళ డాడీ పంపించిన గుండాల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళ ముగ్గురు ఒక దగ్గరికి వెళ్ళి ఉంటారు. సో మన ఆ బాయ్ ఫ్రెండ్ కి కొంచెం హీరో మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చి ఆ అమ్మాయిని అక్కడే ఉంచి వాళ్ళ డాడీ నొప్పిద్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఫైనల్లీ వాళ్ళ డాడీ నొప్పించి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునే టైంకి మన హీరోయిన్ కి రియలైజేషన్ వస్తుంది, నాకు ఆ హీరోనే కావాలి అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అండ్ హీరో హీరోయిన్ కలిసిపోతారు. సో ఈ మూవీ ఎవరికన్నా గుర్తొచ్చిందా? ఎవరికైనా గుర్తొస్తే డూ లెట్ మీ నో, 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము డీల్స్ బనానా గురించి. సో రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైనా వింటూ ఉంటే, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఉంటే dealsbanana.com లో మీ రెస్టారెంట్ ని ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ కస్టమర్స్ కి రీచ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. సో దీంతో మీరు ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి డీల్స్ బనానాలో అంటే, సో మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారనమాట. ఏఐ చేస్తుంది, బేసిక్ గా హెవీ లిఫ్టింగ్ చేస్తుంది ఏఐ ఫర్ యూ. అండ్ సో విజిట్ dealsbanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. మరి అదేంటో చెక్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు నేను సాహితి గారి కోసం చిన్ని చిన్ని అనే సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ ఇట్లు అర్జున. సో వినేయండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మాతో.
1: ఐ కెన్ బి మైసెల్ఫ్ యు నో. ఓకే రేపు కలుద్దాం, సీ యు, బై బై బై బై.

సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అండ్ ఇప్పుడు మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM హెచ్3 అండ్ బీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్ మండే 7 to 9 PM. అండ్ మనం షో కంక్లూడ్ చేయడానికి ఇంకొంచెం టైం అయితే ఉంది. అండ్ అలాగే నేను ఇందాక చెప్పిన స్టోరీకి నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు, సో స్టోరీ మళ్ళీ చెప్పేస్తున్నాను. సో మన హీరో కాలేజ్ జాయిన్ అవుతాడు అండ్ అక్కడ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. బట్ ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆ బాయ్ ఫ్రెండ్ ముందే ప్రపోజ్ చేసేస్తాడు. సో అలా ఆ బాయ్ ఫ్రెండ్ కి మన హీరో అంటే పడదు. అండ్ మన హీరో బిలీవ్ చేసేది ఏంటి అంటే ఫన్ సైడ్ లవ్ అని చెప్పి. బట్ ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హీరోయిన్ ని అబ్బాయి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. సో అలా రౌడీలను పంపించినప్పుడు మన హీరో వాళ్ళని సేవ్ చేద్దాం అనుకుంటాడు. అలా వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు, ఒక చెరువు దగ్గర చిన్న ఇంట్లో. అండ్ సో ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ డాడీని ఒప్పించి వచ్చి తనని తీసుకెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరిని వదిలేసి. అండ్ వీళ్ళిద్దరు అక్కడ కొంచెం మంచి బాండింగ్ వస్తుంది వీళ్ళిద్దరికి. అండ్ ఫైనలీ ఆ బాయ్ ఫ్రెండ్ వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ పెళ్లి జరిగే టైంలో మన హీరోయిన్ కి రియలైజేషన్ వచ్చి లేదు నాకు అతనే కావాలి అని చెప్పి మన హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అదనమాట స్టోరీ. అండ్ క్లూ కూడా ఇచ్చేద్దాము. సో క్లూ ఏంటి అంటే శివబాలాజీ యాడ్ చేశారు ఆ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో. సో ఎవరైనా కనిపెట్టుంటే 972-6361-966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

ఉన్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీరు ట్యూనిన్ అయి ఉన్నారు నాన్ స్టాప్ ఫన్ కి విత్ మీ సుష్మా. అండ్ ఇందాక నేను చెప్పిన స్టోరీ ఏంటి, శివబాలాజీ ఆ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేశాడు, ఆ మూవీ ఏంటి అంటే ఆర్యా మూవీ అనమాట. సో నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు కాబట్టి రివీల్ చేసేసాను. సో ఆర్యా మూవీ స్టోరీ చెప్పాను నేను ఇందాక. అండ్ అలాగే ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఉంది కదా, ఏ చీకటి సాంగ్ ఫ్రమ్ ది మూవీ హ్యాపీ డేస్. సో ఎంతమంది మీలో ఆ హ్యాపీ డేస్ మూవీ చూసి మా కాలేజ్ లైఫ్ కూడా ఇలానే ఉండబోతుందేమో అని బురదలో కాలేశారు. నేనైతే వేసేసాను అనమాట. నేను చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చింది. సో అప్పుడు చూసి అబ్బో ఎప్పుడు పెద్దగా అయిపోతానో, ఎప్పుడు బీటెక్ జాయిన్ అయిపోతానో, ఎప్పుడు కాలేజ్ లైఫ్ ఇలా ఎంజాయ్ చేస్తానో నేను కూడా అని చెప్పి చాలా కలలు కన్నాను. సో రాట్ రియాలిటీలోకి వచ్చిన తర్వాత అబ్బో ఇదా దీనికోసమా నేను ఇంత ఎక్సైట్ అయ్యానని చెప్పి చాలా ఫీల్ అయిన రోజులున్నాయి. సో అదనమాట సంగతి, మూవీస్ కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ హ్యాపీ డేస్ చూసి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం, ఇంకా మూవీ చూసి MBBS జాయిన్ అవ్వడం ఇలాంటివి చేయకూడదని అప్పుడే తెలిసింది అనమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న ఎక్కువ స్టోరీ చెప్పను బట్ చిన్న ఒకటి ఇచ్చేస్తాను. సో రాయలసీమలో ఒక అబ్బాయి ఉంటాడు మన హీరో. సో ఒక వెజల్ వస్తుంది కొరియా నుంచి. అండ్ ఆ వచ్చిన వెజల్ లో ఒక స్పిరిట్ ఉంటుంది, అంటే ఒక ఆత్మ ఉంటుంది. అండ్ అది అతన్ని కొరియన్ అనే పేరు ఒకలాగా మార్చేస్తుంది అనమాట. సో అది ఆ హీరోని ప్రొసెస్ చేసి తనని మారుస్తుంది. సో ఈ మూవీ ఎవరికన్నా తెలుసా? ఐ థింక్ ఇది రీసెంట్ గా వచ్చింది అండ్ చాలా హిట్ అయిందని చెప్పి అన్నారు. సో ఎవరైనా చూసారా ఎవరికన్నా ఏంటో తెలుసా, డు లెట్ మీ నో. రాయలసీమలో ఉంటాడు మన హీరో అండ్ ఆ ఊరికి ఒక వెజల్ వస్తుంది కొరియా నుంచి. అండ్ ఆ కొరియా నుంచి వచ్చిన వెజల్ లో ఒక ఆత్మ ఉంటుంది, అది అతన్ని ప్రొసెస్ చేసి అతన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఈ మూవీ ఎవరికైనా తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో అతనమాట సంగతి, సో ఇందాక నేను చెప్పింది కొరియన్ కనకరాజు మూవీ, ఆ మూవీ కొత్తగా వచ్చింది అండ్ హిట్ అయిందని చెప్పి చాలా మంది చెప్పారు. సో అది సంగతి. అండ్ మనం సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ మండే 7 to 9 వచ్చి మళ్ళీ ఇంకొక టాపిక్, ఈసారి మనం టాపిక్ మాట్లాడుకుందాం అండ్ అలాగే గేమ్ కూడా ఆడదాము. సో నెక్స్ట్ ఏ గేమ్ తో వస్తాను, ఏ టాపిక్ తో వస్తాననేది నెక్స్ట్ వీక్ చూసేద్దాము. మరి అప్పటి వరకు మీరేం చేయాలంటే వింటూనే ఉండాలి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. దిస్ ఈజ్ ఆర్జే సుష్మా సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ మండే 7 to 9 PM మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. గుడ్ నైట్ డాలస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vainam, Putsukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్. విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్, లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. వెన్ వీ రెస్పెక్ట్ ది కమ్యూనిటీ సపోర్ట్స్ us.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through the newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Kavintalaki, Kerintalaki. Care of address, Radio Surabhi.
6: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.

Are you guys ready to rock and roll? I can't hear you!

0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పిస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్.

0: కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైలెంట్ మార్క్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను విజయనాథిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Sonics.com or call Nanda G3 at 919-491-4514.
1: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM హెచ్డి త్రీలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళ

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
0: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: 1454.
1: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీ with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: పండించే విధానం ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: setup, screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos zoho powering possibilities with radio surabhi
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: ఇంకా ఉన్నాయి చెప్పంటారా, మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta chelu kaapotam. Keep listening, me Nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Kodi rupayal kosam mee aakhari prashna. Ready? Yes, sir. Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option

0: Radio Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Radhika, next week my office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
3: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ

0: or call Nanda G3 at 919-491-4514. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 9724845400 or visit 3234 Forest Lane, Dallas.
3: అక్కట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నిస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నోరూ నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

అన్నమాట. సో ఇక్కడ క్రేజీ క్రేజీగా గమనిస్తే I-30 HOV రోడ్ విచ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ శామ్యూల్ బులవార్డ్ ఇటువైపు వెళ్ళేప్పుడు ఆ స్ట్రెచ్ స్ట్రెచ్ అంతా బక్నా టెరెసెట్ పార్క్ వరకు అసలు స్లోమింగ్ ఉంది. 35 ఈస్ట్ సైడ్ నుంచి డాలస్ జూ వైపు వెళ్తుంటే కనుక యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. అండ్ ఇంట్రెస్టింగ్లీ స్టీవెన్ పార్క్స్ విలేజ్ వైపు వెళ్తున్నా కూడా డౌన్ టౌన్ ఏరియా సైడ్ నుంచి అక్కడ కూడా పీక్ ట్రాఫిక్, బేసిక్ గా డౌన్ టౌన్ ఏరియా కలగలాడుతుంది. అండ్ దాంతో పాటు ప్రెస్టన్ హాల్ దగ్గర నుంచి అడిసన్ వైపు వెళ్తుంటే కనుక అబ్బా అద్దరిపై ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ కాదు. 6:35 నుంచి గ్యాలరియా డాలస్, 6:35 నుంచి ఇండియన్ క్రీక్ వైపు వెళ్తుంటే కనుక కాపిల్ రూట్ బేసికల్లీ కాపిల్ ఫ్రీగానే ఉంది, బట్ 6:35 నుంచి కొంచెం ఇండియన్ క్రీక్ వైపు వెళ్తుంటే కనుక దెర్ ఇస్ అ రోడ్ క్లోజర్ అండ్ ఆల్సో స్లో డౌన్ రెండు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లో ఉందన్నమాట. సో ఈ ఏరియాస్ అండ్ వన్ ఏరియా దట్ ఐ జనరీ డోంట్ సీ మచ్ ఆఫ్ ట్రాఫిక్ బట్ ఈ రోజు మాత్రం కలకలాడుతుంది ఏంటంటే సనీవేల్ నుంచి ఫార్నీ వైపు. ఓకే, అలాగే హైదరాబాద్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే అసలు పిచ్చి పిచ్చిగా తిరుగుతారు ఈ టైంలో ఫోన్ చేస్తే, ఎందుకు ట్రాఫిక్ సంగతి గురించి. అదేంటో చెప్తా, ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ జరిగింది హైదరాబాద్ లో మనం మాట్లాడుకుందాం. అంటే DFW మార్నింగ్ వైబ్స్ తో పాటు కాస్త ఇండియా వైబ్స్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇది అయ్యాక మనం మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. విశ్వనాథన్ సన్స్ చూసారా, చూడలేదా? ప్రస్తుతం ఈ పాట వినండి, మాట్లాడదాం.

Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Bites and her only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, Indaga, సో ఆ చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం దాని గురించి షో కూడా చేశాను అనమాట. సో కేబీఆర్ పార్క్ అనేది ప్రతి ఒక్కరికి ఇమోషనల్ ప్లేస్. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా ఉంటే కేబీఆర్ పార్క్ గురించి వినే ఉంటారు, అక్కడ వాకింగ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే దాని చుట్టూ ఫ్లైఓవర్ కడదామని చెప్పి డిసైడ్

సో హైదరాబాద్ లో కొత్త ఫ్లైఓవర్ కడుతున్నారండి, దానివల్ల చాలా విపంచాలు జరుగుతుందండి. దేవ్ ధనాధన్ అవినాష్ తోటి ఏడబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 ఎనర్జీ 3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓటీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. రీసెంట్ గా యూనో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళి అయినా ఇండిపెండెన్స్ పరేడ్ చూసి చాలా హాయిగా ప్రశాంతంగా హోమ్లీ ఫీల్ అయితే ఇంకొక హోమ్లీ విషయం చెప్తా. ఇదేంటి అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక ఫ్లైఓవర్ కడదాం అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. ప్రతిపాదన కాదు, చాలా పాతారులేండి, గట్టిగా పాతారు, తవ్వారు, అన్ని జరిగాయి. సో ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత ఈరోజు ఒక పెద్ద డిస్కషన్ చేసి హైదరాబాద్ చుట్టూ అంటే ఎస్పెషల్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఏరియాని వన్ వే చేశారు. వన్ వే, ఆ వన్ వే వల్ల ఈరోజు హైదరాబాద్ ఎస్పెషల్ ఈ టైంలో మీరు ఎవరినైనా ఫోన్ చేసి అడిగితే తిట్లు తప్పించి ఇంకోటి ఉండదు తెలుసా. అది ఎవ్రీబడి ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ రియల్ హార్డ్. మామూలుగానే వర్షం పడితే హైదరాబాద్ ఇంటి వాళ్ళు అనేది పిచ్చి కిక్స్ అని ఉంటే దానికి మించి ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ పిక్స్ అనమాట. ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ కడితే, ఒక అండర్ పాస్ కడితే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వచ్చేస్తుంది అనే బుద్ధి తక్కువ పని ఎలా చేస్తారో నాకు ఇప్పటికే అర్థం కాదు. అంటే ఇప్పుడు మనం ఒక స్టాటిస్టిక్స్ లో చూసాం అనమాట, 20 లక్షల మంది డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన బస్సులేమో కేవలం 3500 ఉన్నాయండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు. మరి పెంచుతారా? పెంచరు. మళ్ళీ పోనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఇంకొంచెం బెటర్ చేసే పని చేస్తారా? అవి చేయరు. కానీ ఇలాంటివి మాత్రం చేస్తారు. నేను ఇప్పుడు కూడా పెద్దగా రియాక్ట్ అవునండి. ఒక 2-3 డేస్ అయిన తర్వాత హైదరాబాద్ లో అసలు ఈ ఫ్లైఓవర్ పుణ్యం అని చెప్పి కొత్త కొత్త రూట్లు ఏవి డైవర్షన్ తీస్తున్నారు, ఏవి క్లోజ్ చేస్తున్నారు, దాని నుంచి పూర్తిగా జనాలు ఫ్రస్ట్రేట్ అయ్యాక మాట్లాడు. అప్పటిదాకా మాత్రం ఒక మంచి పాట మీకోసం, నా ఫ్రస్ట్రేషన్ కనిపెట్టి డాలస్ ని ఫీల్ అవ్వండి. మనం మంచి మాట మాట్లాడుకున్న తర్వాత లెట్స్ హ్యావ్ సమ్. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. హియర్ గోస్ ద ట్రాక్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Men nalugaram eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okkalaki vegetarian kavali, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: అందరికి నమస్కారం, నేను విచిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కళ నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
9: Yes, we are back. Dear Dhanadhana Vinash, to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే, అంటే కొద్ది రోజుల్లో శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం, ఈ వైబ్స్ అన్నిటితో పాటు ఇంకొక ఫీవర్ కూడా మెల్లగా డాలస్ కి తగలబోతోంది. అదేంటి? ఎస్, పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవ్వబోతోంది. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది అని అంటే, కొద్ది రోజుల్లో డాలస్ పెళ్లిళ్ళు హడావిడి అంటే ఫోటోషూట్, జ్యువెలరీ, వెన్యూ, మళ్ళీ దానికి కావాల్సిన బట్టలు, ముహూర్తాలు, జనాల్ని హ్యాండ్లింగ్, హోటల్స్, పంచాయతీ, ప్లానింగ్, బాగా అసలు మామూలు ఉండదు. సో అందులోనే ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక చిన్న నార్మల్ ఒక ఒక ఒక హంబుల్ వెడ్డింగ్ చేసుకుందామా అంటే అది కదా.

మాట్లాడుకోవాలి. డాలస్ మాట్లాడుకోవాలి, టెక్సస్ మాట్లాడుకోవాలి, ఇన్ఫాక్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి అన్న ప్లాన్ లో ఉంటారు కదా. సో ఎస్పెషల్లీ ఈ పెళ్లిళ్ళ సీజన్ టైంలో అసలు ఒక వెన్యూ లాక్ చేయడం దగ్గర నుంచి ఫైనల్ గా పనులు తతంగాలు అయ్యేంత వరకు ఇండియాలోనే పెద్ద పని, ఇంకా డాలస్ లో ఇంకెంత పెద్ద పని అని చిన్న డౌట్ వచ్చిందనమాట. సో దాని గురించి మాట్లాడదామని అనిపించింది అనమాట. సో ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా పెళ్లి ప్లాన్ చేసుకుని వాళ్ళకి నిశ్చితార్థాలు, దానికి సంబంధించి గెస్ట్ హ్యాండ్లింగ్లు, వాళ్ళకి ఆర్ఎస్విపిలు అవి ఇవి మొత్తం హ్యాండిల్ చేసిన బ్యాచ్ ఎవరు ఉంటే కనుక సరదా కాల్ చేసి చెప్పండి వాట్స్ హ్యాపెనింగ్ విత్ డాలస్ ఆర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద రీసెంట్ విత్ ఇన్ షార్ట్లీ ఇన్ ఫ్యూ డేస్. ఐ జస్ట్ వాంట్ టు హియర్. మీన్ వైల్ అక్కడ ఎవరు చక్కందాల చుక్క బాగా రెడీ అయింది ఆవిడ కోసం ఈ పాట. కమింగ్ అప్ ఫర్ యూ 9763619666 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సరవి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ ఉంటున్నారు.

ఎస్ చందమౌళి నుంచి మంచి పాట విన్నాం. దే ధనార్దన అవినాష్ తో డిఓడబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో మొత్తానికి కొన్ని విషయాల్లో చేంజ్ అయితే భలే వస్తుంది అనిపిస్తుంది మాస్టరు ఇండియాలో. అంటే జనాలు ఒక పక్కన దేని ఏ విషయంలో కూడా పెద్దగా సైలెంట్ గా ఉండట్లేదు, చాలా అభిప్రాయాలు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం గురించి ఎంత మంచి మాట

రీసెంట్ గా జరిగిందో ప్రొటెస్ట్ విషయంలో. దెర్ ఇస్ అనదర్ క్యాంపెయిన్ దట్ ఈస్ గెటింగ్ ట్రెండింగ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, ఇట్స్ కాల్డ్ స్కూల్ టీక్ కరో. సో అదేంటి అంటే చిన్న చిన్న స్కూల్స్ ఎస్పెషల్ గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో సరైన టాయిలెట్స్ లేకపోవడం, సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, వీటన్నిటి విషయంలో ఏ మాత్రం తగ్గకుండా యూ కెన్ పోస్ట్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ దిస్ హ్యాష్ ట్యాగ్ అని చెప్పి దర్ ఇస్ అ క్యాంపెయిన్ దట్ ఈస్ గెటింగ్ డన్. అది పక్కన పెడితే దాంతో పాటు ఇంకొకటి రీసెంట్ గా జార్ఖండ్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఒక పెద్ద స్కామ్ అయింది. వేర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఓఎంఆర్ షీట్ వెదర్ యూర్ క్రాసింగ్ ద కట్ ఆఫ్ ఆర్ నాట్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూర్ క్రాసింగ్ ద కట్ ఆఫ్ ఆల్సో అక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఇట్ గాట్ స్కామ్డ్ అని చెప్పి. సో ఫైనలీ దానికి సంబంధించి బాధ్యత వహిస్తూ అక్కడ సీఎం అకౌంటబిలిటీ తీసుకున్నారు బేసిక్. సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విన్. సో మ్యాటర్ ఏంటంటే అదే ఊపుతో జనాలందరికీ సివిక్సెన్స్ ఉండాలని ఒక క్యాంపెయిన్, అదే ఊపుతో కాస్త పెట్రోల్ రేట్లు తగ్గాలని, కాస్త ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టైల్ అండ్ బెటర్ ఎకనామికల్ స్టైల్ ఉండాలని. అంటే ఇది వరకు మా ఫ్రెండ్ మాట అంటాడు మరి ఇప్పటికీ, అరే ఇది వరకు 50 వేలు వచ్చినా పెద్దగా మిగిలేవి కాదు, ఇప్పుడు 40 వేలు వచ్చినా మిగలట్లేదు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంటాడనమాట. అదొక్కటి నిజంగా ఇండియాలో ఉంటూ సేవింగ్స్ చేసుకునే పొజిషన్ లో ఉండగలిగితే చాలు మాస్టర్. అంతే కదా, ఇంత దూరం వచ్చి యూనో బెటర్ లైఫ్ స్టైల్ కావాలి, బెటర్ వర్క్ స్టైల్ కావాలి, అండ్ సాయంత్రం 5 అయిన తర్వాత నా ఫ్యామిలీతో కావాలనుకుంటే స్పెండ్ చేయగలగాలి, ఓ మంచి బ్యాడ్మింటన్ గేమ్ ఆడుకోవడానికి వెళ్ళాలి, ఇవన్నీ గిల్ట్ ఫ్రీ చేయగలగాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్న దానికోసం ఇంత దూరం వచ్చేది కదా. రమేష్ దీస్ ఆర్ ద థింగ్స్ నిజంగా బెటర్ అయితే అంత బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అది సో Yeah, let's talk about it. Maatladam. Intinandi Radio Surabhi 107.9 FM Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunaru. Ippudaithe matram oka chitti cute paata DSP gari composition lo boss paata coming up for you from the movie Shankar Dada Jindabad.

పాట ఎంత బాగుందంటే కన్నడలో ప్లే అయిందన్న విషయం కూడా మర్చిపోయాను నేను. దేవ్ ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 ఎనర్జీ 3 డాలస్.

వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఈ ఇలాంటి తరుణంలో ఇక ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నేను ఈ మధ్యన రీల్స్ లో బాగా గమనిస్తుంది ఏంటంటే, సో ఫర్ ఇప్పుడు ఇండియా వదిలేళ్ళడానికో ఎస్పెషల్ ఇండియా వదిలేళ్ళడానికి వాట్ ఎవర్ రీజన్స్ జనాలు ఉండొచ్చు, ఆ విషయంలో అసలు ప్రాబ్లమే లేదబ్బా. కాకపోతే ఒక విషయం గురించి మాత్రం మోస్ట్ లాస్ట్ మూడు రోజుల నుంచి ఆలోచిస్తుంది ఏంటంటే, ఐ జస్ట్ ఫీలింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఒక ర్యాండమ్ ఒక పర్సన్ హిస్ పుట్ అప్ వీడియో సేయింగ్ దట్ ఒక పార్క్ లో కూర్చొని జస్ట్ అట్లా చిల్ అవుతూ ఒక వీడియో పెట్టాడు అనమాట. వెన్ ఐ సే ఐఎమ్ మూవింగ్ అబ్రాడ్, వెన్ ఐ సే ఐ వాంట్ పీపుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్, నేను దాని తప్పుగా చెప్పట్లేదు, చాలా మంచి సెన్స్ తో చెప్తున్నాను అని చెప్పి క్వశ్చన్ చెప్పాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక లేక్ దగ్గర ఫ్రెండ్స్ ఫ్యామిలీ నలుగురు కూర్చొని ఒక చిన్న చైర్ వేసుకుని వైఫ్ హస్బెండ్ పిల్లలందరూ కూర్చొని నలుగురు నవ్వుతూ మాట్లాడుకోవటం ఓకే, ఇంకే ఇంతకుమించి అందులో పెద్ద మ్యాటర్ ఏమి లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియాలో ఎన్నిసార్లు పార్కులు ఎంత సేఫ్ గా ఉన్నాయి, ప్లేస్ ఎంత సేఫ్ గా ఉన్నాయి, అండ్ ఎస్పెషల్లీ ఒక చోట కూర్చుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి అసలు ఉన్న వర్క్ స్పేస్ అంత ఖాళీని ఎక్కడిస్తుంది అని చెప్పి అనగానే ఐ వాజ్ లైక్ కరెక్టే కదా అనిపించింది. బట్ ఒకటి మాత్రం ఇదొక నేను తిట్టుకునేవాడిని కానీ, when you choose to be in India, నీకు హజల్ ని కూడా ఒకసారి ప్రేమించడం స్టార్ట్ చేసావు అని అనుకో, అఫ్కోర్స్ డెఫినెట్లీ రావాలని కోరుకుంటా నేను ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్, బట్ ఆ హజల్ ని కూడా ప్రేమించడం స్టార్ట్ చేసావు అనుకో, సే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఫ్రెండ్స్ ని కలుస్తున్నావు, ఆఫీస్ కాల్ వచ్చింది, ఆఫీస్ కాల్ వచ్చినట్టు ఒక 10 మినిట్స్ పక్కకి అటెండ్ చేసేసి మళ్ళీ మిగతా 40 మినిట్స్ ఫ్రెండ్స్ తో ఆన్ ద పాయింట్ ఇక్కడే ఉంటాను అంటే నిజంగా బౌండరీస్ గీసేసి ఉండాలని మనకు కూడా ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీ టైమ్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ కి, ఇండియాలో ఉన్న క్లయింట్స్ కి, ఇండియాలో ఉన్న వాట్ ఎవర్ థింగ్స్ కి అంత ఈజీ కదా. నేను ఐ వాజ్ లైక్ నాకు ఒకటి బాధ చేసిన విషయం ఏంటంటే, మనం నేను ర్యాండమ్ గా మెట్రో ఎక్కడానికి చాలా పరిగెట్టి వెళ్తాను అనమాట. ఒక అమ్మాయి రద్దీ మెట్రో స్టేషన్ దగ్గర ఆగి హెడ్ ఫోన్స్ పెట్టుకుని క్లయింట్ వాళ్ళు అటెండ్ అవ్వరు, యుఎస్ క్లయింట్ కూడా అది అట్లా ఉంటుంది. ఎనీవేస్ ఒక మంచి పాట వస్తుంది, గిరగిర గింగిర అనివేంటూ వింటున్నానండి రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

0: listening to Radio Suapi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for every When we respect the community supports us.
4: Amma, Saturday movie?
5: Mm-mm, Manabadi class.
4: Amma, Old McDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padin cheppu?
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkaduna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information, visit manabadi.siliconandhra.org.
6: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సుర్భి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్భి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి. మే మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: Yes, Dead Dhanadhar Avinash to DMW Morning Bites and Haroli on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru gatha last nela rojuluga ee part eppudu release avutunda meeku eppudu vinipiddama ani cheppi chaala eager ga wait chesam. Okay, ee song రెడీ అవుతున్న ఫేజ్ లో కూడా నేను కొంచెం కొంచెం బిట్స్ అండ్ పీసెస్ లో విన్నా అనమాట. అది ఎలాగా అంటే తెలిసిందే కదా మనకి ఇండస్ట్రీలో కొన్ని కొన్ని ఉన్న చిట్టి చిట్టి కాంటాక్ట్స్ లో. సో చిట్టి చిట్టి కాంటాక్ట్స్ అన్నాం కదా, చిన్న చిన్న కాంటాక్ట్స్ అనొచ్చము ఎందుకంటే ఈ పాట పేరు అది కాబట్టి. సో ఇట్లు అర్జునాలో హైరే సాంగ్ రిలీజ్ అయ్యాక నేనైతే అసలు ఒక రేంజ్ లో ఎక్సైటెడ్ అయ్యా. అంటే తమన్ భయ్యా గనక ఆ సినిమాకి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు అనేది రిజిస్టర్ అయింది అనుకో, ఆల్బమ్ మాత్రం ఇంకా అసలు చూసుకోకర్లేదన్న ఫీలింగ్ ఉంది అనమాట. సో అలా నాకు అసలు ఒక రేంజ్ ఎక్సైట్మెంట్ ఇచ్చిన సాంగ్. ఇన్ఫాక్ట్ ఒక చిన్న డిస్కషన్ చెప్పనా, ఒక బజ్ నడిచింది, అదేంటి అంటే ఈ సాంగ్ సిద్ధార్థ గారితో పాడేద్దామని అనుకున్నారట చిన్న డిస్కషన్. సో సిద్ధార్థ్ గారు మోహిత్ చౌహాన్ గారి మధ్యలో జరిగితే ఫైనల్ డిస్కషన్, ఫైనల్లీ మోహిత్ చౌహాన్ గారు పాడారట ఈ పాట. అది ఏ పాట ఇది ఇంతలా హడావిడి చేస్తున్నాం అని అంటే

ఇట్లు అర్జున మూవీ నుంచి హాయ్ రే హాయ్ రే హాయ్ రే అని సాంగ్ విన్నారా, హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ అని. అది వినకపోతే అది కూడా ప్లే చేస్తా బ్యాక్ టు బ్యాక్. బట్ దానికన్నా ముందు చిన్ని చిన్ని ఫ్రమ్ ఇట్లు అర్చున రిలీజ్డ్, ఇన్ఫాక్ట్ ఎస్టర్డే బీమూర్లో రిలీజ్ చేశారు, వినండి బలన్స్. అసలు మధ్యలో ఓ అన్న చోట మీరు కాలేజ్ లో ఉన్న పిల్లోడు అవ్వకపోతే పేరు మార్చుకుంటారు. నా కాలేజ్ లో ఉన్న పాటలు నీ కాలేజ్ లో ఉన్న పాటలు డిఫరెంట్ కదా అవి. ఓకే సారీ. సాంగ్ ఇస్ కమింగ్ అప్ మోహన్ చౌహాన్ వాయిస్ లో, తమన్ ఎస్ఎస్ గారి కాంపోజిషన్ లో, కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్స్ రాశారు. ఇఫ్ ఐమ్ నాట్

Yes, Dev Dhanadhana Vinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. So, matter in and day, Iklar Janje on Manch Part Vinazar River and back to back Inkok interesting mission of Banko Chesa. The Indian day. So, Chelene Vyaru casual ga next in Maki promotions kickstart Tisharu silent ga and the feeling at the Narosun. ఎందుకంటే ఇప్పుడు జనరలీ ఒక సినిమా రిలీజ్ దగ్గరలో ఉందనుకోండి అని ఒక చిన్న ఫోటోషూట్ లైట్ గా అట్లా వదులుతారు అనమాట ఆడియన్స్ లోకి అలా లైట్ గా. సో నేను ఇప్పుడు 158 మూవీకి సంబంధించి ప్రమోషన్ లుక్ లేకపోతే ప్రస్తుతం వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారో ఏమో తెలియదు కానీ ఒక రెండు ఫోటోలు చూసానండి మ్యాడ్ మ్యాక్స్. సో దాంతో పాటు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మనటి దాకా 158 మెగాస్టార్ సినిమా బాబీ గారితో కదిరి అని చెప్పి ఒక టైటిల్ ఉంది అని చెప్పాను కదా, ఇప్పుడు దాంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా టైటిల్ కూడా వినిపిస్తుంది, దాని పేరు కాకాజీ. కాకాజీ అది నాకు కదిరి ఎందుకో బాగా నచ్చింది. బట్ చిరంజీవి గారు ఆబ్వియస్లీ ఆయన ఫేస్ అయినప్పుడు సినిమాకు వెయిట్ ఉన్న టైటిల్ కావాలని కాకాజీ అనుకున్నారేమో తెలియదు కానీ సో ఐఎమ్ వెయిటింగ్ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి. అది పక్కన పెడితే దీంతో పాటు ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ సంబంధించి కూడా సినిమాకి రెండు టైటిల్స్ అనుకున్నారండి. ఫస్ట్ యాడింగ్ గాడ్ ఆఫ్ వార్ రిజిస్టర్ చేశారు, దాంతో పాటు దేవ సేనాపతి దేవ సేనాపతి అనే టైటిల్ కూడా జస్ట్ దేర్ థింకింగ్ అరౌండ్ అంట. సో ఈ రెండింటి ఏది పెడతారు అన్నది మాత్రం అవుట్ ఆఫ్ డిస్కషన్ లో ఉండబోతోంది.

So, ఇంట్రెస్టింగ్ విషయం, వెయిటింగ్ ఆగస్ట్ 27 మరీ దగ్గరలో ఉంది కదా, ఆగలేకపోతున్నాం అండి. అది ఒక 3-4 ఒక 19-20-21 కరెక్ట్ గా 3 డేస్ లో మ్యాడ్నెస్ మ్యాడ్నెస్ ది మ్యాటర్. వెయిటింగ్ ఫర్ మెగా 158 లుక్ అండ్ టైటిల్ ఆల్సో. ఇప్పుడైతే మాత్రం ఒక పాట అలా సైడ్ కి వెళ్ళి బాస్ పాట ఒకటి వినేద్దాం. ఇన్ కేస్ యాడ్స్ కనుక మధ్యలో డిస్టర్బ్ చేయకపోతే మొత్తం వినేద్దాం. ఓకేనా? కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సుర్భి 107.9 డాలస్, నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మంచి మాస్ పాట వినాలి ఉందండి. ఓకే ఓకే, సెట్ చేసేద్దాం. కమింగ్ ఫర్ యూ ఫుల్ వాల్యూమ్ పెట్టుకోండి. మామూలు ఇప్పుడు ఉన్న దానికన్నా 2-3 వెళ్ళిపోవచ్చు. ఆ రేంజ్ ఎనర్జీ చేస్తాం.

Yes, we are back. Dev Dhanadana Vinash, the DFW Morning Vibes, and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and OG Telugu radio station of Dallas. మొత్తానికి ఇరుముడి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయిపోయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది, అసలు ఈవెంట్ లో జరిగింది.

వేరే ఇన్సిడెంట్ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు కానీ ఐ నో ఇట్ ద ఈవెంట్ ఇస్ గెట్టింగ్ ట్రెండింగ్ ఫర్ వన్ రీజన్ విచ్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ బట్ హ్యావింగ్ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఒకటైతే అనిపించింది మాస్టర్, ఐ థింక్ చాలా అంటే చాలా చాలా చాలా చాలా రోజుల తర్వాత రవితేజ గారు హీస్ అటెంప్టింగ్ అ వెరీ వెరీ న్యూ ఫిలిం, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం లైట్ గా మలయాళం ఫ్లేవర్ తగిలింది కానీ బట్ యాజ్ అ హోల్ గా ఆ డాడ్ డాటర్ మధ్య ఉన్న బాండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఉంటే ఫస్ట్ నాన్నకు చెప్పేయాలి, దాని తర్వాత ఇలా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఉంటుంది అన్నమాట ట్రైలర్ లో, భలే ముద్ద వచ్చింది, మామూలు ముద్ద రాలేదు అసలు. సో ట్రైలర్ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంది ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, అలా ఫిక్స్ అయితే వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు అన్న క్లారిటీ అయితే ఉందన్నమాట. సో అంటే ఆబ్వియస్లీ లాస్ట్ వీక్ మంచి లవ్ స్టోరీ, పొయెటిక్ లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ కామెడీ చూసాం కురియన్ కనకరాజు ఇట్లాంటి సినిమాల దగ్గర నుంచి అండ్ డిసి దగ్గర నుంచి, దాని తర్వాత విశ్వనాథ్ సన్స్ వచ్చింది మంచి ఫ్యామిలీ మూవీ, ఇప్పుడు మరి ఫ్యామిలీ మూవీ బట్ ఆల్సో థ్రిల్లర్ ఎలిమెంట్ కలిపారంటే మామూలు ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జనాలందరూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ పాట ఇరుముడి కట్టు రిలీజ్ అయిన తర్వాత అరే ఏదో ఎక్స్పెక్ట్ చేసాం ఈ సాంగ్ కొత్త వర్షన్ లో ఉంది అని అన్నారు, బట్ సినిమాలో కూడా బీజిఎం లో ఇంకొక రెండు వర్షన్స్ ఉండొచ్చట అది టాక్. సో చూద్దాం ఏం జరిగిద్దో, అయ్యప్పమాల వేసుకునే వాళ్ళందరికీ ఆ ఎలిమెంట్ మాత్రం ఉండబోతుంది అని చెప్పారు, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అదే సంగతి ఇరుముడి కట్టు మంచి పాట, చాలా మంది ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్న పాట కమింగ్ అఫ్ వే.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: India vellalemora nenu
4: ippudu India enduka
3: munnatunchi okate pantinu ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 8234 Forest Lane, Dallas.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
7: తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: Yes, Dev Dhanadhar Avinash through DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. అసలు మీరు నమ్ముతారా, నేను మూడు నాలుగు రోజుల నుంచి ఒక సినిమా చూడడానికి ట్రై చేస్తున్నా, సినిమా చూడడానికి అవ్వట్లా. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్, ఏదో నేనో ఎగ్జాజరేట్ చేసి కూడా చెప్పట్లా. లిటరీ విస్నర్ అండ్ సన్స్ సినిమాకి టికెట్లు ఇక్కడ హైదరాబాద్ లో వెతుకుతున్నా, దొరకట్లా. జోక్ కూడా కాదు. నేను ఓపెన్ చేసి అట్లా ఒక బుకింగ్ యాప్ లో చూస్తుంటే అన్ని ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. ఎవడైనా కొంచెం లాస్ట్ మినిట్ లో అట్లా లైట్ ఉరుగుతాడు, మళ్ళీ చూడొచ్చేమో అని అనుకున్నా గానీ ఛాన్సే లేదు, మామూలు ఛాన్స్ లేదు. దాని తోడు హైదరాబాద్ లో మార్చిన ఈ ఫ్లైఓవర్స్, ఈ రూట్ ఉంది కదా, అసలు జనాలు అది. సో దాని మీద మాట్లాడదానండి, రేపు సెపరేట్ గా టాపిక్ చేద్దాం. బట్ విశ్వనాథ్ అండ్ సన్స్ చూడడానికి అసలు కుదరట్లేదు మాస్టర్. సో ఇప్పుడు ఏం చేశానంటే, నెట్ఫ్లిక్స్ కెళ్ళి ఒక సినిమా చూసా. అది మా ఫ్రెండ్స్ అందరూ చాలా చూడరా బాబు, చూడరా చూడరా చూడరా అని థియేటర్ చూడమన్నారు, మిస్ అయ్యాను. బట్ ఆ సినిమా ఫైనల్లీ చూసా. అదే మన ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేసిన మై వాపస్ ఆవంగా. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది అనమాట. అదేంటి అంటే, మనందరి లోపల ఒక విషయం ఉంటుంది. ఆ విషయం ఎలాంటిది అని అంటే, అది బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తుంది. అందులో కొంచెం ఒక అణువు అంతైనా సరే మన లోపల ఉండిపోయిందంటే మన లోపల ఒక బాధ ఉండిపోతుంది. సరిగ్గా మనల్ని బతకనివ్వదు, సరిగ్గా మనల్ని పైకి కూడా వెళ్ళనివ్వదు. అందుకే ఆ

ఆ విషయాన్నంతా పంచేయడానికి ప్రేమ రూపంలో ఐదర్ మనం చేసే పని మీదనే పెడతాం, ఒక మనిషి మీదనే పెడతాం, ఒక ప్యాషన్ మీదనే పెడతాం. సో ప్రేమ అనేది ఒక అందమైన విషయం లాంటిది అని చెప్తారు అనమాట. ఓకే, ఇంతేజలి పోయిటిక్ గా సినిమా తీస్తే ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో దానికి తోడు క్లైమ్ సెకండ్ హాఫ్ లో ఒక మూడు నాలుగు చోట్ల ఏడిపిస్తాడండి, వల వల వల వల వల మామూలుగా. ఇవన్నీ కాకుండా గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ ఎడిటింగ్, అద్భుతమైన ఫ్రేమ్స్, ఇవన్నీ చూడాలంటే ఈరోజు సాయంత్రం ఈజీ బ్రీజీగా ఇంటికి వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్ ఆన్ చేసి మై వాప్ సాంగ్ చూడండి. అంటే ఇప్పుడు నేను పాట ప్లే చేస్తాను, అంటే మనం అనిరుద్ధన్ అనొచ్చు, సాయా భయంకర్ అనొచ్చు, ఇలా వంద పేర్లు చెప్పచ్చు, బట్ మ్యాన్ ఏఆర్ రెహమాన్ ఓ రోజు కనుక సినిమా కనెక్ట్ అయ్యే పాట ఇచ్చాడా ఇంకో 20 ఏళ్ళు కూడా గుర్తుంటుంది. దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. నిజంగా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా ఆగి ఈ పాటని ఒక 2 సార్లు విని అప్పుడు వేరే పని చేయడం స్టార్ట్ చేసేది సార్. దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ డిడ్ టు మీ. అమేజింగ్ ఫిల్మ్, మిస్ అవ్వద్దు. సినిమా పేరు మై వాపస్ ఆవుగా. అందులో ఈ పాట సినిమా అయ్యాక మాత్రం యు విల్ వాచ్ ఇట్ విత్ ఎ హెవీ హార్ట్.

0: Yes, we are back. Dev Dhanadhar Avinash, the DFW Morning Vibes, and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Untunnaru enti koncham korachi kaali ano August 20th to em pannalo na meeku vere emana pannalu unta avanni kasta pakkam vedesukoni koncham let's focus on one thing, only one thing that is very much important thing. Adenti anante anni national parks August 25th na ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయంట, ఫ్రీ ఎంట్రీ. సో కాస్త మొక్కలు, చెట్లు, పక్షులు, పిచ్చుకలు, సింహాలు, పులులు ఇవన్నీ కాస్త నా కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ మనుషులు చూసినప్పుడు ఇరిటేషన్ వస్తుంది అని మీరు అనుకుంటే గనక యూ హ్యావ్ రెండు రకాల వేరియేషన్స్ మీరు ట్రై చేయొచ్చు. ఒకటి యూనో 2.0 అక్షయ్ కుమార్ గారి లాగా బుల్లి గువా అని ట్రై చేయొచ్చు. లేదు అని అంటే
1: గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
0: అని ఎనర్జెటిక్ గా కూడా ట్రై చేయొచ్చు. అది ఆగస్ట్ 25th నేషనల్ పార్క్ డే. మరి బ్రేక్ ఇవ్వండి, ఎంట్రీ ఫ్రీ. అది మ్యాటర్ బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి మీకోసం, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. రేపు సెట్ చేసా బంపర్ బొనాన్జా బ్లాక్ బస్టర్ సెట్ చేశా, చాలా ఎక్కువసేపు వినిపిస్తా, రచ్చలు అయిపోద్దాం.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. only on 107.9 FM HD3.
2: Istinama Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinje vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas.
4: 877-898-8888.
5: India Today, USA.com.

నమస్కారం, రేడియో సురభికి స్వాగతం. నేను మీ వ్యాఖ్యాత శృతి. ఈరోజు మన క్లాసికల్ ట్యూస్డే ఉమెన్ ఇన్ కర్ణాటిక్ సెగ్మెంట్ లో ఒక చాలా స్పెషల్ గెస్ట్ తో మాట్లాడబోతున్నాను. ఆవిడ ప్రముఖ సుప్రసిద్ధ వయలిన్ విదూషిమణి. ఆవిడ సంగీతం స్వయముగా ఆ కన్యాకుమారి అమ్మవారి వజ్రపు ముక్కు పుడకతో పోల్చబడింది. ద మోస్ట్ వర్సటైల్ కర్ణాటిక్ ఫీమేల్ వయలినిస్ట్ ఆఫ్ ద సెంచరీ, అ ట్రూ పర్ఫెక్షనిస్ట్. ఆవిడ పలికించే సంగీతం తో అందరూ మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. షీఈస్ నన్ అదర్ దాన్ ద లివింగ్ లెజెండ్ పద్మశ్రీ కళీమామణి, సంగీత కళానిధి అవసరాల కన్యాకుమారి గారు.

0: కన్యాకుమారి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మేము అడగంగానే మా ఆహ్వానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
0: ముందుగా మా మొదటి ప్రశ్న, మీరు ఒక సంగీత కుటుంబానికి చెందినవారు, సో ఎలా మొదలైంది మీ సంగీత ప్రయాణం?
1: మేము యాక్చువల్ గా మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండేవారు, ఆయన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. అందుకు ట్రాన్స్ఫరబుల్ జాబ్ అదంతా, అన్ని చోట్లకి కొన్ని ఒక్కొక్క త్రీ ఇయర్స్ కి ఒకసారి మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కొక్క ఊరికి వెళ్తూ ఉంటాం, ఊళ్ళో మనం. అలాగే మా అమ్మగారు వీణ వాయిస్తారు, వీణ విద్వాంసరాలు, ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో కూడా వాయించేవారు. అలాగే మా సిస్టర్స్ ఇద్దరు అంజని అని ఉండే ఆవిడ, ఇప్పుడు లేరు. తర్వాత శేషం అని ఉన్నారు, ఆవిడ వాళ్ళిద్దరు కలిసి పాడేవాళ్ళు అప్పుడు 60s లో. అప్పుడు మాకు విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది మా నాన్నగారికి. అక్కడ టీచర్ ఎవరు ఉంటారు అని కనుక్కుంటే విజయసర్రావు గారు, ఇవటూరు విజయసర్రావు గారు ఉన్నారని అందరు చెప్పడం వల్ల మా అమ్మగారు చాలా సంతోషం, ఒక టీచర్ చాలా మంచి టీచర్ దొరికారని మా సిస్టర్స్ కి ఆరంభించారు. ఆయన పాడతారు, వైలన్ వాయిస్తారు చాలా బాగా. ఆయన అంటే పెద్ద విద్వాంసులు ఆయన, ఇవటూరు విజయసర్రావు గారు అని. ఆయన దగ్గర మా అక్క ఇద్దరు నేర్చుకునే వాళ్ళు. అప్పుడు నేను చిన్నదాన్నే ఓకల్ వాళ్ళు మా అక్కలు నేర్చుకునే ఉండే ఉంటారు.
0: మీ వయసు ఎంత ఉంటుందండి అప్పుడు సుమారుగా?
1: అప్పుడు ఉండొచ్చు 9 అంత. తర్వాత వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడే నేను మామూలుగా అంత సీరియస్నెస్ లేదు నాకు మ్యూజిక్ లో, అమలు ఆట ఆడుతూ పాడుతున్నట్టు హమ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఆయన బ్లైండ్, ఆయన మా గురువు గారు విజయసర్రావు గారు. అప్పుడు అమ్మాయికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మీరు ఎందుకు చెప్పించకూడదు అమ్మాయికి, బాగా పాడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని మా అమ్మ గారికి నాన్నగారికి చెప్తే

0: వాళ్ళంతా సీరియస్ గా తీసుకోలే. ఆయనే చాలా కంపెల్ చేసి నాకు వైలెన్ ఆరంభించారు అన్నమాట.
1: ఓకే,
0: అప్పుడు విజయనగరంలో. తర్వాత ఆరంభించాక ఆయన ఏం చేశారు, ఆయన గురువు గారు ద్వారం నరసింహరావు నాయుడు గారు, ఆయన పేరు మీద ఒక స్కూల్ ఆరంభించారు అక్కడ, సంగీతం స్కూల్ కొత్తగ్రహారంలో ఉండేవాళ్ళం మేము విజయనగరంలో, అక్కడ అన్నమాట ఆరంభించాడు. దానిలో నేనే ఫస్ట్ స్టూడెంట్. అలాగే అక్కడ అక్కడే ఆ స్కూల్లోనే మెష్ గారి దగ్గర 5 ఇయర్స్ నేర్చుకుని డిప్లొమా అంతా డిస్టింక్షన్ లో అయ్యాక తర్వాత మెష్ గారి దగ్గర ఇంకో 1 ఇయర్ కూడా అక్కడే నేర్చుకున్నాను.

0: మా తాతగారి వాళ్ళు మద్రాస్ లో ఉండేవారు, ఇక్కడ మా అమ్మగారి తండ్రి తల్లి. మేము ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్తాం, వెళ్లేవాళ్ళం. అక్కడ ఎక్కడున్నా కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో మా తాతగారి ఇంటికి వచ్చి, ఇక్కడ నుంచి తిరుపతి దగ్గరే కదా, అక్కడ తిరుపతి దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళిపోయేవారు. అలాగా మా తాతగారు చెప్తారనమాట, ఇప్పుడు అమ్మాయి పియూసీ అయిపోయింది కదా, డిగ్రీ అంటే ఇక్కడికి మద్రాస్ కి వచ్చేస్తే బాగా సంగీతంలో తనకి చాలా ఇదిగా ఉంది, అప్పుడే కొంచెం నాకు కొంచెం బాగా పే వాయించేదాన్ని అందరికి, కొంచెం చిన్న చిన్న కచేరీలు చేసే
1: అప్పుడు
0: విజయనగరంలో ఉన్నప్పుడే చిన్న చిన్న కచేరీలు అలాగే వాయించేదాన్ని. అప్పుడు మా నాన్నగారు కూడా ఆయనకి ఇంకా సర్వీస్ ఉండింది, కానీ మా నా కోసం మద్రాస్ లో ఉంచడానికి సిద్ధమయ్యారు మ్యూజిక్ కోసం. అందుకే మేము మద్రాస్ వచ్చామన్నమాట.
1: కుటుంబం అంతా,
0: కుటుంబం అంటే మేము మొదట నేను మా అమ్మగారు సిస్టరు బ్రదర్స్ వచ్చాం. అంటే ఒకవేళ మాకు నాకు అడ్మిషన్ ఎక్కడైనా బిఏకి దొరికితే అప్పుడు ఉండిపోదాం అని, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు విజయనగరం. తర్వాత మేము వచ్చింది చాలా లేట్ అన్నమాట, జూన్ ఎండ్ జూలైలో ఉన్నాం. అప్పుడు ఏమైందంటే జూన్ లో వచ్చాము, అప్పుడు అంతా అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి. అంటే మ్యూజిక్ తీసుకుందామని నేను సబ్జెక్ట్, అది ఒక క్వీన్ మేరీస్ కాలేజ్ లోనే ఉంది ఆ సబ్జెక్ట్ మ్యూజిక్ అప్పుడు ఆ టైంలో. అందువల్ల అక్కడికి వెళ్ళితే అది గవర్నమెంట్ కాలేజ్, ఒక 15 సీట్లే వాళ్ళకి అలౌడ్, అలాంటెడ్ 15 సీట్స్. ఇప్పుడు ఏమో మా సీట్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ చూద్దాం.
1: అయ్యో
0: నేను నాకు చాలా ఒక మాదిరి అయిపోయాను, ఇక్కడికి ఉంటే బాగుండేదే అని.
1: అవును,

0: వెంకటేశ్వర స్వామి ఇదే పూర్ణాకు చాలా నమ్మకం. నేను ఎప్పుడు వెళ్తుండే వాళ్ళం కదా ఎవరి ఇయర్, నేను చెప్పాను ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చాక మనం చూద్దాం డిసైడ్ చేయొచ్చు ఏదైనా. అప్పుడు ముందు వెళ్ళలేదు, తిరుపతికి వెళ్లకుండా ఇది చేసుకున్నాం. ముందు ఆ తర్వాత వెళ్ళి వచ్చాక ఏమవుతుందో మన మన చేతిలో ఏం లేదు, దేవుడి చేతిలో లేదు. మానవ ప్రయత్నం దైవ సహాయం
1: ఉంది,
0: ప్రయత్నం చేద్దాం అది దేవుడు చూసుకుంటాడు. నాకు ఏదైనా నాకు కలగత బాగుంటే దేవుడు ఎలాగో ఒకలాగా నాకు అడ్మిషన్ ఇస్తారు. అది అక్కడికి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకుని వచ్చి వచ్చాం. ఆ మరుసటి రోజే మా మామయ్యకి ఒక ఆయన చాలా ఫ్రెండ్ అనమాట, సెక్రటేరియట్ లో చీఫ్ సెక్రటరీ ఆయన మెడ్రాస్ లో. ఆ ఏదో మాటల్లో ఇలాగొస్తే ఆయన దూర బంధువులు కూడా మాకు, ఏదో ఇలా మాటల్లో పాప ఆవిడకి సీట్ దొరకలేదండి, వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ మ్యూజిక్ లో చాలా టాలెంటెడ్ అమ్మాయి, ఇక్కడే ఉంచుదాం అనుకున్నారు కానీ వెళ్ళిపోతున్నారు సీట్ దొరకదు, ఎందుకు నేను ఇప్పిస్తాను ఒక ఎక్స్ట్రా సీట్ అని ఆయన సీట్ ఇప్పించారు. దాని వల్లే ఉండగలిగాం. ఇది అదే చెప్పేది దేవుడి అన్న దేవుడు అనుకుంటే అందరూ. నేను మెడ్రాస్ లో సెటిల్ అయినదే వెంకటేశ్వర స్వామి గారు మహాలక్ష్మి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నా.
1: చాలా బాగా చెప్పారు,
0: అదే వాళ్ళే చూసుకుంటారు. నాకేదైనా ఇంత దూరం నేను వచ్చానంటే వాళ్లే కారణం, తర్వాత గురువులు తల్లిదండ్రులు వీళ్ళందరి ఆశీర్వాదంతోనే ఏదో ఇలా జరుగుతుంది. అది మెడ్రాస్ వచ్చిన ఇది నేను మా నాన్నగారు అదే పాప మా నాన్నగారు నా కోసం సాక్రిఫైస్ చేశారు. 4 ఇయర్స్ అక్కడే ఉండి హోటల్లో ఉండి అదంతా నేను చెప్పాను, నేను ఆ సహాయశక్తిలా నేను ఎలా ఎంత దూరం రాగలను అది తప్పకుండా మ్యూజిక్ లో చూపిస్తాను. దాని తర్వాత మెడ్రాస్కి వచ్చాక చంద్రశేఖరన్ గారు, ఎం చంద్రశేఖరన్ గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. స్కాలర్షిప్ వచ్చింది అలాగే అక్కడ నేర్చుకున్నాక తర్వాత ఎమ్మెల్వీ గారి దగ్గరికి చేరాను.
1: చంద్రశేఖరన్ గారు కూడా విజువల్లీ ఛాలెంజ్ కదండి, అదే విజువల్లీ బ్లైండ్ కదా ఆయన కూడా చంద్రశేఖరన్ గారు. మరి అంటే బ్లైండ్ అన్నప్పుడు మరి మీకు వయలిన్ టెక్నిక్స్ అవన్నీ ఎలా నేర్పించేవారండి గురువులు మీకు? అంటే
0: వాయించేటప్పుడు నేను ఫింగరింగ్ చూసి
1: వాయించేవారు. ఓకే,
0: ఫింగరింగ్ గోయింగ్ చూసి వాయించేవారు.

0: ఎడియోసూర బీ సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: మీరు ఎంఎల్ వసంత కుమారి గారి వద్ద నేర్చుకున్నారు కదండి, అయితే ఆవిడ గొప్ప మ్యూజిషియన్ కాదు చాలా గొప్ప వ్యక్తి అని కూడా విన్నాను. మరి మీకు సంగీతంలో మరింత ఎదగడానికి ఆవిడ ఎలా తోడ్పడ్డారు?
1: ఇప్పుడు మనం నేర్చుకుంటాం, మనకి టీచర్లు చెప్పేస్తారు మ్యూజిక్, అది ఎంతవరకు అంటే మనం ఒక స్టేజ్ కచేరీకి వెళ్లేంత వరకు మనకి మనం చేసుకోవచ్చు. దాని తర్వాత మనంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది? కచేరీలు బాగా వినాలి. వినడం మటుకే కాదు, మనం వాయించాలి మంచి వాళ్ళకి,
0: బాగా
1: పాడే వాళ్ళకి, స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి మనం వాయిస్తే వాళ్ళ ఐడియాస్ మనం తీసుకొని మనం డెవలప్ చేసుకోవాలి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని. ఆరంభం నుంచే నాకు మొదట సరోజాలంత బాంబే సిస్టర్స్ వాళ్ళతో వాయించేదాన్ని, తర్వాత పట్టమ్మాళ్ళ గారికి వాయించేదాన్ని, కొన్ని కచేరీలు బాలమురళి గారికి వాయించాను, అలాగా పెద్దవాళ్ళందరికీ వాయించాను. దాని తర్వాత ఎమ్మెల్వి గారి శిష్యురాలు చారుమతి రామచంద్రన్, తెలుసా మీకు చారుమతి రామచంద్రన్ ఉన్నారు,
0: అవునండి,
1: ఆవిడ నాకు సీనియర్ అనమాట కాలేజీలో. నేను వాయించడం చూసి వాళ్ళందరూ చాలా ఇష్టం వాళ్ళకి నా వైలన్, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళందరికీ ఎలాగైనా ఎమ్మెల్వి గారి దగ్గర మేము ఇంట్రడ్యూస్ చేయాలి మేము అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసింది ఎమ్మెల్వి గారికి నన్ను. అలాగే ఆవిడ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ టైంలో నేను సర్వజలత వాళ్ళకి చాలా కచేరీ వాయించేదాన్ని కంటిన్యూస్ గా, చాలా బిజీగానే ఉండేదాన్ని. కాలేజీలో చేరినప్పుడు కూడా చదువుకున్నప్పుడు చాలా బిజీగానే ఉండేదాన్ని
0: కచేరీలు.
1: అంటే అప్పుడు కొంచెం అదే దేవుడు మనకి సహాయం, దైవ అదే మనకి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం అంటే మనకి ఎలాగైనా ఏదో ఒక స్టెప్ బై స్టెప్. నేను సడన్ గా పెద్దగా రాలేదు, స్టెప్ బై స్టెప్ వచ్చాను కాబట్టి పర్ఫెక్ట్ గా.

0: 101.9 FM HD3. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
0: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్.
4: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedan cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani padniche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఏదైనా ఎప్పుడు సడన్ గా వచ్చేస్తే అది
2: నిలబడదు. అవునండి,
1: నిలబడదు. పర్మనెంట్ గా ఉండాలంటే మనం స్టెప్ బై స్టెప్ బై రావాలి దేనికైనా.
2: అవునండి.
1: అలాగే ఎమ్మెల్వీ గారు ఈ వాయించడమే ఒక పెద్ద వరం పక్క వాయిద్యంగా. ఆవిడకి ఒక రోజు వాయిస్తే ఈ రోజు పాడిన కోడి రేపు ఆవిడ పాడితే అలాగే ఉండదు, చిత్రంగా ఉంటుంది సంగతులన్నీ. దానిలో ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. ఆవిడ మనకి డైరెక్ట్ గా చెప్పడం అక్కర్లే. పక్క వాయిద్యం నేను వాయిస్తుంటేనే నేను చాలా నేర్చుకున్నాను. ఆవిడ దగ్గర డైరెక్ట్ గా కూడా పాడుతుంటే నేను నేర్చుకున్నాను, అది వేరు. కానీ పక్క వాయిద్యం వాయించేటప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తర్వాత అక్కడ వచ్చి ఆవిడ ఎలాగంటే, నేను ఆవిడకి డాక్టర్ లేదు, ఆవిడ అలాగే నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అందరూ అలాగే చెప్పేవాళ్ళు, నువ్వే ఆవిడకి, నువ్వు కూతురు, నేను శ్రీవిద్య వాళ్ళ కూతురు నేను కదా, ఆవిడ చెప్పేది నువ్వే కూతురు, నీ దగ్గర చాలా ఇదిగా ఉన్నారు ఆవిడ,
2: అఫెక్షనేట్ గా ఉండేవారు అన్నమాట.
1: ప్రేమ ఆవిడకి నన్నంటే. ఒక్క కచేరీ కూడా నాకు ఇలాగే, ఆవిడంటే చాలా, నేను మా ఇంట్లో ఉండేదానికంటే ఆవిడ దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని. ట్రావెల్ అలా చేసేవాళ్ళు కచేరీ చాలా. నాకు ఒక్క కచేరీ కూడా మిస్ అవ్వడానికి నాకు ఇష్టం ఉండేది కాదు ఆవిడ కచేరీ. ఎంత కష్టమైనా బస్సులోనో, ఆ కాలంలో ఈ ఫ్లైట్ లోనే ఎక్కువ ఉండేవి కాదు కదా.
2: అవునవును అవునండి.
1: ఆ టైంలో అంతా 70s లో అంతా ఇంత లేదే, 60s 70s అంతా బస్సులో ఎంత దూరం అయినా వెళ్ళిపోయేదాన్ని నేను. ఆవిడ కచేరీ మిస్ అవ్వకూడదు. ఒకవేళ ఆవిడ అలాంటి కచేరీ అనమాట, ఒక్క సంగతి అయినా మనం కొత్తది తెలుసుకోగలం ఆ కచేరీ.
2: అలా ప్రతిసారి ఏదో కొత్త విషయం,
1: కొత్త విషయం దొరుకుతుంది. స్వరం గాని రాగం గాని దేనిలో అయినా ఒకటి ఆవిడ లాంటి ఆర్టిస్ట్ నేను చూడలేదు.

0: అదే మీ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో నేను చదివానండి ఆర్టికల్లో, ఆవిడ నేషనల్ రికార్డింగ్ కూడా మీరు రాలేకపోతున్నారని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్నారు, నేను రానని చెప్పేసారు మీరు వచ్చేదాకా.
1: నేను రాలేకపోవడం ఏమైందంటే, వాళ్ళు ఇదివరకు అంతా నేషనల్ ప్రోగ్రామ్ రేడియోలో ఉంది కదా, అదంతా ఢిల్లీలోనే లైవ్ జరిగేది అనమాట, ఢిల్లీకి వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా అక్కడక్కడ స్టేషన్స్ లోనే జరిగిపోతున్నాయి, రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో అలా కాదు, బిఫోర్ ఆడియన్స్ ఉండేది అది లైవ్ గా ఢిల్లీలోనే, ఢిల్లీకి పిలిచి. అప్పుడంతా ఫోన్లు ఇవేం లేవు, లెటర్స్ ఏ కదా.
0: అవునండి,
1: ఐప్యాడ్ జీప్యాడ్ ట్యాబ్లెట్స్
0: ఏమీ లేవు,
1: వాట్సాప్లు ఏం లేవు.
0: అవును,
1: కష్టం, ఫోనే లేదు అప్పుడు అంత కాలంలో. చాలా 70s, mid 70s ఫోన్ వచ్చింది.
0: అవునండి,
1: దాని ముందే ఫోన్ లేదు. అప్పుడు నేను నా గ్రేడ్ బీహైవ్ ఏదో ఉండింది ఆ టైం. అప్పుడంతా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు, పట్టమాళ్ళు గారు, ఎమ్మెల్వీ గారు, ఎంఎస్ గారు, షమ్మగుడి గారు, వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి నేషనల్ ప్రోగ్రామ్ ఉండేది ఢిల్లీకి పాడేవాళ్ళు. అలా నేను చేరిన కొత్తలోనే ఆవిడకి మళ్ళీ అది వచ్చింది అనమాట, ఢిల్లీకి వెళ్లి రావడానికి నేషనల్ ప్రోగ్రామ్. అప్పుడు ఈమన శంకర్ శాస్త్రి గారు ఉండే మా ప్రొడ్యూసర్, చీఫ్ ప్రొడ్యూసర్ అక్కడ ప్రోగ్రామ్. ఆయన లెటర్స్ ఏ కదా, లెటర్ రాసి ఇలాగా కాంట్రాక్ట్ అనమాట ఎమ్మెల్యే గారు. అప్పుడు ఆవిడ లెటర్ రాశారు, నా దగ్గర ఇప్పుడు వాయిస్తోంది అమ్మాయి, చిన్న అమ్మాయి, ఇలాగా బీహై గ్రేడ్, మీరు అమ్మాయిని పెట్టండి. ఒక్కొక్క లెటర్ రావడానికి 1 week అవుతుంది ఢిల్లీ నుంచి రావాలంటే.
0: మనం పంపిస్తే ఒక వారం, మళ్ళీ అట్నుంచి రేపు ఇంకో వారము
1: అక్కడ. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి రాశారు, లేదు బీహైకి మేము నేషనల్ ప్రోగ్రామ్ ఇవ్వడం లేదు, అందువల్ల వేరే ఎవరినైనా సజెస్ట్ చేసుకుని చెప్పండి మాకు అని. ఆవిడ ఆ అమ్మాయి ఎప్పుడు మీరు వేస్తారో ఆ అమ్మాయిని, అప్పుడు నేను పాడతాను, ఈసారి వద్దులేండి అన్నారు. వెంటనే అక్కడి నుంచి, లేదు లేదు మీరే ఆ అమ్మాయిని తెచ్చుకోండి, ఎందుకంటే వాళ్ళకి అంత డిమాండ్ వాళ్ళకి ఎల్వి గారికి, వాళ్ళందరూ ఆర్టిస్ట్ అలాగా
0: టాప్ కదండి, చాలా టాప్ ఆవిడ.
1: అలా ఆవిడ దగ్గర నేను ఉండబట్టే నేను ఇలాగా ఉన్నాను ఇప్పుడు. ఆవిడ సపోర్ట్ చాలా నాకు, ఒక్కొక్క అదే చెప్తాను, స్టెప్ బై స్టెప్ అలాగే నేను వచ్చాను అన్నట్టు. అలాగే నాకు గ్రేడ్ కూడా ఏ గ్రేడు వాయించకుండానే నాకు, అప్పుడు మణి అయ్యర్ గారు వాయించేవారు ఎమ్మెల్యే గారికి, ఆ రికార్డింగ్ చూసి అప్పుడు వాళ్ళు ఇచ్చారు అలాగే డైరెక్ట్ గా. అదే స్టెప్ బై స్టెప్ ఏదైనా రావాలి, దేవుణ్ణి నేను సరెండర్ అయ్యాను అంతే, ఆయన చూసుకుంటారు ఏదైనా.
0: చాలా బాగా చెప్పారండి, చాలా చాలా బాగా చెప్పారు.

0: మరి ఆ రోజుల్లో మీరు సంగీతం కోసమని ధైర్యం చేసి విజయనగరం నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అయితే చెన్నై అంటే అసలు ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద విద్వాంసులందరూ స్థిరపడిపోయి ఉన్నారు. అందులో మేల్ డామినేటెడ్ కదండి, అంతేనా అప్పట్లో ఈ కర్ణాటక సంగీతం అంటేనే మేల్ డామినేటెడ్ సినారియో ఉండేది ఎక్కువగా. మరి మీరు ఆ మేల్ డామినేటెడ్ సినారియోలో ఒక ఆల్మోస్ట్ బిగినర్ గా, అంటే ఒక అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో అయినా మీరు వచ్చారప్పుడు, ఎలా మీరు అంటే ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు మీరు ఈ స్థాయికి రావడానికి? అంతటి అట్మాస్ఫియర్ లో
1: ఎక్కువ లేడీస్ ఫీమేల్ వైలెన్స్ జాస్తి లేదు అప్పుడు. ఆ టైంలో రుక్మిణి గారు ఉండేవాళ్ళు, మంగతాయర్ గారు ఉండేవాళ్ళు. మంగతాయర్ గారు సెలెక్టెడ్ గానే వాయించేవాళ్ళు కొంతమంది. రుక్మిణి గారు అందరికి లేడీస్ వాయించేవాళ్ళు కాదు, ఆవిడ ఎక్కువ జెంట్స్ గా వాయించేవాళ్ళు రుక్మిణి గారు. నేను వచ్చాను అప్పుడు అది ఆ టైం. వాళ్ళు కొంచెం బాగా పేరు వచ్చింది వాళ్ళకి అప్పుడు, వాళ్ళు నాకంటే సీనియర్స్ వాళ్ళు. నేను వచ్చాను, అదే అదృష్టం చెప్తున్నాను కదా. ఎంఎల్వి గారు ఎప్పుడు నన్ను ఆవిడ కంపెనీ చేయడం ఆరంభించాను, అప్పుడే నా లెవెల్ కొంచెం మారింది. అప్పుడు సైమల్టైనస్ గా నేను సోలోస్ కూడా ఇచ్చేదాన్ని, చిన్న చిన్న సోలోస్. అప్పటికే మీరందరూ లాల్గుడి గారు ఎంత ఈక్వల్, మా గురువు గారు అందరూ ఎంత టాప్ లెవెల్ లో ఉండేవాళ్ళు.
0: అవునండి,
1: అదంతా ఏదో ఈ లెవెల్ కి నేను ఉన్నానంటే దేవుడి గురువు గారు మా పేరెంట్స్ ఆశీర్వాదం.

0: మీరు
1: ఎమ్మెల్యే గారు మెయిన్, నన్ను ఇంతవరకు నేను ఇంతవరకు ఉన్నాను అంటే ఆవిడ ఒక పర్వతం లాగా ఆవిడ నాకు సపోర్ట్. ఏ కచేరి నన్ను అడగకుండా ఎవరికి చెప్పేవారు కాదు.
0: అలాగే మీరు దాని తర్వాత
1: ఆర్టిస్ట్ ఇంకెవరు, ఏ ఆర్టిస్ట్ అంత సపోర్ట్ వైలనికి చేయలేదని నాకు ఈ కాలంలో, ఈ కాలం కాదు ఆ కాలం కాదు, అంత సపోర్ట్ గా ఎవరు చేయలేదు. అది ఫీమేల్ కి, ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ కి చేయడం అన్నది చాలా రేర్ కదా.
0: అవునవును,
1: ఎన్నో విషయాలు ఉంటాయి కదా.
0: అవును అవును, నిజమే.
1: ఫీమేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ చేయాలంటే ఎన్నో ఉంటాయి సమాచారం మనకి. ఆయన ఆవిడ అలాంటిగా ఆ ఎంత ఆవిడ అన్ని
0: విషయాలు.
1: ఈ కాలంలో కూడా ఎక్కువ మంది ఫీమేల్ ఎక్కువ ఇప్పుడు కొంతమంది వేసుకుంటున్నారు, ఆ కాలంలో అంత వేసుకునేవాళ్ళు కాదు,
0: చాలా రేర్
1: రేర్. కంటిన్యూస్ గా వేసుకోవడం అన్నది రేర్.
0: అవును, మీరు అంటే ఎన్నేళ్ళు?
1: ఏదో ఒక మంచి గడియలో ఆవిడ దగ్గర నేను చేరాను, ఆవిడకి కూతురు లాగానే ఉండిపోయాను.
2: టిక్ టిక్ రేడియో సెర్వీ టైం చెక్ స్టూడియోలో టైం 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: వయలిన్ అని మనం చెప్పేయచ్చు అనమాట. హాల్ మార్క్ అది మీది. సో దాని స్పెషాలిటీ ఏంటండి మీ ఇన్స్ట్రుమెంట్?
1: అదే నేను అది మామూలు వయలనే, అకోస్టిక్ వయలనే. అందరూ అనుకునేది ఏంటంటే పికప్ పెట్టే పికప్ ఉంది దానికి, కానీ అది ఎలక్ట్రిక్ వయలన్ కాదు, అకోస్టిక్ వయలనే. అది ఏంటంటే ఒక 96 97 లో అమెరికాకి వెళ్ళాం. కదిరిగోపాల్ నాథ్, నేను, దొరయ్య గారు, గురువాయర్ దొరయ్య గారు వెళ్ళినప్పుడు ఒక వైలన్ షాప్ వెళ్ళాం. ఒక షాప్కి వెళ్తే అక్కడ ఇలాగా వైట్ వైలన్ అంతా పెట్టి ఉంది. చూస్తే నాకు అంటే ఎప్పుడు వైట్ వైలన్ చూసినది ఇది, అప్పుడు ఆ కాలంలో అంతా వైట్ వైలన్ అన్నది లేదు అసలు.
0: అవునండి, చాలా ఇప్పటికీ అది యూనిక్. వైట్ అంటే
1: వైట్ యూనిక్, బట్ అది చూస్తే మళ్ళీ చాలా బాగుంది, అట్రాక్షన్ చేస్తుంది ఆ వైట్ చూసేటప్పటికి. నాకు ఆ కొనాలంది కానీ జాస్తి డబ్బులు కదా ఆ కాలర్స్ లో ఇవ్వాలి, ఎందుకు ఒక వైలన్ ఉంది కదా ఎందుకు అని. వీళ్ళందరూ అంటే ఇప్పుడు గద్రి గోపాల్ నాథ్ సాక్సోఫోన్ ఆ గంభీరం వేరు, అనాదం కదా. మనం ఎంత వాయించినా కూడా ఆ లెవెల్ సౌండ్ రావాలి మనకి, ఈక్వల్ సౌండ్ ఉంటేనే అది అట్రాక్టివ్ గా ఉంటుంది. నాది ఉండేది కానీ వాళ్ళందరూ కలిసి ఇది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందేమో. పికప్ ఉండేది, ఆ వైట్ వైల్ ఉంది, బిల్ట్ ఇన్ పికప్ ఉంది, అందుకు కొంచెం తీసుకుంటే మంచిది బాగుంటుందేమో అని అందరు వాళ్ళు పట్టుబట్టి అంటే సరే ఏం చేస్తామా కొనేసాం. అది దానివల్ల అదేంటంటే నాకు చాలా ఇష్టం ఆ వైల్, ఆ సౌండ్ ఇష్టం. ఎందుకంటే పాడేటట్టు ఉంటుంది, పాడుతున్నట్టు వినపడుతుంది మనకి.
0: నిజమే.
1: ఇప్పుడు సాధారణంగా వైలన్ సోలోస్ కి 2.5 3 అలా పెట్టుకుంటారు, 2 నుంచి 2.5 3 అలాగే వాయిస్తారు. నేను ఇదివరకు వాయించేదాన్ని అలా దానిలోనే. కొంతమందికి ఆ సౌండ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇది ఇష్టం ఉంటుంది, కానీ నాకు నాకు ఈ సౌండ్ ఇష్టం. ఎందుకంటే ఒక బేస్ జాస్తి ఉంటుంది, బేస్ జాస్తి ఉంటుంది, అది పాడినట్టు ఉంటుంది.
0: అవునండి
1: కదా,
0: అవును
1: నాకు అది ఇష్టం. తర్వాత ఇప్పుడు పికప్ లు పెట్టుకుంటున్నారు, పికప్ ఏమిటి చాలా ఈజీ అనుకుంటారు, చాలా కష్టం పికప్. పికప్ ఏంటంటే ఒక ఎక్స్రే లాగా, పికప్ పెట్టుకుని వాయించడం ఉన్నది. మీరు ఎక్స్రే తీస్తారు కదా మనిషికి, ఎక్స్రే తీస్తే ఏమిటో అన్ని తెలుసు, స్కాన్ చేస్తే. అలాంటివి పికప్ కొంచెం ఇది అయినా కూడా దానిలో తెలుసుకుంటుంది బయటకు. చాలా జాగ్రత్తగా.

0: మరి అమెరికాలో కొంటే అది వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది కదా, మన కర్ణాటక సంగీతానికి సరిపోతుందండి.
1: అది వేరు, వైలన్ వైలన్ ఎక్కడైనా ఒకటే, వాళ్ళ ట్యూనింగ్ వేరు తప్ప ట్యూనింగ్ వైలన్ అన్ని ఒకటే. వైలన్ మనం అర్థం చేసుకోవడం
0: అంతే,
1: ట్యూనింగ్ వేరు వాళ్ళ
0: అంతే.
1: వైలన్ అన్నది వైలనే. ఇప్పుడు ఆ వైలన్ ఏంటంటే ఇప్పుడు బాగా పాత పడిపోయింది, 20-30 ఇయర్స్ పైన అయిపోయింది. అది పెయింట్ అయ్యాలంటే నాకు భయం, ఎందుకంటే సౌండ్ ఏమవుతుందో మారుతుంది అని
0: నేను అది అడగబోతున్నాను.
1: పెయింట్ వేస్తే సౌండ్ కొంచెం మారచ్చు, అందువల్ల నాకు అది భయం లేను. అందరు అంటారు ఏంటి అంత పాతది, పాతవని కొత్తవని సౌండ్ వస్తుందే బాగా నాకు కావాల్సింది. ఒకళ్ళలో చూసి వాళ్ళు చెప్పడం కాదు, నాకు నా
0: తృప్తి
1: నేను చూసుకోవాలంటే నేను ఎప్పుడు ఒకళ్ళని వినను, నాకేం తోస్తుందో దేవుడు చెప్తాడు అంతే.
0: అవునండి, నిజమే,
1: దేవుడు ఏం చెప్తాడో అది నేను చేస్తా.
0: అందులో అది మీరు వాయించి వాయించి దాన్ని ఆ నాదం అనేది ఇంకా చాలా స్పెషల్ గా మారిపోయింది. అంటే ఎలాగైతే గాత్ర సంగీతం పాడేవాళ్ళు పాడి పాడి బాగా ట్యూన్ అయిపోతుంది కదా, ఆ రకంగా
1: జీవం జీవం

0: అందుకున్న అవార్డులు బిరుదులు ఎన్నెన్నో ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 2015లో పద్మశ్రీ అందుకున్నారు. అలాగే 2016లో మీరు ఫస్ట్ ఫీమేల్ వయలినిస్ట్ టు రిసీవ్ ద సంగీత కళానిధి అవార్డ్ ఫ్రమ్ ప్రెస్టీజియస్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ.
1: గవర్నమెంట్ పద్మశ్రీ కూడా ఫస్ట్ ఫీమేల్ వయలినిస్ట్.
0: ఓకే.
1: తర్వాత 2003లో సంగీత నాటక అకాడమీ వచ్చింది.
0: ఓకే.
1: ఇది పద్మశ్రీ ఫస్ట్ ఫీమేల్, సంగీత కళానిధి కూడా ఫస్ట్ ఫీమేల్.
0: ఫస్ట్ ఫీమేల్
1: వయలనిస్ట్, ఫస్ట్ ఫీమేల్ వయలనిస్ట్. ఫీమేల్స్ ఉన్నవాళ్ళు నిறைய పేరు చాలా మంది తీసుకున్నారు కదా
0: వయలనిస్ట్ లో మొదటి వారు.
1: అది ఆంధ్రాలో ఫీమేల్ ఆర్టిస్టుల్లో నేను వయలన్ అని కాదు ఫీమేల్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ నేను ఆంధ్ర నుంచి.
0: అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఉగాది పురస్కారు, తమిళనాడు గవర్నమెంట్ కలయమామణి అందుకున్నారు.
1: అది తర్వాత తిరుపతిలో ఆస్థాన విద్వాంసరాలు చేశారు అప్పుడు. అది కూడా చాలా నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు అప్పుడు ఆయన అన్నమాట. అది చాలా నాకు అంటే ఆస్థాన విభూషిగా చేయడం అన్నది చాలా ఇది, ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు అసలు చేయడం లేదు అరుడు అని ఆయన దేవుడు ఆయనకి సందేశం ఇచ్చి నాకు చేయమన్నట్టు అలాగే నేను అనుకుంటాను. అది ఎవరికి రాలే అంటే దానిలో కూడా ఫీమేల్ వయలనిస్ట్ కి రాలేదు తిరుపతి ఆస్థాన విభూషి. అదే మాదిరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ గురువాయూర్, గురువాయూర్ లో చెంబై అవార్డు, చెంబై చెంబై గారు ఉండేవారు కదా
0: అవునండి,
1: ఆయన అవార్డు కూడా నాకు అది అది దొరకడమే చాలా కష్టం.
0: వండర్ఫుల్ అండి, చాలా గొప్ప విద్వాంసాలండి మీరు. అంటే
1: తర్వాత అమెరికాలో ప్రొక్లమేషన్ ఇక్కడ ర్యాలీలో వాళ్ళు ఇచ్చారనమాట, ఆయన మేయర్ వచ్చి.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting?
4: 5K anukuntunna.
3: But koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమిక పరోటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
9: Hello, dinner plans enti group lo em support chesalar?
10: What a day, I'm completely exhausted. Dinner plans enti?
11: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
12: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets that are. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
14: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
15: 2021 లో కూడా మీకు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ వారు ప్రత్యేకంగా కంగ్రెషనల్ రికగ్నిషన్
16: ఇచ్చారు. అది ఎవరికి రాలేదు. ఇండియన్
1: ఆర్టిస్ట్ లో ఎవరికి రాలేదని అనుకుంటున్నాను. ఇంతవరకు రాలేదు. నేనేం చేశానంటే యుఎస్ నేషనల్ యాంథమ్ ఉంది కదా, జూలై 4th మేము ఒక 40 నా శిష్యులతో కలిపి రాయించి అక్కడ పంపించాను అన్నమాట. ఎవరు చేయలేదు అలా. నేషనల్ యాంథమ్ అన్నది వాళ్ళకి, మనకి నేషనల్ యాంథమ్ ఎంత గొప్ప, వాళ్ళకి వాళ్ళది గొప్ప కదా.
15: అవునండి. సో మీరు ఫస్ట్ ఫీమేల్ కర్ణాటిక్ మ్యూజిషియన్ టు క్రియేట్ రాగస్, రాగాలు క్రియేట్ చేసిన వారిలో, అంటే ఫీమేల్ మ్యూజిషియన్స్ లో మీరు మొట్టమొదటి ఆర్టిస్ట్. సో మొట్టమొదట మీరు క్రియేట్ చేసిన రాగం ఏదండి?
1: భారత్. అది ఇండియా ఇండిపెండెన్స్ కి అది 50th ఇయర్ కి నేను ఆ రోజు అది కంపోజ్ చేసి క్రియేట్ చేశాను భారత్ అని. దానిలో ఒక పీస్ కంపోజ్ చేసి నారద గాన సభలో వాయించాం. ఒక 50 మంది పెట్టి, వైలనిస్ట్ 50 మందిని పెట్టి ఆ పీస్ వాయించాం. అది ఫస్ట్ రాగం నేను

0: దాని తర్వాత సప్తాద్రి రాగా స్టేషన్.
1: అవునండి.
0: అంటే అందరికి సప్తగిరివాసుడు శ్రీనివాసుడు అని తెలుసు, కానీ సప్తగిరి పేర్లు తెలియాలి కదా, ఒక్కొక్క పేరు ఉండాలి. నారాయణాద్రి, వెంకటాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, ఇవన్నీ ఏడు పేర్లు ఉన్నాయి కదా, ఎవరికి తెలియదు. నేను ఒక రోజు అలా తిరుపతికి రెగ్యులర్ గా వెళ్తుంటాను. అప్పుడు కొండలు చూస్తూ ఎందుకు ఎవరు రాగాలు క్రియేట్ చేసి ఏదైనా ట్యూన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అప్పుడు చేశానమాట, ఏడు రాగాలు క్రియేట్ చేసి అన్నమాచార్య గారి కీర్తనలు ట్యూన్ చేశాను.
1: ఏడు కీర్తనలు,
0: ఏడు కీర్తనలు కొన్ని పాపులర్ గా ఇప్పుడు పాడుతున్నారు అందరు.
1: రాగమాలిక కూడా చేశారు కదండి ఆ రాగాల్లో మీరు?
0: ఏది
1: రాగం? రాగమాలిక చేశారేమో కదా, రాగమాలిక
0: పీస్ చేశాను ఏడు రాగాల్లో. నేను తిల్లానాలు చేశాను, ఈ రాగాలు అని కదా, తిల్లానాస్ చేశాను, కంపోజ్ చేశాను. తర్వాత మల్లారి అని ఉంది, మల్లారి అన్నది ఒక పీస్ లాంటిదే. అది ఎలా అంటే సాధారణంగా అది నాదస్వరం విద్వాంసులే వాయించేవాడు ఇది వరకు. అదేంటంటే ప్రొసెషన్ దేవుణ్ణి పై లోపల నుంచి పైకి తీసుకొచ్చి ఊరేగింపు చేసేటప్పుడు ఆయన అప్పుడు నాదస్వరం వాళ్ళు వాయించేది అనమాట ఆ పీసు. అది మల్లారి అన్నది గంభీరనాథ్లోనే ఉంటుంది రాగంలో. అది నేను చాలా కంపోజ్ చేసుకొని నేను వాయిస్తూ ఉంటాను. అది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఆ పీస్. అంటే పల్లవిలాగా రాగంతాన పల్లవి ఎలాగ ఉంటుందో అలాగా పల్లవి, దానిలో మూడు కాలాలు చేయొచ్చు అలాగనమాట. తాళం మార్చొచ్చు కానీ రాగం మట్టుకు గంభీరనాట్లోనే ఉండాలి అని చెప్తారు వాళ్ళు.

0: కూడా వాయిస్తుంటారు మీరు మీ కచేరీల్లో.
1: అంటే ఒకరు ఒకసారి నాగనీరాజను తెలుసు కదా తిరుపతి.
0: అవునండి అవునండి.
1: నాగనీరాజను అది 2009 లో ఆరంభించింది. అది నాగనీరాజను నేనే ఆరంభించాను. నాదే ఫస్ట్ కచేరి నాగనీరాజను. ఆ రోజు అక్కడ శేషాద్రి గారు అని ఉండేది ఆయన అక్కడ మెయిన్ ప్రిస్ట్.
0: అవునండి అవును. డాలర్ శేషాద్రి గారు. అవును.
1: ఆయన అమ్మ వాయించండి గోవింద నామాలు అన్నారు. గోవింద నామాలు అంటే పాడేటప్పుడు ఒక్కొక్క నామం వేరే వేరేగా పాడచ్చు. మనం వాయించేటప్పుడు అదే ట్యూన్ కదా, అదే ట్యూన్ లో ఉంటే ఎంతసేపు వాయిస్తాం. అందుకని నాకు ఆ రోజుకి వాయించేశాను నచ్చింది. తర్వాత మట్టుకు ఏం చేశానంటే అది రాగాలు మార్చి ఒక్కొక్క నామానికి రాగాలు మార్చి మళ్ళీ అదే రాగానికి రావడం. నామాలు ఉంటాయి, నామ ఒక్కొక్క నామం వేరే రాగంలో పెట్టేసి మళ్ళీ ఒరిజినల్ అప్పుడే కదా అందరికి అర్థం అవుతుంది ఇది గోవింద నామం.
0: అవునండి.
1: ఒరిజినల్ రాగం రేవతి, రేవతిలో ఉంటుంది. నేనేం చేశానంటే అలాగా 7 రాగాలు పెట్టి రేవతిలోనే
0: మళ్ళీ గోవింద గోవింద అనేది మళ్ళీ
1: గోవింద గోవింద రేవతి రాగం మొదలు ఆభోగి వలజి అలాగా నేను చేశాను. 6-7 రాగాలు చేసి మళ్ళీ ఒక్కొక్క ఇదయ్యాక మళ్ళీ గోవిందాకి రావడం. అప్పుడే అందరికి
0: తెలుస్తుంది. అవును. చాలా అసలు ట్రాన్సిషన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి రాగం నుంచి కూడా మళ్ళీ ఆ గోవింద గోవిందాకి వచ్చేది చాలా

0: నాదిని రాజనంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th కి వాయిస్తారు కదండి, తప్పనిసరిగా మీ ప్రోగ్రామ్ ఉంటుంది.
1: దేవుడు దయ వల్ల వాయిస్తూనే ఉన్నాం. దేవుడు ఆయన అనుగ్రహిస్తేనే, ఏదైనా ఆయన అనుకుంటేనే జరుగుతుంది. అంతే,
0: ఆరంభించినప్పటి నుంచి అదే రోజు వాయిస్తూ వస్తున్నారేమో మీరు.
1: ఒక్క కోవిడ్ లో 2021
0: అంటే ఆగస్ట్ 15 ఎందుకండి, ఆ డేట్ ఎందుకు చూస్ చేసుకున్నారు?
1: ఆగస్ట్ 15 ఆరంభించారు
0: నాదని రాజన్,
1: 2009 ఆగస్ట్ 15 ఆ రోజే ఆరంభించింది.
0: ఓకే,
1: నాదని రాజన్.
0: ఓకే, మీ త్రిస్థాయి సంగమం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే 3 ఆక్టేవ్స్
1: అది వినడానికి ఒక సింఫనీ మాదిరి వినపడుతుంది.
0: అవును, అంటే కొంచెం
1: ముందు ఫస్ట్ నేనే క్రియేట్ చేసింది అది త్రిస్థాయి సంగమం. అదే మాదిరి ఆల్ లేడీస్ కచేరి కూడా నేనే
0: ఆరంభించా,
1: అందరూ లేడీసే పెట్టి చేశానమాట. అది 1987 వాద్య లహరి అని కూడా చేశాను, బైలన్ నాదస్వరం వీణా కాంబినేషన్, చాలా కాంబినేషన్స్ చేశాను.
0: మీకు క్రికెట్ ఇష్టమా అండి? ఎందుకు అడుగుతున్నారంటే మీరు క్రికెట్ మ్యూజిక్ ఏదో తయారు చేశారు కదా.
1: ఇష్టం, క్రికెట్ ఇష్టమే, ఎవరికి ఇష్టం ఉండదు,
0: ఫాలో అవుతుంటారు
1: అప్పుడప్పుడు. ఇప్పుడు కొంచెం జాస్తిలే, ఇష్టం మా నాన్నగారికి చాలా ఇష్టం అది. నాకు ఎందుకు అనిపించింది ఎందుకు చేయకూడదు, మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దామని ఒకటే చేశాను. క్రిక్ మ్యూజిక్ అని పెట్టా,
0: క్రిక్ మ్యూజిక్
1: అవుట్ కి అవుట్ కి ఒకటి, తర్వాత ఓవర్ సెంచరీ హాఫ్ సెంచరీ అన్నింటికి ఓ పరమంగా ఎన్నో పీసెస్, చిన్నది 20 సెకండ్స్ అంతే అంతే ఉండాలి కదా, చిన్నదే ఉండాలి.
0: అవునవును అవును, చిన్న బిట్టు ఒక
1: యానిమేషన్ ఫ్లేవర్ చేసే పెట్టుకున్నా, యానిమేషన్ చేసి పెట్టుకున్నాను.
0: అందులో కొంచెం వెస్టర్న్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా పెట్టారు ఆ బిట్స్ అన్ని కూడా.
1: విన్నారేంటి?
0: నేను చదివానండి దేవీ దాని గురించి.
1: రివర్స్ లో కూడా నేను రాగాలు చేశాను, రివర్స్ గంగా ఉంది కదా, గంగా రాగం చేశాను. గంగా గోదావరి కృష్ణ మూడు, గోదావరి పుష్కరాలకి గోదావరి, కృష్ణ పుష్కరాలకి కృష్ణ చేసి పీస్ చేసి వాయించాను.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా Frisco branches ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. ఈ వీకెండ్ గ్రాసరీ తీసుకొస్తావా?
9: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
10: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
10: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
12: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
13: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
12: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంజలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
13: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
12: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
14: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

Hello, good afternoon. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. ఈ రోజు టాపిక్ ఒక సాంగ్, ఒక స్టోరీ, ఆ స్టోరీ కనెక్ట్ అయిన ఒక మెమరీ. సో మనందరికీ ఒక సాంగ్ ఉంటుంది కదా, అది వినగానే ఒక పర్సన్ గుర్తొస్తారు, ఒక ప్లేస్ గుర్తొస్తుంది. అలాంటి ఒక సాంగ్ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొస్తుంది, అండ్ ఎస్పెషల్లీ లొకేషన్ అరకు. మీ అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్ చాలా దగ్గరగా ఉంటుంది అరకు. ఐ లవ్ దట్ ప్లేస్. ఇప్పుడు మీ హెడ్ ఫోన్స్ వాల్యూమ్ కొంచెం పెంచండి బికాస్ నెక్స్ట్ సాంగ్ జస్ట్ మ్యూజిక్ కాదు, ఇట్ మై టేక్ యూ స్ట్రెయిట్ బ్యాక్ ఇన్ టైమ్. ఎంజాయ్.

విన్నారు కదండి, కొన్ని సాంగ్స్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వవు. ఇట్ మే ఎండ్ ఇన్ 3 or 4 minutes, బట్ ద మెమరీస్ దే క్రియేట్ అవి లైఫ్ టైమ్ రిపీట్ లో ఉంటాయి. ఇప్పుడు నేను ప్లే చేసే సాంగ్ కూడా అలాంటిదే. మీ అందరికి చాలా నచ్చిన సాంగ్స్, ఐఎమ్ 100% షూర్ యూల్ ఎంజాయ్. సో వినండి, ఎంజాయ్ చేయండి.

హలో హలో రేడియో సురభి లిసనర్స్, ఇంకా కొంచెం రొమాన్స్ నిచ్చి ఇప్పుడు మూడ్ మార్చి విజిలేసే సాంగ్ మార్చుకుందామా? కొన్ని సాంగ్స్ ఫ్రెండ్స్ తో చేసిన క్రేజీ మూమెంట్స్ గుర్తొస్తాయి. అందులో నేను హాస్టల్లో ఉండేదానండి, సో ఎన్నో సాంగ్స్, ఎన్నో మెమరీస్. అలాంటిది నేను అప్పట్లో వినే ఒక మంచి మాస్ విజిలేసే సాంగ్ పెడదాం అనుకుంటున్నాను. సో లెట్స్ రోల్ ది మ్యూజిక్ అండ్ మెమరీని స్ట్రెయిట్ గా రివైండ్ చేద్దాం. యు రెడీ?

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, with chami kava parota.
2: Hindi bro, gani yepino, then specials matrame alina.
1: Inka unnai, chappantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is a go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: So, you are listening to Radio Surabhi 107.9 FM SG3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ is here right with you. Meer ippudu vintunnadi just oka radio show kaadu, mee memories ki soundtrack. So, ippudu nenu cheppoye incident ante chaala funny andi. యాక్చువల్లీ ఇందాక చెప్పాలనుకున్నాను బట్ టైం లేదని చెప్పేసి ఒక చెప్పలేదు. నేను చెప్పాను కదా చిన్నప్పుడు హాస్టల్లో ఉండేది అని చెప్పాను కదా. సో కైనెటిక్ హోండా ఉండేది నా దగ్గర. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు కైనెటిక్, అప్పట్లోని చాలా తక్కువ మంది రైడ్ చేసేవారు కదా. నేను డ్రైవ్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అడిగేవారు మరి నాకు డ్రాప్ చేస్తావా అని. పెద్ద ఫుల్ రేంజ్తో మంచి స్పీడ్గా వెళ్ళేది. సో అప్పుడు వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు పెద్ద కాన్ఫిడెన్స్ గా నేను డ్రాప్ చేస్తాను పర్వాలేదు అని చెప్పాను కానీ నేను ఇంకేం వెనక ముందు చూసుకోకుండా సరే అన్నాను అని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్ళాను ఒక రోజు ఫుల్ స్పీడ్ లో. ఇంకా మధ్యలో ఇంకొక దారిలోని ఇంకొక అమ్మాయి కలిసింది, కలిసి హే తీసుకెళ్తావా నాకు కూడా డ్రాప్ చేస్తావా అంటే ట్రిపుల్స్, ఒకళ్ళు ఇద్దరు కాదు మళ్ళీ ట్రిపుల్స్ అవసరమా. సో ముగ్గురు అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఆగిపోయింది కనెక్టకుండా. ఎందుకు ఆగింది అని అంటే పంక్చర్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ చూసుకోవాలి, రెండోది పంక్చర్ అయింది. సో ఇవన్నీ చూసుకోకుండా మన ధైర్యమే ధైర్యం, మన కాన్ఫిడెన్సే కాన్ఫిడెన్స్ ఒక లెవెల్లో ఉండేది. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా అడగాలంటే మా ఫ్రెండ్స్ ఫుల్గా టెన్షన్ పడేవారు. వామో దీన్ని అడిగానంటే ఒకసారి పెట్రోల్ ఉందా, నిజంగానే పంక్చర్ అవ్వదు కదా, అంతా బాగుంటుంది కదా, ఎందుకంటే మన అడ్వెంచర్ రాని కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ మధ్యలో ఆగిపోతే వాళ్ళు తోసుకుంటూ. ఇంకా ఆ రోజు అయితే పడిన కష్టాలు ఇంత అంత కాదు, ఎందుకంటే మధ్యలో ఆగిపోయింది కదా బండి. సో పాపం వాళ్ళు నన్ను తోసుకుంటూ, నేను నమ్మరండి బాబు ఒక కిలోమీటర్ దూరం ఉంది అసలు ఆ బండి పట్టుకొని తిరిగేసరికి ఇంకెప్పుడు ఇంకా చచ్చిన వాళ్ళు అడగలేదు. బట్ దెన్ ఐ వాజ్ వెరీ కేర్ఫుల్. బట్ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు నాకే నవ్వు వస్తుంది, ఆ మెమరీస్ అంతా తలుచుకుంటుంటే. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మెమరీ ఉంటుంది కదా, సో ఆ మెమరీతో ఒక బ్యూటిఫుల్ స్మైల్ కూడా తెప్పిస్తుంది ఒక్కొక్కసారి. ఆ సాంగ్ ప్లే చేస్తాను, వినండి మీ అందరూ తప్పకుండా.

విన్నారు కదండి, ఇలా ఈ పాట వింటూ దగ్గర రెచ్చిపోయి డాన్స్ చేసుకుంటూ దగ్గర డ్రైవ్ చేశాను. సో ఇలా ఎవరు చేయొద్దు, ఎస్పెషల్లీ నేను పిల్లలు చెప్తాను. ఇప్పుడు నేను చేసినవన్నీ చేశాను కానీ పిల్లలు భలే నేర్పిస్తాను నేను, ఏమంటే ఇవన్నీ చేయకండి, ఒక చేతితో డ్రైవ్ చేయొద్దు, రెండు చేతులతో వదిలేసి డ్రైవ్ చేయొద్దు అని. కానీ ఏజ్ అటువంటిది. సో ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, నాకు తెలియదు మీకు ఇప్పుడు వెదర్ ఎలా ఉందో, మాకు ఇక్కడైతే పిచ్చ ఎండగా ఉంది, ఎప్పుడు వర్షం పడుతుందా అని చూస్తున్నాను అసలు. అవి జస్ట్ ఏంటంటే ఆ వెదర్ తగ్గట్టు సాంగ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడు ఇక్కడ, వర్షం పడితే బాగుండు అనుకుంటా. నాకైతే నా ఫేవరెట్ వెదర్ వర్షం అండి, నాకు చాలా ఇష్టం. వర్షం వస్తే చాలు, ఆ వాసన, మట్టి వాసన, ఆ వెదర్ అంతా చాలా ఇష్టం నాకు. సో మన లైఫ్ లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, అవి జస్ట్ సాంగ్స్ కావు, వెదర్ తో కలిసి వచ్చిన మెమరీస్ అవి. సో వర్షం పడుతున్నప్పుడు వినిపించే ఆ మెలడీ, రెయిన్ లో విండో పక్కన కూర్చొని కాఫీ తాగుతూ విన్న సాంగ్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ లో ఉన్న ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోలేం. సో నేను యూజువల్లీ మార్నింగ్ లేవగానే బ్యాక్ యార్డ్ లో నేను మా ఆయన ఇదైతే ఈ పాట ఖచ్చితంగా వింటాం, ఈ పాట ఖచ్చితంగానే మేము ఎంజాయ్ చేస్తామండి, మీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. సో వినండి, ఎంజాయ్ చేయండి.

ఆహా, ఇంత మెలోడియస్ సాంగ్ అండి. ఇంత మెలోడియస్ సాంగ్ ఉంది కానీ ఒక చిల్లిపి సాంగ్ కూడా వేసుకుంటే భలే క్యూట్ గా ఉంటుంది కదా. నాకు ప్రతిసారి మీ అందరికి కూడా ఒక పాట ఉంటుంది, అది వేగానే డాన్స్ చేయబోద్దేస్తుంది. ఆ పాట ఏంటో అన్నది గెస్ట్ చేయండి. కానీ ఇలా పని మీరు గెస్ట్ చేసినప్పుడు నా పాట, నేను ప్రతిసారి వర్షం పడేటప్పుడు ఏ పాట అయితే నేను డాన్స్ చేస్తానో అది వేస్తాను, విని ఎంజాయ్ చేయండి.

ఎంత బాగుంటాయి కదా ఈ సాంగ్స్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు కదా అసలు ఈ సాంగ్స్, చాలా ఇష్టం నాకైతే. ఇంకా సాంగ్స్ వస్తే నేనైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా కదా, సో ఇన్స్టాలో ఈ వర్షం పడగానే ఈ పాట ఒకటి వేసేస్తాను, డాన్స్ చేసేస్తాను, రీల్ పడేయాల్సిందే. చూసే వాళ్ళ అదృష్టం, వాళ్ళ కర్మ. సో కొన్ని సాంగ్స్ మనకు ఓన్లీ హార్ట్ టచింగ్ కాదు కానీ ఫ్యాన్ బేస్ కూడా ఉంటాయి కదా, అవి వినగానే సమ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అండి, హ్యాపీ అను, సాడ్ అను, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అలాంటి ఒక సాంగ్ నెక్స్ట్ నేను ప్లే చేస్తున్నా, వినండి. ఐ హోప్ నాకు తెలిసి చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ సాంగ్ కి, అందుకే ప్లే చేస్తున్నాను. వింటుండండి, ఎంజాయ్ చేస్తుండండి.

విన్నారు కదండి, నాకు చాలా చాలా చాలా ఇష్టం నాకు అది. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఫుల్ గా వినేదాన్ని ఈ పాట. నేను ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ, ఇంకొకటి ఫన్నీ స్టోరీ గానీ అది ఒక బ్రేక్ తర్వాత చెప్తానండి. ప్రస్తుతానికి మా ఫ్రెండ్ ఈ పాట రిపీటెడ్ ఆన్ రిపీట్ ఈ పాట వినేది హాస్టల్ లో ఉన్నప్పుడు. సో ఆ పాట తన కోసం డెడికేట్ చేస్తాను, మీ అందరూ కూడా నచ్చుతుంది ఖచ్చితంగా వినండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetlan chipulukoyadam. Public places lo manam vesina chetta alage vadilesi veldadam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools, lanti places ni manam velle mundu ela undo, vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
1: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
4: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com. perfect for dine in, take away or full service catering.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3, sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. So ilanti manchi songs and stories vinali anukuntunara? Aithe ika aalasyam enduku, download Radio Surabhi app or visit www.radiosurabhi.com and enjoy our playlist. సో ఇప్పుడు ఒక చిన్న చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏదైతే స్టోరీస్ చెప్పేదో అని నేను చెప్పనా. మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఎప్పుడు ఉమెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎవరైనా ఎవరిని చూస్తారో, ఎవరిని తలుచుకుంటారో, వాళ్ళ ఫీచర్స్ మన కడుపులో ఉన్నప్పుడు పిల్లలకి వస్తాయి అని అంటారు కదా. సో అదేంటో చాలా నిజం అనుకున్నాను నేను, అనుకుని తెలియకుండానే నేను అప్పట్లో నాకు అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం ఉండేది, పదే పదే ఆమె పాటలు వినేదాన్ని, చూసేదాన్ని. సో కానీ నాకు అనుష్క శెట్టి అంటే ఎంత పిచ్చి ఉండేదంటే ఇంకా అలా ఆన్ రిపీట్ తన మూవీస్ గానీ తన అప్పుడులో చేసే అరుంధతి మూవీ గానీ అవన్నీ సాంగ్స్ గానీ చాలా వినేదానండి ఆ టైంలో. సో నేను ఆమె ఐస్ కి నేను ఫ్లాటర్. ఇంకా అమ్మాయిలు అమ్మాయిలు పొగుడతారు ఇంత నాకు తెలియదు కానీ నాకైతే అమ్మాయి చాలా ఇష్టం అసలు ఏ టు జీ. సో అప్పట్లో ఆమె సాంగ్స్ కూడా బాగా వినేదాన్ని కదా. సో దానికి అంటే నేను ఏదైతే అనుకున్నానో అప్పుడు నాకు తెలిసిన ఏంటంటే రివీల్ జెండర్ రివీల్ అయింది. నాకు తెలిసిన ఏంటంటే అమ్మాయి పుడుతుందండి. ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను అనుకున్నానంటే ఇంకా రోజు పొద్దున్న లేస్తే ఆమె చూసేదాన్ని కాబట్టి ఆ ఫీచర్స్ వస్తాయి లేకపోతే వస్తుందో అని అనుకునేదాన్ని. కానీ వీళ్ళన్నీ చిన్నప్పుడు ఏవేవో కథలు చెప్తారండి అమ్మమ్మలు, అవన్నీ నిజాలు కావు. అవన్నీ తర్వాత తెలిసిన తర్వాత నేను అప్సెట్ అయితే అవ్వలేదు కానీ నవ్వుకున్నాను. ఇప్పుడు కూడా నవ్వు వస్తున్నా కదా వింటే. అప్పుడు అవన్నీ బాగుంటాయి అవన్నీ తలుచుకోవడానికి వాళ్ళు చెప్పేవి అవంతాను. సో ఇప్పుడు నేను ఫ్యాన్ బేస్ చెప్పాను కదా ఒక పాటలుంటాయని. సో తనకి సో అనుష్క శెట్టి పాట ఒకటి నేను పెడుతున్నాను. ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్ సాంగ్.

చక్కటి అనుష్క సాంగ్ వినేసాం కదండి. ఇప్పుడు కొన్ని సాంగ్స్ కి మీనింగ్స్ ఏ ఉండవండి అసలు, కానీ కొన్ని సాంగ్స్ వినగానే మన మూడ్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. అలాంటి ఒక బ్యూటిఫుల్ మెలడీ ఇన్స్టెంట్ వైబ్ క్రియేటర్ ఒక పాట ఉందండి, లవ్ రిథమ్ అండ్ దోస్ ఫీల్ గుడ్ వైబ్స్ అన్ని కలిపి ఉన్న ఈ సాంగ్ తో మీ ఆఫ్టర్నూన్ ని మ్యూజికల్ గా మార్చుకుందామా. సో వాల్యూమ్ పెంచండి, వైబ్స్ టైప్ చేయండి. హియర్ ఇస్ అ సాంగ్ ప్లేయింగ్ యువర్ సాంగ్, సో విని ఎంజాయ్ చేయండి.

వాట్ ఎ మెలోడియస్ సాంగ్ అండి. సో మామూలుగానే లేడీ షాపింగ్ షాపింగ్ పిచ్చ పిచ్చగా చేస్తారు. ఇక శ్రావణ మాసంలో అయితే ఇంకుంటారా, ఇంకా ఎంత షాపింగ్ చేస్తే ఆలోచించండి. కానీ షాపింగ్ ఎంత చేస్తున్నా లేడీస్ కి తక్కువే కదా. అలాంటి వాళ్ళు లేడీస్ కోసం అని చెప్పేసి ఒక సాంగ్ డెడికేట్ చేస్తానండి, అందులో శ్రావణ మాసం కోసం. లేడీస్, ఐఎమ్ ప్లేయింగ్ ఓన్లీ దిస్ సాంగ్ ఫర్ యూ గైస్, సో హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. చాలా ఫన్నీగా ఉంటుంది. సో లెట్స్ ప్లే ద సాంగ్.

ఐఎమ్ షూర్ అండి అందరు ఆడవాళ్ళు శ్రావణ మాసం వచ్చేసరికి వరలక్ష్మి తనకి ఇది కొన్నారా అది కొన్నారా అని చెప్పి పాపం మెన్న అసలు నాకు తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. నేనైతే ఏ జన్మలో కూడా మెన్న అవ్వాలనుకోవట్లేదు, లేడీస్ కి ఇలాగే బాగున్నాను. బై ద వే భలే ఉంది కదా సాంగ్. బట్ నెక్స్ట్ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి, జెన్జీ రిక్వెస్ట్ చేశారు. సో కొందరు యాక్టర్స్ కి అసలు హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే కొందరు వాళ్ళు ఎవర్ గ్రీన్ అనుకుంటా అండి, ఎందుకంటే జెన్జీ కూడా ఆ పాటలు తెలుసు. అండ్ దెన్ దే ఆర్ రిక్వెస్టింగ్ దేర్ సాంగ్ అంటే మటుకు ఇది ఒక రచ్చరచ్చే, ఎందుకంటే ఆ స్వాగే వేరు కదా. సో దిస్ వన్ ఇస్ స్పెషలీ ఫర్ యూ జెన్జీ, అండ్ హియర్ ఈజ్ యువర్ సాంగ్ అండ్ ప్లేయింగ్ రైట్ నౌ.

మనకి చైల్డ్హుడ్ మెమరీస్ రిలేటెడ్ సాంగ్స్ కూడా ఉంటాయి కదండి సిబ్లింగ్స్ తో. సో అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో మన ఫైటింగ్ అయితే ఫైట్ చేసుకుంటాం, టీచ్ చేసుకుంటాం, సీక్రెట్స్ లీక్ చేసుకుంటాం, సిబ్లింగ్స్ ఆర్ ఫర్ ఎవర్. సో అలాంటి నాకు ప్రతిసారి గర్భా వచ్చినప్పుడల్లా లేదా అంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా ఒక పాట అయితే బాగా వేయాలనిపిస్తుందండి. ఒక పాట వేసుకుంటాను నేను. సో ట్యాగ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్, టర్న్ అప్ ద వాల్యూమ్, దిస్ వన్ ఈస్ ఫర్ యూ అండ్ యూ ఫర్ ఎవర్, పాటల్ ఇన్ క్రైమ్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ పరోటా, సేమ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సాస్.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశం మీతుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: ఓయ్, బిర్యానీ తింటావా?
10: మర్చిపోయావా? I'm on a diet. Salad.
9: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
10: Inki rendu order chestunava?
9: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double kamita free.
10: Sharing is caring. Telusa?
9: M&M, 1900 Marketplace Boulevard, Irving.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
14: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
13: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
14: ఇంకా వేరే దోశ ఏంటి? ప్లేట్ తీసుకో.
15: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
16: You're listening to Radio Surabhi 107.9 FM. HD3 sounds like home. Stay tuned because your favorite song and your favorite RJ is right here with you. Ilaanti manchi songs and stories vinalanukuntunnara? Aithe ila ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ చేసుకోండి రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ యర్ ప్లే లిస్ట్. ఇప్పుడు మీరు వింటున్న పాట లేడీస్ కన్నీ సంబంధించింది. సో ఈ సాంగ్ మన కోసమే. అండ్ మన లైఫ్ లో ఎన్ని రోల్స్ ఉన్నా వి స్టిల్ నో హౌ టు స్మైల్ షైన్ అండ్ కీప్ గోయింగ్. సో టు ఎవ్రీ వండర్ఫుల్ ఉమెన్ లిసనింగ్ రైట్ నౌ దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ అండ్ and this is dedicated to all the amazing ladies out there. So enjoy.

చాలా మంచి సాంగ్ అండి. మా ఫ్రెండ్ తను రిక్వెస్ట్ చేసింది ఈ సాంగ్, అందుకోసం తన కోసం పాటను ప్లే చేశాను. సో మీకు తెలిసి ఉంటుంది ఈ పాటకి, గణేష్ పూజకి యూజువల్లీ ఇక్కడ 5 డేస్ 3 డేస్ 5 డేస్ అలా చేస్తాం, కానీ మన దేశంలో అయితే మనం 10 రోజులు 11 రోజులు కూడా చేస్తాం కదా. సో దానిలో ఒక యాక్టర్ పుట్టినరోజు, మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ పాటకి అర్థమయ్యే ఉంటుంది, ఆయన పుట్టినరోజు ఆ గణేష్ పూజ టైంలోనే వస్తుందని చెప్పి, అసలు పొద్దున్న లేవగానే నేను కాలేజీకైనా స్కూల్కైనా రెడీ అయ్యేసరికి ఫస్ట్ అవే పాటతో స్టార్ట్ అయ్యేది. నాకు ఇప్పటికీ చెవుకి అదే మోగుతాయి ఆ పాటలు. నేను ఆ పాటలు ఇప్పుడు కూడా వింటే నాకు ఆ రోజులే గుర్తొస్తాయి, అంటే లేవగానే ఆయన పాటలే. సో ఫర్ ఆల్ ద డైహార్డ్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ దిస్ వన్, యువర్ రిక్వెస్ట్ ఇస్ హియర్, యువర్ వైబ్ ఇస్ హియర్ అండ్ యువర్ సాంగ్ ఈస్ ప్లేయింగ్. సో ఐ నో దట్ యుల్ ఎంజాయ్ అ లాట్ ద సాంగ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు వింటూ ఉన్నారు ఈ పాట. నా ఐమ్ గోనా ప్లే యువర్ సాంగ్.

సో నేను పాట పెట్టినట్టే మీరు గెస్ట్ చేసే ఉంటారు కదండి చిరంజీవి సాంగ్ అని చెప్పి నాకు తెలుసు. సో చాలా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు వినగానే ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటారు. 90s లో పెళ్లి కుదరగానే ఒక సాంగ్ పాడేవారండి అప్పట్లో, పెళ్లి అండ్ ఆ మాసం కాంబినేషన్ తో ఒక సాంగ్. మీరు గెస్ట్ చేసే ఉంటారు ఈ పాటకి, Wherever you are celebrating love and weddings this season, this one is for all the bride, grooms, families and wedding squads. Here is the perfect wedding season song and playing right now for you. Enjoy.

కరెక్ట్ కదండి. నాకైతే నేను చాలా సార్లు విన్నాను ఇది, మా ఫ్రెండ్స్ గానీ లేకపోతే మా సిస్టర్స్ గానీ వాళ్ళ పెళ్లిళ్ళు కుదిరినప్పుడల్లా ఈ పాట వేసుకునేవాళ్ళం, ఏడిపించడానికి కూడా ఇదే పాట వేసేవాళ్ళం. సో ఇప్పుడు డ్రైవ్ లో వెళ్ళినప్పుడల్లా ఒక ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కండి, ప్లే లిస్ట్ మనం వేసుకుంటాం, మనకు బాగా అనిపిస్తుంది. సో ఆ క్యాజువల్ డ్రైవ్ లో మీకు కంపెనీ ఇచ్చిన సాంగ్ గానీ, చిల్ మూడ్ ని డబుల్ చేసే సాంగ్స్ గానీ ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేద్దామా? లెట్స్ టర్న్ అప్ ద వాల్యూమ్ అండ్ జస్ట్ గో విత్ ద ఫ్లో. హియర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ డ్రైవ్ టైమ్ సాంగ్ playing right now just for you.

ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి ఇవన్నీ. అసలు ఈసారి విన్నా కూడా మనకి ఇంకా వినాలనిపిస్తున్నాం అని చెప్పి. నా నెక్స్ట్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఫర్ యూ ఈజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా చాలా చాలా వినేదాన్ని అండ్ ఐఎమ్ షూర్ దట్ యూ గైస్ విల్ లైక్ ఇట్.

0: You're listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
4: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3, sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలి అనుకున్నారా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ యువర్ ప్లేలిస్ట్. మనకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కండి పిల్లలు, వెకేషన్ ఉండేది, హాలిడేస్ ఉండేది. ఒక 2 మంత్స్ వరకు కేవస్ ఇంట్లోనే ఫుల్ గోళ పొద్దున్న లేచింది నుంచి గోల గోలగా ఉండేది. ఒక్కసారి వెళ్ళిపోయేసరికి ఇల్లంతా అదో టైప్లో అయిపోయింది. అండ్ ప్రతి ఇంట్లో ఒక అల్లరి పిల్ల అయితే ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఆ నవ్వు, ఆ అల్లరి, ఆ చిన్న చిన్న మాటలు చాలా మిస్ అవుతాం కదా. So, this song, our little ones kosam, who is away at school right now, this is for you kids. So, let's play the song for you all right now.

దీన్ని బాగా తందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడు, దీంతో ఆట్లాడు. ఇదో సైతాన్, ఇదో తూఫాన్.

అందుకేనండి హాడబిల్లకి నానంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంత అల్లరి పెట్టినా భరిస్తారు, భరిస్తూనే ఉంటారు పాపం. సో మనకి ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి, మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్, వాళ్ళ కోసం ఒక పాట నేను ఐఎమ్ గోయింగ్ టు ప్లే సాంగ్ ఫర్ యూ. సో లెట్స్ రైజ్ ద వాల్యూమ్ అండ్ ఫీల్ ద సూపర్ స్టార్ వైబ్స్.

అందుకే అండి తాత. సో ఫుల్ ఎంజాయ్ చేసే ఉంటారు ఫ్యాన్. సో ఇప్పుడు నాకేంటంటే మనకి చిన్నప్పుడు ఒకటి ఉండేవి కదండి మెమరీస్, ఎలా అంటే కొన్ని సాంగ్స్ వినగానే ఒక ఫ్యాంటసీస్ లా ఉండేవి మనకి. ఎలాంటే ఒక పాట చూసాం అనుకోండి ఒక మూవీలో, అది బాగా నచ్చేసింది అనుకోండి, అదే లొకేషన్ లో మనం కూడా ఉన్నాము అని అనిపిస్తే అవే పాటలు పాడుకుంటూ ఆ హీరోయిన్ లాగే పోజ్ చేస్తూ ఆ హీరోయిన్ లాగే డ్రెస్అప్ చేస్తూ చాలా ఫ్యాంటసీస్ ఇలాంటి ఉండేవి కదా. సో చిన్నప్పుడు నాకు కూడా అలా ఉండేవి. ఆ డేస్ ని మళ్ళీ రిటర్న్ టికెట్ తో కూడా తీసుకురాలేము కదా, చాలా కష్టం అది. ఇప్పుడు లైఫ్ బిజీ అయినా ఒక సాంగ్ వినగానే ఆ చైల్డ్ హుడ్ మెమరీస్ అన్ని రివైండ్ అయిపోతాయి. సో దిస్ వన్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ట్రావెల్ బ్యాక్ టు దోస్ బ్యూటిఫుల్ ఇన్నోసెంట్ డేస్. క్లోజ్ యూర్ ఐస్, ఫీల్ ద నోస్టాల్జియా అండ్ లెట్ దిస్ సాంగ్ టేక్ యూ బ్యాక్ టు యువర్ చైల్డ్ హుడ్.

0: ఐ బెట్ మీ అందరు కూడా ఇలాగే ఫ్యాంటసీస్, చాలా ఫ్యాంటసీస్ ఉండి ఉంటాయి, రకరకాల ఫ్యాంటసీస్. సో ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయండి, ఎలాంటంటే అప్సెట్ ఉన్నా, లేకపోతే ఇమోషనల్ ఉన్నా, హ్యాపీ ఉన్నా, ఇలాంటి మూడ్ ఉన్నా కూడా ఆ సాంగ్ వినగానే మనకి సౌల్ కి సాటిస్ఫై చేసేస్తుంది. ఈ పాట గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఐ థింక్ ఎవ్రీబడి లైక్స్ దిస్ సాంగ్. అండ్ ఎవరైనా ఎప్పుడైనా అప్సెట్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఇమోషనల్ ఫీలింగ్ ఉన్నా, ఈ సాంగ్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లో, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.
1: బిడ్డా అదే లోపలికి.

0: ఆదివారం కూడా ఈ గడ్డేనా? నాన్ వెజ్ ఏదైనా ఉండొచ్చు కదా.
1: తెరవా రామారా.
2: అమ్మ చికెన్ కర్రీ ఇచ్చి రమ్మంది.
1: నాన్ వెజ్ తింటమ్మా. అప్పర్ సాప్ కొనుక్కున్నాడు.
0: ఎవరు చెప్పారు?
3: ఇచ్చిండి ఇచ్చిండి ఇచ్చిండి.
0: థ్యాంక్స్.

సో ఇప్పుడు విన్నాంకండి మంచి మెలోడియస్ సాంగ్ నాకు ఎప్పుడైతే మూడ్ అప్సెట్ ఉన్నా, హ్యాపీ ఉన్నా, సాడ్ ఉన్నా, ఎలాంటి ఇమోషన్స్ ఉన్నా కూడా ఈ పాట వినగానే నాకు నా ఎనర్జీ డబుల్ అయిపోతుంది. ఎందుకో తెలియదు, సమ్హౌ ఏదో కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది ఒక పాటతో కదా. నాకు ఈ పాటతో చాలా కనెక్షన్ ఉంటుందండి. సో మీ అందరి కోసం నేను ఈ మధ్య కాలంలో నేను ఒక ఈవెంట్ ప్లానర్ని. సో ఏ ఈవెంట్ కి వెళ్ళా, నేను ఏ ఎక్కడ ఎంసీ చేసినా ఈ పాట అయితే తప్పకుండా వేస్తారండి. కొంచెం ఎనర్జైజ్ చేద్దాం అని చెప్పి ఇంకేం లేదు, డ్రైవ్ టైమ్ లోని ఐ వాంట్ యు గైస్ టు వేక్ అప్, గ్రాబ్ యువర్ కాఫీ అండ్ లిసన్ టు దిస్ సాంగ్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విత్ చమీ కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
0: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
8: Idi office party a leka jatra?
0: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3, sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ యువర్ ప్లే లిస్ట్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. సో ఇంతకు ముందు చెప్పాను కదా, ప్రతి ఒక్క సాంగ్ కి ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ వెనకాల మెమరీస్ ఉంటాయని చెప్పి. ఇదేంటంటే మనకి వెదర్ రిలేటెడ్ కూడా ఉంటాయి, ఇదే కనెక్షన్. సో అవుట్ సైడ్ వెదర్ ఎలా ఉన్నా మ్యూజిక్ తో మన మూడ్ ని చేంజ్ చేయవచ్చు. రెయిన్ వెదర్ అయినా, రెయిన్ వెదర్ అనుకోండి, చాయ్, కూల్ బ్రీజ్ అయితే డ్రైవ్, సన్నీ డే అయితే ఫుల్ ఆన్ హ్యాపీ వైబ్స్. సో ఈ బ్యూటిఫుల్ వెదర్ కి పర్ఫెక్ట్ కంపానియన్ లాగా ఒక లవ్లీ సాంగ్ వినిపిద్దాం. మన ఫ్రెండ్ ఒక ఆయన నాకు రిక్వెస్ట్ చేశానండి, క్రాంతి గారికి ఈ పాట డెడికేట్ చేద్దాం. వెదర్ ని ఫుల్ ఫీల్ చేస్తూ వాల్యూమ్ పెంచండి అండ్ ఎంజాయ్ దిస్ సాంగ్.

భలే ఉంటుంది కదండి సాంగ్, ఎలాంటి వెదర్ లో అయినా కూడా ఇది పాట వింటే అసలు మనసు సాటిస్ఫై అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దిస్ సాంగ్ అండి, వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో పిల్లలు పుట్టగానే ఒక లలబై సాంగ్ ఉంటుంది, అది వినగానే పిల్లలు పడుకోడిపోతారు. అలాంటి ఒక పాట నేను డెడికేట్ చేస్తున్నాను మన పిల్లల కోసం.

సో ఈ నెల వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క లేడీకి నా స్పెషల్ విషెస్ అండి. మన కుటుంబం సుఖ సంతోషాలతో, ఆరారోగ్యాలతో, సిరి సంపదలతో నిండాలని వరలక్ష్మి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు అందాలని కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం చేస్తున్న బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ ఈ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. డెడికేటెడ్ టు యూ ఆల్.

ఎంత బాగనిపిస్తుంది ఇవన్నీ ఫీలింగ్స్. అది చూస్తా అంటే ఆ వైబే వేరు, టెంపుల్ వైబ్స్ గానీ పూజ వైబ్స్ గానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను వేసే సాంగ్, కొన్ని సాంగ్స్ వింటూనే మనం ఏంటంటే ఆ మన మెమరీస్ ని వింటున్నాం అనిపిస్తుంది. అలాంటి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ మెలడీ సాంగ్, వన్స్ యూ హియర్ ఇట్ ఓల్డ్ మెమరీస్, ఓల్డ్ ఫీలింగ్స్ అండ్ దోస్ స్పెషల్ మూమెంట్స్ జస్ట్ కమ్ రషింగ్ బ్యాక్ అండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మిస్ దిస్ సాంగ్ ఎర్లియర్, డోంట్ వరీ, ఐ హావ్ గాట్ యు కవర్డ్. దిస్ వన్ ఇస్ ప్లేయింగ్ ఎస్పెషలీ ఫర్ యూ. క్లోజ్ యూర్ ఐస్, ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్ అండ్ ఎంజాయ్ దిస్ టైమ్లెస్ మెలడీ అండి. దిస్ వన్ ఇస్ ఫర్ యూ.

ఇలాగే మధు అన్న పేరుతో చాలా మంది ఫుల్ హ్యాపీగా విని ఉంటారు ఈ పాట. బ్లష్ కూడా అవుతూ ఉండి ఉంటారు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ ఓ మధు అనేసరికి ఫుల్ బ్లష్ అవుతూ ఉండి ఉంటారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్టింగ్ దిస్ సాంగ్ అండి. భలే క్యూట్ గా ఉంటుంది. బై ద వే నా టైం అయిపోతుంది ఇక్కడ. ఇలానే మన ప్లే లిస్ట్ లో ప్రతి సాంగ్ కి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి బీట్ కి ఒక మెమరీ ఉంటుంది. ఈ రోజు మన ఒక సాంగ్ ఒక మెమరీ జర్నీ ఇక్కడతో ఎండ్ అవుతుంది, బట్ మీ మెమరీస్ మాత్రం కంటిన్యూ అవ్వాలి. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM SD3 సౌండ్స్ లైక్ హోమ్. ప్లీజ్ డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com. నేను మీ అనామిక. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక సాంగ్ తో ఒక మెమరీతో ఒక స్మైల్ తో కలుద్దామండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లిసనింగ్ అండ్ కీప్ రాకింగ్. మేక్ బ్యూటిఫుల్ మెమరీస్. ఓకే, అండ్ దిస్ సాంగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ సునీతా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూనిక్ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
9: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
10: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
9: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
9: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ more.

వెనక్కి తిరిగి చూస్తే మనం గడిపిన జ్ఞాపకాలుంటాయి. ముందరు చూద్దామంటే కలలు, డ్రీమ్స్ బోల్డ్ అని ఉంటాయి, ఇవి చేయాలి అవి చేయాలనేసి. మనం పక్కన చూస్తే వి హ్యావ్ పీపుల్ అరౌండ్ అస్ హూ కేర్ ఫర్ అస్, హూ మే జడ్జ్ అస్ ఆల్సో సమ్టైమ్స్. అండ్ మీ లోపల ఎన్నో విషయాలుంటాయి అవన్నీ అకంప్లిష్ చేయడానికి. మరి ఇట్స్ అప్ టు యూ, మీరు వెనక్కి తిరిగి చూస్తారా, ముందరు చూస్తారా, పక్కన చూస్తారా. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వేర్ యూ ఫోకస్. Any beautiful thought though, let me welcome you all. Happy Tuesday to all our lovely listeners. Happy Tuesday mi andarki. And ippudaithe 106 ante enti టెంపరేచర్ అండి, డాలస్ టెంపరేచర్ 106 ఉంది. ఎక్సెసివ్ హీట్, హ్యూమిడిటీ మాత్రం ఎక్కువ లేదు. అండ్ రానున్న రోజుల్లో మాత్రం ఇంకా పెరిగేటట్టుంది అనమాట. ఇవాళ 106, రేపు 106, తర్వాత ఇట్స్ గోన్ బి థర్స్డే 107, ఫ్రైడే విల్ బి 108, అండ్ సాటర్డే అండ్ సండే ఓ మై డియర్ 110 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉండబోతుంది. సో ఎక్సెసివ్ హీట్, ఆల్వేస్ బీ కేర్ఫుల్. బయటకు వెళ్తే కనుక వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి, హైడ్రేట్ అయి ఉండండి. ఎందుకంటే యూజువల్ గా వీకెండ్ చాలా ఎనర్జీ ఉంటుంది, కానీ ఇంత వేడిలో ఎనర్జీ అంతా థుస్ మనీ అయిపోతుంది అనమాట. సో జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ ఇది డల్లెస్ టెంపరేచర్, సన్నీగా ఉంది, చాలా వేడిగా ఉంది. అండ్ విత్ దాట్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు షో యూ దాట్ ఇవాళ మనం ఏంటంటే కేజీఎఫ్ కాబట్టి కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ ఉంటుంది, గేమ్స్ తప్పకుండా ఉంటాయి. కానీ ఇంకా ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, వాటి గురించి కూడా మాట్లాడదాం వన్ ఆఫ్టర్ ది అదర్. బట్ దానికంటే కూడా ముందర లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. మరి స్పాన్సర్స్ లేకుండా షో జరగదు, షో జరగకుండా మనం ఉండం. కాబట్టి లెట్ మీ థ్యాంక్ టు ఆల్ ఆఫ్ దామ్. మొదట ఏంటంటే ఇండియా టుడే అండ్ అండ్ ఆల్సో డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, ఇండియా బజార్, ఏకల్ విద్యాలయ కథక్ జరగబోతుంది, దాని వివరాలు అందిస్తాను త్వరలోనే. అండ్ వేటూరి గారి యానివర్సరీ జరగబోతుంది, దాని వివరాలు కూడా అందిస్తాను. ఆ తర్వాత వి హ్యావ్ డీల్స్ banana.com, ఇది ఏమిటనేది కూడా చెప్తాను. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీలో ఎవరైనా గనుక మా రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా వెదర్ ఇట్స్ ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, అలా అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా షో వినొచ్చు, వినిపించవచ్చు. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఫ్రీక్వెన్సీ 107.9 FM, HD3. అండ్ మేము ఇన్స్టాలో ఉన్నాం, ఫేస్బుక్ లో ఉన్నాం, యూట్యూబ్ లో ఉన్నాం. సో ఫాలో అస్ ఆన్ ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. మీరు ఉంటున్నారు సుర్భి D2 డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను 4 to 7 PM. సో 106 టెంపరేచర్ లో ఈ పాట వినేసేద్దాం, ఏమంటారు?

176 కాదు కనివ్వండి, 106 మాత్రం టెంపరేచర్ ఉంది. అండ్ ఎక్సెసివ్ హీట్ లో ఏంటంటే ఆల్ వీ కెన్ డూ ఇస్ ఫస్ట్ సైట్ లో ప్రేమ అవ్వలేదు ఇలాంటి వెదర్ లో, బట్ అయినా జాగ్రత్తగా ఉండండి. ఇది కాకుండా అరౌండ్ ద వరల్డ్ ఏం జరుగుతుంది రైట్ నౌ, మనకి ఏంటంటే మిడిల్ ఈస్ట్ ఆ ప్లేస్ లో కొంచెం టెన్షన్ గా అయితేనే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ వీ ఆల్ నో ద న్యూస్ కదా, ఇరాన్ అండ్ యుఎస్

The again number is 972-636-1966 కి కాల్ చేసేయండి. ఈ లోపల నేను మీకు చెప్పాల్సింది ఇండియా టుడే గురించి. India Today's happy hour is here. Unwind the delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere. India Today lo adi South Lake lo undi. Prati roju 4 nunchi 8 varaku aithe mana drive time laage akkada kuda rendu bar snacks untai just for $1 and draft beer aithe $2.99 ki maatrame. So great bites, cold drafts, happy evenings. Mari velipondi 151 నార్త్ నోరియన్ డ్రైవ్ సౌత్ లేక్ లో అక్కడ ఉంది ఇండియా టుడే. సో హ్యాపీ అవర్ ని ఎంజాయ్ చేయండి 4 నుంచి 8 వరకు ఎవ్రీ డే. ఒక రిడల్ అడుగుదాం అనుకుంటున్నాను ఇవాళ గేమ్ నేపథ్యంలో. ఈ రిడల్ ఏంటంటే ఇది ఏమిటో చెప్పుకోవాలి. సాటర్డే అండ్ సండే అయితే ఇట్స్ గోయింగ్ టు బి లార్జ్, ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ అండ్ థర్స్డేస్ అయితే ఇట్స్ గోయింగ్ టు బి స్మాల్. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మండే అండ్ ట్యూస్డే లో మాయమైపోతుంది. ఏమిటది? What is large on Saturday and Sunday and small on Tuesday, Wednesday, Friday, but it disappears on Monday and Friday? అది ఏమిటై ఉంటుంది అనేది మీలో ఎవరికైనా తెలిస్తే, తెలుసుకోవాలనుకుంటే అంటే గూగుల్ తల్లిని అడిగి చెప్పొచ్చు. బట్ క్విక్ గా కాల్ చేస్తే ఇంకా బాగుంటుంది. 972-636-1966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సుర్బి డి2 డ్రైవ్ టైమ్ షో ఆన్ రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్.

ఏమి లేదు కాదు, ఏదో ఉంది. ఇందాక అడిగిన రిడిల్ కి ఆన్సర్ ఏంటంటే పార్టీ అన్నారు. పార్టీ ఎలా అవుతుందండి? అఫ్ కోర్స్ దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్స్ లార్జ్ ఆన్ సాటర్డే అండ్ సండే, స్మాల్ ఆన్ ట్యూస్డే వెనస్డే థర్స్డే అండ్ డిసపేర్స్ ఆన్ మండే అండ్ ఫ్రైడే. ఫ్రైడేకి యూజువల్ గా పార్టీ ఏమైంది, ఫ్రైడేనే పార్టీ ఇంకా ఇన్ఫెక్ట్ అవుతుంది. మండేస్ మండే బ్లూస్ అంటారు, బట్

పార్టీ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్, ఆలోచించండి, చించిన తర్వాత మాకు కాల్ చేసి చించి పడేసండి మీ ఆన్సర్ ని 9726361966 కి. ఈ రిడిల్ కి ఆన్సర్ ఏమిటి? అలాగే వేరే గేమ్స్ కూడా లైన్ అప్ అయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాము. బట్ దానికంటే ముందర పాటలు, రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, ఆ పాట వినిపించేస్తాను. అయితే వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ లో మనకేనంటే ఇంకోటి గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెప్పినా చెడు చెప్పినా అంటే అన్ని జరుగుతుంటాయి కదా. మన మైండ్ ఎక్కడికి వెళితే అక్కడే మనం ఆలోచిస్తాం అనుకుంటుంది. అందులో యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వీకెండ్ కోసం ఎలా ఎదురు చూస్తారనంటే అసలు ఎనర్జీ అంతా అలా దాచిపెట్టుకుని వీకెండ్ స్పెండ్ చేద్దాం అనుకుంటారు. అండ్ సండే అవ్వగానే మళ్ళీ ఏంటంటే ఒక డౌన్ఫాల్ అయిపోతుంది, అబ్బా మళ్ళీ మండే వచ్చింది అనేసి. సో మీకు కూడా అంతేనా, సాటర్డే ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఫ్రైడే ఇంకా ఎనర్జీ ఉంటుంది, అదే సండే మార్నింగ్ లేవగానే సగం డే అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ 3 o'clock 4 o'clock కి అబ్బా మళ్లీ రేపు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, మళ్లీ ఆఫీస్కి వెళ్లాలి అనేసి మీలో ఎంత మంది అలా ఆలోచిస్తారు. బట్ కొంతమంది మాత్రం ఫుల్ ఎనర్జీతో సాటర్డే అయినా సండే అయినా ట్యూస్డే అయినా వెనస్డే అయినా ఏ డే అయినా పర్వాలేదు, సింగిల్ హ్యాండ్ లో వెళ్లిపోయి ఎంజాయ్ చేసేద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద డేస్ అండ్ ది ఎనర్జీ ఆన్ డిఫరెంట్ డేస్, వీక్ డేస్ వర్సెస్ వీకెండ్? షేర్ చేయాలనుకుంటే కాల్ చేసేసేయండి నాతో 9726361966 కి. అండ్ అలాగే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ స్కూల్ మొదలైపోయాయి కానీ మరి పళ్ళు కనుక మనం చక్కగా ఉండాలంటే, చక్కగా నవ్వాలి అని అంటే మరి బాగుండాలి కదా, డెంటల్ ఎగ్జామ్ చేసుకోవాలి కదా. సో వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. సో ఎక్కువ ఆలోచించకుండా ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే, విచ్ ఇస్ ఓన్లీ $29 కి మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. వాళ్ళ నంబర్ నేను మీకు అందిస్తాను 9724845400, అగైన్ 9724845400, లేదా వాళ్ళ లొకేషన్ కి కూడా మీరు విజిట్ చేయొచ్చు, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ 3234 Forest Lane, Dallas. That is Dallas Smiles Dental and Orthodontics. Complete dental and x-ray just for $29.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ ఈ పాట మనకి రిక్వెస్ట్ చేశారు ధనుష్ గారు, మన తమిళ ధనుష్ గారు కదా, మరి తెలుగు ధనుష్ గారే కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు. అండ్ ఆ పాట మీకు వినిపించేశాను. అండ్ మరొక పాట రిక్వెస్ట్ సాంగ్ లైన్ అయిపోయి ఉంది, ఆ పాట కూడా వినిపించేశాను. రాజు గారు విందామనుకున్నారు. బట్ దానికంటే ముందర నేను చెప్పిన రిల్కి ఆన్సర్ వచ్చేసింది, రాజు గారు చెప్పేశారు, దాట్ ఈస్ లెటర్ ఎస్. అడిగింది ఏంటి అంటే వాట్ ఈస్ లార్జ్ ఆన్, ఇందాక నేను రిడిల్ అడిగాను కదా, వాట్ ఈస్ లార్జ్ ఆన్ సాటర్డే అండ్ సండే, విచ్ ఇస్ లెటర్ ఎస్, క్యాపిటల్ లెటర్ కదా, అది లార్జ్ ఉంటుంది. స్మాల్ ఆన్ ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్, అందులో స్మాల్ లెటర్ ఉంటుంది, లోవర్ కేస్. అండ్ థర్స్డేలో కూడా లోవర్ కేస్ ఉంటుంది. కానీ ఐ విల్ డిసపేర్ ఆన్ మండే అండ్ ఫ్రైడే, అందులో లెటర్ ఎస్ ఉండదు కదా. సో సింపుల్ గానే ఉంటుంది కదా ఇలాంటి రిడిల్స్. బస్ జస్ట్ కొంచెం ఆలోచించాలి, చించేసి చించిపడేసేయండి మీ ఆలోచనని మాతోటి. అండ్ what are we going to talk in next segment, adi next segment lo ne cheptanu. But what's happening around the world, one is endante Middle Eastern country lo koncham tensions unnai war gurinchi, then also maniki Indonesia lo koncham deadly earthquake vachindi, and that's news ganga telusundi chaala mandi follow avutunnunte. And we have a this diplomatic US military and drills with South Korea is also happening around it, but something good definitely ga share chestanu what's happening adi kuda cheppestanu ikkada man Dallas lo em jarugutundo adi kuda cheppesanu andi. Keep listening, radios will be every day because 24 hours unna memo. Neenaithe Tuesdays and Wednesdays ostanu 4 to 7 pm on the airwaves of 107.9 fm HD3. Radios will be sounds like home. And Raju garu oka paata request chesaru, here we go Raju garu, this song is for you, Chakra movie ninchi.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: India vellalemo ra nenu.
10: Ippudu India endukura?
9: Munnattu nunchi okate panti noppira. India kelli treatment cheyinchukovalsinde.
11: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu, they have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: Hello, dinner plans enti group lo evaram support chesalaru?
12: What a day, I'm completely exhausted. Dinner plans enti
13: neem undaledu ee roju dinner ki? Dinner plans enti?
14: Every time, ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
15: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
16: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
15: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
14: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: వెల్కమ్ బ్యాక్ టు సుర్బి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇవాళ ఆగస్ట్ పద్దెనిమిది ఏదైనా స్పెషల్ జరుగుతున్నాయి అంటే, ఏదో రోజు ప్రతి తోటి ఏదో స్పెషల్ జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ వీక్ ఇట్ వాజ్ అ పనిని డే, గుర్తుందా? అండ్ అలాగే సన్ అండ్ డాటర్స్ డే కూడా ఉంటుంది, అలాగే ఇవాళ ఫహితా డే. అసలు ఇలాంటి డేస్ అనేది మన హ్యాపీ బర్త్డేస్ యానివర్సరీస్ ఇవన్నీ తెలుస్తుంది, కానీ ఫుడ్ కి కూడా ఒక డే కేటాయించారని అంటే ఇంట్రెస్టింగ్ కదా. సో ఫహితా డే ఉందన్నమాట, నేషనల్ ఫహితా డే అంటే. ఇది కాకుండా వీ ఆల్సో హ్యావ్ నేషనల్ కపుల్ డే. అసలు ఎవరో మహానుభావులు ఇలాంటి డేరాన్ని కనిపెడతారు, బట్ ఇవన్నీ సరే పక్కన పెడితే ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా ఉంది, విచ్ ఇస్ టుడే, అండ్ దాని గురించి మనం మాట్లాడుకుందాము. దిస్ ఇస్ ఆల్సో హ్యాపెన్ టు బీ బ్యాడ్ పోయిట్రీ డే. బ్యాడ్ పోయిట్రీ డే అన్నప్పుడు మీకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కళ్లే ఒక పేరు గుర్తుంటుంది, అదే మన శ్రీలక్ష్మి గారు. ఆవిడ చేసిన కవితలు, రాసిన కవితలు, వర్ణించిన కవితలు ఇంత అంత కాదనమాట. సో మన ఇవాళటి డే ఆగస్ట్ 18 నా, విచ్ ఇస్ అ బ్యాడ్ పోయిట్రీ డే రోజు, శ్రీలక్ష్మి గారి కొన్ని పోయిట్రీస్ మనం విని ఆనందిద్దామన్నమాట, ఎంజాయ్ చేద్దాం. మీరేం చేయాలంటే విని తర్వాత కాసేపు నవ్వుకోండి, చిరునవ్వు బానే ఉంటుంది. తర్వాత సినిమా పేరు ఏమిటో చెప్పాలి. అయితే లెట్ మీ ప్లే ద ఫస్ట్ క్లిప్పింగ్, అండ్ ఇప్పుడు మీరు విన్న తర్వాత ఈ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసి వచ్చు 9726361966 కి. హియర్ వి గో.
1: నమస్కారం ఎస్టీఆర్ గారు.
2: నమస్కారం, ఎవరమ్మా?
1: ఈ వారం మన ఆంధ్ర విని ముఖ చిత్రం అద్భుతం, కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్ర విని మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్.
2: మీ పేరేమిటమ్మా?
1: వాగ్దేవండి. 2 ఏళ్ల క్రితం నాకు 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు?
2: గుర్తుంది లేకే, కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000 పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి?
1: ఇదిగోండి.
2: ఏమిటది?
1: నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చి ఒక్కటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక.
2: ఈ విన్నా కూడా ఎందుకు బతికే ఉన్నాను?
0: రేడియో సర్వేలో పాటలు ఎందుకు వినిపిస్తాయి, కనిపించవు? ఎందుకంటే కనిపించి మీరు డ్రైవ్ చేస్తే ఫోకస్ ఉండదు గనుక. ఓకే, సో ఇప్పుడైతే ఫోకస్ ఉండి మీరు వింటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు విన్న ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలోది? మనం కూడా శ్రీలక్ష్మి గారి లాగా కొంచెం ఏదో పోయిట్రీ ట్రై చేద్దామని అనుకుంటున్నాము. అయితే మీలో ఎవరైనా ఇలాగే కాస్తో కూస్తో అప్పుడు ఇప్పుడు ఇలాంటి కవితలు రాసుంటాయి, అంటే శ్రీలక్ష్మి అంత లెవెల్ కవితలు కాదు కానండి, ఎలాంటి లెవెల్ ఆఫ్ కవితలు రాసినా అది మాకు వినిపించాలన్నా, కాల్ మీ 9726361966 కి. అందులో ఇవాళ బ్యాడ్ పోయిట్రీ డే, సో మీ పోయిట్రీ ఎలా ఉన్నా కూడా నో జడ్జ్మెంట్స్ పాస్ట్, కాల్ అండ్ లెట్స్ ఎంజాయ్ ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ రేడియో సుర్వి సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు మరొక రిడల్ చెప్తున్నాను, సరే ఒక క్లిప్పింగ్ అయితే వినిపించేసాను అనుకోండి, ఇంకో రిడల్ కూడా చెప్తాను. రిడల్ విన్నాక లెట్స్ సీ మీలో ఎవరు ఆన్సర్ ఇస్తారు. ఐఎమ్ నోన్ ఫార్ మై పవర్ఫుల్ జాస్ అండ్ స్ట్రైప్స్, హూ ఆమ్ ఐ? ఐఎమ్ నోన్ ఫార్ మై పవర్ఫుల్ జాస్ అండ్ స్ట్రైప్స్, హూ ఆమ్ ఐ? 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

0: దాక్షము విని విన్నారు మీరు పాటిది. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా రాలేదు. యూజువల్ గా శ్రీలక్ష్మి గారి క్లిప్పింగ్స్ అందులో జంధ్యాల గారి మూవీ వినిపించిన తర్వాత కూడా రాలేదంటే ఏమనుకోవాలి, నేను ఏమనుకోవాలి చెప్పండి. సో విన్న వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కనుక కాల్ చేసి చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ బ్యాడ్ పోయిట్రీ డే. అండ్ మన తెలుగు సినిమాలో బ్యాడ్ పోయిట్రీ అనగానే, అంటే బ్యాడ్ పోయిట్రీ అసలు ఎందుకు వచ్చింది అని గనక ఆలోచిస్తే, ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఇద్దరు మనుషులు ఉన్నారనమాట, వాళ్ళు ఇది తీసుకుని వచ్చారనమాట బ్యాడ్ పోయిట్రీ డే అనేది. అంటే జస్ట్ లైట్ హార్టెడ్ గా, నో జడ్జ్మెంట్స్ పాస్, జస్ట్ క్యాషువల్ గా. అందుకే అందరికీ ఏదో ఒక ప్యాషనో హాబీనో, లైక్ బాత్రూమ్ సింగర్స్ లాగా ఏదో ఒకటి చేయాలని తప్పన ఆలోచన ప్యాషన్ ఉంటుంది కదా, అలా దే థాట్ దట్ ఓకే మనకి ఎలాంటి ప్యాషన్ అని జస్ట్ లైట్ హార్టెడ్ గా, అంటే ఒక రైమింగ్స్ లేకపోయినా పర్వాలేదు, ఆక్వర్డ్ గా ఉన్నా పర్వాలేదు, ఒకవేళ ప్రాపర్ గా మీనింగ్స్ రాకపోయినా పర్వాలేదు, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు ప్రజెంట్ జస్ట్ విదౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, జస్ట్ క్రియేట్ అ పోయిట్రీ. అందులో అయిన థామస్ అండ్ రూత్ రాయ్ వీళ్ళిద్దరు క్రియేట్ చేస్తారనమాట ఈ ఆగస్ట్ 18th బ్యాడ్ పోయిట్రీ డేలో. సరే, వాటి వెనకాల ఉన్న రీజన్ చెప్పేశాను, కానీ ఇప్పుడు ఈ క్లిప్పింగ్ నేను వినిపించాను కదా, మీరు ఎవరికైనా సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసి మరొకసారి వినిపిస్తున్నాను. ఇది కాకుండా ఐ ఆల్సో గేవ్ యూ అనదర్ రిడల్. సో మొదటైతే ఈ క్లిప్పింగ్ వినేసి ఏంటండి మీలో అందరూ మరొకసారి.
1: మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్.
2: మీ పేరేమిటమ్మా?
1: వాగ్దేవండి. 2 ఏళ్ల క్రితం నాకు 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు?
2: గుర్తుంది లేకే, కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000 పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి?
1: ఇదిగోండి.
2: ఏమిటది?
1: నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చిక ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక.
2: ఇవి విన్నా కూడా నేను
0: Let me take this caller on air. Hi, hello, good evening, radio show. Ever matter to Naro?
3: Hi, I'm Nina Pera Rao.
0: Rao Gar, hello, Narandi.
3: Bonda, I'm here, hello, Narandi.
0: Nina Bonda, no. Chappan, Nandi, make cinema pay tell, sir?
3: Cinema pay chanta pay, Nandi.
0: ఎస్ అండి, ఎస్ ఎస్. మీలో కూడా ఏదైనా అలాంటి ఇన్నర్ టాలెంట్స్ ఉన్నాయండి, ఏదో కవిత రాయడమో పాట పాడడమో అలాంటి టాలెంట్స్ ఉన్నాయా? అంటే శ్రీలక్ష్మి లేవలంత కాదనుకోండి కానీ, బట్ ఏదో ఒకటి పాట పాడాలనో బాత్రూమ్ సింగర్ అనో కవిత రాయాలనో ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా, ఏదో హాబీ చిన్నప్పుడు. ఎప్పుడు ట్రై చేయలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదట ఆ ఏరియా ఇప్పుడు? ఓకే, నో ప్రాబ్లం. ఒక్కసారి మనకి ఆడియన్స్ కూడా కావాలి కదా, అందరూ ట్రై చేసి వినేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, చూసేవాళ్ళు ఉంటారు. సో రావు గారు, థ్యాంక్ యూ, ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. శ్రీలక్ష్మి నటించిన సినిమా చెంటబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ. సో చెంటబ్బాయి మూవీ నుంచి విన్నారు మీరు. అండ్ అది కాకుండా నేను అడిగింది ఇంకో రిడల్ ఏంటంటే, ఐఎమ్ పవర్ఫుల్ అండ్ ఐ హ్యావ్ పవర్ఫుల్ జాస్ అండ్ స్ట్రైప్స్, నేను ఎవరిని? క్లూ ఇచ్చేస్తున్నాను, ఇది ఒక అడవిలో అడవికి సంబంధించింది అనమాట. సో లెట్ సీ ఈ క్లూని పట్టుకుని మీలో ఎవరన్నా ఆ రిడల్ ఏంటో గెస్ చేయగలరా లేదా. గెస్ చేసేస్తే కాల్ చేయండి 9726361966 కి. ఈ లోపల మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇండియా బజార్ గురించి. మనకి శ్రావణ మాసం వచ్చేసింది, వరలక్ష్మి వ్రతం ఏంటంటే చాలా మంది మీరు చేసుకుంటారు కదా, మొదటి శుక్రవారము, రెండో శుక్రవారం, మూడో శుక్రవారము, ఏదో ఒక శుక్రవారం చేసుకుంటారు కదా శ్రావణ మాసంలో. అయితే వాటికి కావలసిన పదార్థాలు, పూజ ఐటమ్స్ కానివ్వండి, పువ్వులు, కొబ్బరికాయలు, పండ్లు, పసుపు కుంకుమలు, తమలపాకులు, ఇవన్నీ కావాలి కదా పూజకి, డెకరేషన్ ఐటమ్స్, స్వీట్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా పూజకి కావాల్సిన గ్రాసరీస్, ఇవన్నీ ఒకటే ప్లేస్ లో ఉంది, దాని పేరే ఇండియా బజార్. So make your Varalakshmi Vratam preparation easy with widest selection of unbeatable prices only at India Bazaar. Chala location lo undi anamata, so me nearest location ekkadaithe undo velli kavalsina pradathalanni ee auspicious festival day ki konukoni poojani chakkaga nirvahinchukondi anamata. That is India Bazaar gurinchi. ఓకే, ఇప్పుడైతే ఒక పాట రిక్వెస్ట్ వచ్చింది మనకి. వెంకట్ గారు ఒక పాట విందామనుకున్నారు మనకి, ఆ పాట వినిపించేస్తాను మీ అందరికి. సినిమా పేరు ఎటో వెళ్లిపోయింది మనసు. మీరు ఎటు వెళ్తున్నా కూడా చక్కగా డ్రైవ్ చేసుకుంటే పాట వినేసేయండి. మీ మనసుని మా రేడియో సుర్బి 107.9 FM HD3 లో పెట్టి ఈ పాట అందరం కలిసి ఎంజాయ్ చేసేద్దాం. హియర్ వి గో.

0: ఇందాక అడిగిన రిడల్ కి ఆన్సర్ హర్ష గారు కాల్ చేసి చెప్పేశారు. ఐ ఆమ్ నోన్ ఫర్ మై పవర్ఫుల్ జాస్ అండ్ స్ట్రైప్స్, హూ ఆమ్ ఐ? మనకి మామూలుగా చిన్నప్పుడు ఏదో ఒక భయం పెట్టి పేరెంట్స్ మన గోరుముద్ద అన్నం తినిపించడమో, లేకపోతే ఈ పని చేస్తే ఇది అవుతుంది అని చెప్పడమో అలా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షోలే మూవీలో అన్నం తినేసి లేకపోతే గబ్బర్ సింగ్ వస్తాడు అనేసి భయపడేవాళ్ళు, నిజంగా భయంతో వాళ్ళు అన్నం తినేసేవాళ్ళు. అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే, అదిగో ఊరు చివర చారపులి ఉంది, అది అన్నం తినేసి లేకపోతే అది వచ్చేస్తుంది అని అంటే వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా చిన్నప్పుడు భయపడి తినేసేవాళ్ళం కదా. సో నేను అడిగిన రిడల్ కి ఆన్సర్ ఇస్ టైగర్, చారపులి. ఎస్, ఐ హావ్ పవర్ఫుల్ జాస్ అండ్ స్ట్రైప్స్ అండ్ టైగర్ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే మీలో ఎవరైనా ఎప్పుడైనా చిన్నప్పుడు చిన్ననాటి కొన్ని ప్యాషన్స్ పర్స్యూ చేయలేకపోయినా, అది ఇవాళ జడ్జ్మెంట్ లేకుండా మాతో షేర్ చేయాలనుకుంటే, పాటలు కానివ్వండి, పోయిట్రీ కానివ్వండి, ఎనీథింగ్ దట్ యూ హ్యాడ్ ప్యాషన్, అరే ఇలా ఉంటే బాగుండేది కదా, వాళ్ళు కవిత రాశారు మనం కూడా కవిత రాస్తే బాగుండదు కదా, అది ఎలా అయినా పర్వాలేదు, కాల్ చేసి మాతో షేర్ చేయండి. ఇటుపక్క నేనుండి క్లాప్స్ కొడతాను. మనకి పత్రికలో వేయడానికి ఏం లేదు గానీ విని ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM కాసేపు ఎంజాయ్ చేద్దాము. ఓకే, మనకి దగ్గర రిడల్స్ ఉన్నాయి, ఇలాంటి కామెడీ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ వన్ ఆఫ్ ద దగ్గర వినిపించేస్తాను. బట్ నౌ ఇట్స్ టైమ్ టు ప్లే అనదర్ క్లిప్పింగ్, మన శ్రీలక్ష్మి గారిదే. ఇప్పుడు మీరు విన్నాక చేయాల్సింది ఏంటంటే, ఏ సినిమా అనేది గెస్ చేయాలి. నంబర్ అగైన్
1: 972-636-1966.
2: కానీ ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం కాలేవిటి నాన్న, తలవాచిపోతుంది. అగ
1: ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని?
3: కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు.
2: నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే.
3: అంత మాట అనకండి, ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా, ఏం చేయం చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతా అవే దగ్గర అవుతాయి, కోర్టు దగ్గరికి వెళ్లిపోతాయి, లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది, ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి.
2: నా వల్ల కాదే పెళ్ళాన్ని ఏలుకోలేను.
0: అలా మీరు కూడా తెలియకుండానే మీ వేళ్లు చక్కగా, సున్నితమైన వేళ్లు చక్కగా ఫోన్ వేళ్లలో పెట్టేసి 972-636-1966 తెలీసో తెలీకో కొట్టేసేయండి. కొట్టి ఈ సినిమా పేరు ఏంటో తెలిస్తే చెప్పేసేయండి. అలాగే మీరు ఏదన్నా ప్యాషన్ చిన్నప్పుడు ఆర్ చిన్నప్పుడు ఇప్పుడు ఏదో ఒక కవిత రాద్దామనో, పాటలు పాడదామనో, హాబీ సింగర్స్, బాత్రూమ్ సింగర్స్ ఎవరైనా ఉన్నా చిన్న పాట పాడదాం అనుకున్నా, మా ఎయిర్ వేవ్స్ ఓపెన్ ఉన్నాయి మీకు, విచ్ ఇస్ 917.9 FM HD3 రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్. ఈ ఇంటికి మీ ఇంటికి కాల్ చేసి చెప్పేసేయండి ఈ సినిమా ఏమిటి. అదే ఇప్పుడు ఇంకొక రిడల్ కూడా రెడీగా ఉందన్నమాట, ఆ రిడల్ కూడా వినేసేయండి. ఐ హ్యావ్ 6 faces బట్ నేను మేకప్ చేసుకోను, అండ్ ఐ హ్యావ్ 21 eyes కానీ నేను చూడలేను, నేను ఎవరిని? ఓకే, రావణాసురుడి కాదండి, సో రూల్ అవుట్ అయిపోయింది. ఐ హ్యావ్ 6 faces, అఫ్ కోర్స్ రావణాసుడికి 6 కంటే ఎక్కువనే ఉన్నాయనుకోండి, బట్ ఐ హ్యావ్ 6 faces బట్ ఐ డూ నో మేకప్. ఐ హ్యావ్ 21 eyes బట్ ఐ కెనాట్ సీ. హూ ఆమ్ ఐ? సో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మీ ముందర, రిడల్ కి ఆన్సర్ చెప్పాలి, ఈ శ్రీలక్ష్మి గారిది క్లిప్పింగ్ కి ఆన్సర్ చెప్పాలి. కాల్ చేసి చెప్పేసండి 972-636-1966 కి. ఈ లోపల మీకు వినిపించబోతున్నాను సాంగ్ రిక్వెస్టెడ్ బై మనస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle

0: calibration knowledge, though, Niko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam, putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
2: Amma, Saturday movie?
3: Mm-mm, Manabadi class.
2: Amma, Old McDonald had a farm.
3: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
2: Uppu Kappu Rambu.
3: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com.
0: మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్.

0: అండ్ వెల్కమ్ బ్యాక్ టు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో. స్టూడియోలో ఇప్పుడు 5:05 అయింది అండ్ మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇవాళ గోల్డ్ రేట్ ఎంతో తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం టైంలో చాలా మంది వరలక్ష్మి వ్రతం రూపం కొనుక్కుంటారు, ఏదో బంగారం కొనుక్కుంటారు, నాణ్యం కొనుక్కుంటారు, వాట్ ఎవర్ కొనుక్కోవాలన్న రేట్ తెలియాలి కదా. సో నేను కూడా ఒకసారి చెప్పేస్తాను, అఫ్ కోర్స్ కనుక్కొని మీరు వెళ్తారనుకోండి. Right now, my one biscuit, which is 31 ounces, is equal to $4,389.50. Again, $4,389.50. ఆల్మోస్ 390 అనుకోవచ్చు. అండ్ మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో. ఇంతకు ముందర వినిపించిన క్లిప్పింగ్ కి ఆన్సర్ రాలేదు. ఎదురుంటి మొగుడు పక్కింటి పెళ్ళాం అన్నారు, కానీ ఆ సినిమాలో కాదు. అఫ్ కోర్స్ ఇందులో శ్రీలక్ష్మి గారు ఉన్నారు, సుత్తి వీరభద్రరావు ఉన్నారు, అండ్ మనకి సుత్తివేల్ కూడా ఉన్నారనమాట. క్లూ అయితే చాలానే ఇచ్చేసాను, నేను ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు ఆన్సర్ వచ్చేస్తే కాల్ చేసేసేయండి అట్ 9726361966. ఈ సినిమాలో అంటే ప్రతి సినిమాలో శ్రీలక్ష్మి గారికి ఏదో ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంటుందన్నమాట. ఇందులో ఆవిడకి విజిలెన్స్ అలవాటు ఉంటుంది. సంతోషమైనా బాధైనా అలా తనంత తెలియకుండానే తనంత తానే ఆ వేల్ అలా నోరు దగ్గరకు వచ్చేసి విజిల్ కొట్టేస్తారనమాట. సో చెప్పండి మీలో ఎవరికైనా తెలుసు సినిమా పేరేమిటో. మరొకసారి వినిపించేసాను ఇన్ కేసు మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక ట్యూనింగ్ అయి ఉంటే ఈ సినిమా పేరు ఏవిటి.
1: ఏలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వంగా ఏమిటన్నా తలవాచిపోతుంది. ఏమిటి నాకు నువ్వు అక్కడ చేసిన పని?
2: కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు.
1: నిన్ను నిన్ను జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే.
2: అంత మాట అనకండి, ఈలు వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా. ఏం చేయను చెప్పండి, ఎక్కువ సంతోషం గాని బాధ గాని కలిగినప్పుడు వేళ్లు వాటంతా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరకు వెళ్లిపోతాయి, లోపల నుంచి గాలి వస్తుంది, బయట శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి.
1: నా వల్ల కాదే, ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేము. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా.
2: అంటే ఏంటండి,
1: ఒక్క వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది
0: అది ఆవిడకి బాధ వచ్చింది కాబట్టి, ఎందుకు విడాకులు ఇస్తానని చెప్పారు కాబట్టి. సో అలా కూడా మనము ట్రాజెడీని ఫన్ గా మార్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఆవిడకైతే తెలియకుండానే విజిలేసే అలవాటు ఉంది, మీరు తెలిసి కాల్ చేయండి. సినిమా పేరు ఏమిటో 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన.

ఆగస్ట్ 18 ఇవాళ బ్యాడ్ పోయిట్రీ డే సందర్భంగా మీలో ఎవరికైనా, నాట్ బికాస్ ఇట్ జస్ట్ బ్యాడ్ పోయిట్రీ అని కాదు, బట్ సమ్ టైమ్స్ మనకున్న టాలెంట్ మనం ప్రాపర్ గా పర్స్యూ చేయలేకనో, అది అలానే ఉండే, అప్పుడు ఇప్పుడు ఏదో వేసి మన పాటలు పాడో, పోయిట్రీ రాసో, అరే ఏంటి పిచ్చి లాగా ఉంది, ఇంకొంచెం బాగా చేస్తే బాగుండదు కదా అని మనకు అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఇవాళ నో జడ్జ్మెంట్స్ పాస్ట్. ఇఫ్ యూ వాంట్ టు షేర్ యోర్ కవిత్వం, యోర్ ప్యాషన్ విత్ అస్, కాల్ మీ అట్ 972-636-1966. కి అయితే ఫైనలీ మనకి శ్రీలక్ష్మి గారు సంతోషమైనా బాధైనా విజిల్ వేసేస్తారు కదా, నువ్వు విజిలేస్తే ఆంధ్ర సూడ బుట్టి అలా అనుకుంటూ విజిల్ వేసేశారు వాళ్ళ ఆయన, ఏంటంటే విడాకులు ఇచ్చేస్తాను అని అంటే, ఫైనలీ ఆన్సర్ వచ్చేసింది ఆనంద భైరవి మూవీ. విద్యా గారు కాల్ చేసి చెప్పారు మనకు ఒక ఇంట్రెస్టింగ్ కవిత్వం కూడా వినిపించేశారు ఒక ఆవిడ, అయితే ఆవిడకి ఆన్ రావడం కొంచెం భయం అన్నారు. అందులో మన టాపిక్ కూడా యాక్చువల్లీ భయం గురించి మాట్లాడబోతున్నాము, బట్ దానికంటే ముందర ఆవిడ ఏదైతే చెప్పారో పేరు చెప్పలేదు, ఆవిడ కవిత్వం నేను మీకు వినిపిస్తున్నాను. నవ్వుతారో, యాక్చువల్లీ నో జడ్జ్మెంట్ పాస్ అన్నాను కాబట్టి నవ్వకండి, నవ్వకుండా వినండి. ఓ మ్యాంగో ట్రీ, నువ్వు తీయగా ఉంటావు జామ్ లాగా, కాని ఎందుకు నిలబడ్డావు ట్రాఫిక్ జామ్ లాగా? ఐ ఈట్ యువర్ ఫ్రూట్ బట్ టమీ గోస్ బూమ్, నేబర్స్ రన్ అవుట్ ఆఫ్ దేర్ రూమ్, రివర్ కృష్ణ ఫ్లోయింగ్ ఫ్రీ, యూ సీ మై క్రష్, యూ డూ నాట్ లుక్ ఎట్ మీ, ఐ జంప్ ఇన్సైడ్ టు ఇంప్రెస్ our heart, leeches proposes love at first sight, moon uncle in the sky so bright, why you stalk me every night, I write poem, you hide in cloud, even my dog laughs out loud. Bhale rasarandi, మరి అప్పటికప్పుడు రాశారు కానీ నాకు మాత్రం వినిపించేశారు, అది వర్డ్ టు వర్డ్ నేను కూడా రాసి మీకు వినిపించేశాను. తాలియా తాలియా తాలియా.

ఫేసెస్ ఉంటుంది కానీ మేకప్ చేయలేదన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇంకొక రిడల్ వినిపిస్తాను. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి. వాట్ కెన్ యూ హోల్డ్ విత్ౌట్ ఎవర్ టచింగ్ ఇట్? డోంట్ ఎవర్ థింక్ ఇట్. వాట్ కెన్ యూ హోల్డ్ విత్ౌట్ ఎవర్ టచింగ్? 9726361966 మా స్టూడియో నంబర్. మీరు ఇంటర్నల్ సురభి డి2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

ఓకే థీమ్ బార్ మూవీ నుంచి మీరు విన్నారు ఈ పాట. అండ్ మన శ్రవణ భాస్గవి అండ్ హేమచంద్ర పాడిన పాట ఇది. ఇప్పుడు మనం ఒక మన శ్రోతలు ఏంటంటే ఒక పోయిటరీ వినిపిద్దాం అనుకుంటున్నారు. రెండు ముందర థీమ్ బార్ వేసేస్తానంటే ఇది ఒక సౌండ్ వినిపించేస్తున్న థీమ్ బార్ సౌండ్. ఓకే సో థీమ్ బార్ సౌండ్ వినిపించిందా అండి ప్రభాకర్ గారు మీకు?

0: నో నో నో నో, ఇవాళ ఎనీథింగ్ సబ్ చల్తా హే యార్, వినిపించేసండి మీరు. ఓకే, యస్ గో హెడ్.
1: వెదికి వెదికి వెలికి తీసిన కవి వెలుగు తాళలేక వెలవెళ్ళపోయే చీకటి ఛాయలో చల్లటి నీడలో చిరుజల్లుల చలిలో చిరునామాలేని ఈ చిన్ని కళాన్ని చింతలేని ఈ చిన్న మెదడు గీసే చింపిరి గీతలతో వదలక

0: గాలి వాన చేయనేలా ఆ పైన ఎగిసిన చిత్తడి పక్కనేలా వెలికి తీసిన కవి వెలవెలపోయే వెన్నెల కలలన్నీ నెరిసిపోయే. అంతే అండి అది.
1: చెప్పట్లు యాక్చువల్లీ చాలా బాగా రాశారనమాట మీరు. సో మరి ఎప్పుడన్నా ఇలా పత్రికలో అలా వెళ్లి మీరు సంప్రదించలేదా వేయమని? యాక్చువల్ నిజంగా చాలా బాగుంది.
0: లేదండి లేదు, దీని యాక్చువల్ గా నేను నాకు పాఠం రాదు, అందుకని నేను ఏఐ హెల్ప్ తీసుకుని దీని పాట కింద కూడా చేశాను. బాగా ఉంది అది, ఏఐ ఇచ్చిన పాట. బట్ అది నేను ఇదే ఫోన్ లో ఉంది కనుక నేను ప్లే చేయలేను అది, ఎందుకంటే ప్లే చేస్తే నేను యాప్ ద్వారా మీతో
1: మాట్లాడుతున్నాను. నో ప్రాబ్లమ్, అలాగా ఓకే. బట్ ఇప్పుడు మీరు వినిపించిన కవిత్వం మాత్రం చాలా బాగుంది, డెఫినెట్ యూ షుడ్ కన్సిడర్ ఇట్. బాగా రాస్తున్నారు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, హావ్ అ వండర్ఫుల్ టైమ్. సో అలాంటి టాలెంట్ లో ఇవాళ మనం గుర్తించబోతున్నాం అనమాట, పోయిట్రీ డే రోజు. వెదర్ ఇట్స్ బ్యాడ్ ఆర్ గుడ్, యాక్చువల్లీ ఇట్స్ అ పోయిట్రీ డే. సో లెట్స్ ఎంజాయ్ దిస్ టైమ్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 లో. ఇంకొక శ్రీలక్ష్మి గారి క్లిప్పింగ్ ఉంది, కానీ దానికంటే ముందర నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. అడిగింది ఏంటంటే, వాట్ కెన్ యూ హోల్డ్ విదౌట్ ఎవర్ టచింగ్ ఇట్? ఆరుడలు ఏమిటి, ఆన్సర్ ఏమైంటుంది? వాటర్ అని అన్నారు. యాక్చువల్లీ వాటర్ ఎలా అవుతుంది? దాట్స్ అఫ్ కోర్స్ దాట్స్ నాట్ అన్ ఆన్సర్ అనుకోండి, బట్ థింక్ వెరీ సింపుల్ గా ఆలోచించండి, ఆన్సర్ వచ్చేస్తుంది. మనలో చాలా మంది అలా చేస్తుంటాం అనమాట, వీ హోల్డ్ ఇట్ విదౌట్ ఎవర్ టచింగ్ ఇట్. 9726361966 మా స్టూడియో నెంబర్. ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను శ్రీలక్ష్మి గారిది ఇంకొక సినిమాలో ఇంకొక కామెడీ క్లిప్పింగ్. ఈ క్లిప్పింగ్ సినిమా పేరు తెలిసినా కూడా మీరు కాల్ చేసిన నంబర్ 9726361966.
2: వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా?
3: ఇదిగో అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా, గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే మాటలేవు.
2: చాలండి పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనిపొస్తాయండి? పక్కన ఇంత వెన్నముద్ద పెట్టుకుని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే
1: అంతా ఇంత ఎంత. మనకి రుచికరమైన ఫుడ్ తినాలన్నప్పుడు నిజంగా ఇలాంటి ఫుడ్ ల గురించి వింటుంటే వేడివేడి అన్నంలో ఇవన్నీ వేసుకుని తినాలనిపిస్తుంటుంది. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, మీ పేరు? సాయి గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ ట్యూస్డే టు యూ. చెప్పండి, ఈ సినిమా పేరు చెప్పడానికి కాల్ చేశారు, లేకపోతే నేను అడిగిన రిడల్ కి ఆన్సర్ చెప్పడానికి కాల్ చేశారు? ఏమనుకుంటున్నారు? దాట్ ఈస్ రైట్, మన ఊపిరి కదా. Yes, yes, that is the right answer, Sai Garu. And alage Sai Garu, mimmalni inko question adugutunnanu. Eppudanna edaina ilanti passion pursue cheyadaniki try chesara, lekapothe pursue chesara?
4: Ee passion andi
1: edanna paatlu paadadamo, poetry no, lekapothe edo okati talent nerchukundam ani andarki untundi kada, edo okati pursue cheddam ani anukuntaru kada. Meer eppudanna chinnappudu ippudu anukunnara?
4: Paatlu em ledhu, dance lestam.
1: డాన్స్ లేస్తారు? సరే, మీ డాన్స్ అయితే నేను చూడలేను అనుకోండి, కానీ పాటలు అయితే వినగలము, పోయిటరీ అయితే వినగలను. డాన్స్ ఇంకో రోజు మనం ట్రై చేద్దాంలేండి. బట్ థ్యాంక్ యూ సాయి గారు కాల్ చేసినందుకు. ఓకే, అయితే ఇవాళ టాపిక్ ఫైనలీ మనం ఏంటంటే క్లిప్పింగ్స్ ఆటలు మాటలు పాటల్లో ఏంటంటే అసలు ఇవాళ టాపిక్ ఏమిటి చెప్పడమే నేను మర్చిపోతుంది. బట్ ఇంకా మర్చిపోదలుచుకోలేదు, భయం గురించి మాట్లాడబోతున్నాం. మళ్ళీ చాలా మందికి ఏదో ఒక విషయంలో మనం భయపడుతూనే ఉంటాం. చిన్నప్పుడైతే మా అమ్మ అమ్మమ్మ గోరుముద్దలు తినుకుంటూ, తినకపోతే ఇంకో బూచాడు వస్తాడు, తినకపోతే ఇది జరుగుతుంది, అదో గోడ మీద బల్లుంది, ఊరి చివర పిల్లుంది అని ఏదో ఒకటి చెప్పి భయపడి మనకి అన్నమో హోంవర్క్ ఏదో ఒక పని చేయించేవాళ్ళు, మనం భయపడి చేసేవాళ్లం కూడా. కానీ భయం గురించి మాట్లాడితే ఇవాళ రేపు పిల్లలు నిజంగా భయపడుతున్నారా? వీటికైనా భయం అనేది ఏముంది లేండి, ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా మనం ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటాం కదా. అసలు భయం అనేది ఎందుకు వస్తుంది? నిద్ర లేకపోవడం వల్ల, లేకపోతే చిన్నప్పుడు ఏదో ఒక ట్రామా జరిగినందువల్ల, లేకపోతే ఒక పీడకలు వచ్చినందువల్ల, ఒక నైట్ మేర్స్ వస్తాయి కదా, తీసిన గొంతు మనం చించార్ చేస్తాం. ఒక రకంగా చూస్తే ఇండియన్ సినిమాలలో భయం అనేది ఏంటంటే ఒక అంటే చనిపోయిన దయ్యం అని వెనక్కి రావడమో, లేకపోతే అంటే ఎక్కువ చనిపోయిన దయ్యంతోనే దాని వల్లనే వస్తుంది. మన పాత జన్మలో ఏదో ఒక జరిగింది అనేసి, ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మళ్లీ తిరిగి వచ్చేస్తుంది, అది తిరుగుతూ ఉంటుంది అనేసి అని అనుకుంటూ నాలుగు కాదు కానీ చక్కగానే పాడుకుంటూ వస్తుంది అనుకో. హిందీ ఇంగ్లీష్ సినిమాలో ఎక్కువ జాంబీస్ ఎక్కువ ఉంటాయి. జాంబీస్ ని చూస్తే ఎక్కువ భయం కూడా అనిపించదు, అది వాళ్ళు ఎక్కువ ఒక సైంటిఫిక్ రీజన్ కి కనెక్టెడ్ అయి ఉంటుంది. అన్ని సినిమాలు కాదు బట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో ఏదో ఒక వైరస్ తోటి, వైరస్ అవ్వకపోతే ఇలా చూడడానికి కొంచెం విచిత్రంగా ఆకారంగా వస్తాయనేసి అలా అలా అనిపిస్తాయి అనమాట. వైరస్ కి సంబంధించి సైఫై మూవీస్ లో అలాంటివి ఎక్కువ మనకి కనబడుతుంటుంది. అవి చూసి మీకు భయం వేస్తుందా లేదా అది వేరే విషయం, కానీ అసలు మామూలుగా ఒక మనిషికి భయం అనేది ఏర్పడితే ఎలా మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కొడుతుంది, ఎలా ఆ ఎంగ్జైటీతో, పాస్ట్ ట్రామాతో కానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఎంగ్జైటీ వల్ల కానివ్వండి, అసలు ఒక భయం అనేది ఎలా మన డే టు డే యాక్టివిటీస్ ని ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇన్ కేస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు షేర్ ఎనీథింగ్, అంటే చిన్నప్పుడు ఏదో ఒక సినిమా చూసి భయపడమో, లేకపోతే సడన్ గా మనము నిద్రలు లేచి గయ్య నరిచేసి భయపడ్డము, ఆ భయం చాలా రోజులు ఉండిపోవడము, అలా ఉంటే ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ టు షేర్ డెఫినెట్లీ కాల్ మీ 972-636-1966 కి. అలాగే ఇప్పుడు ఇద్దరు బ్రహ్మానందం గారు, లక్ష్మి గారు కూర్చొని ఆ ఫుడ్ గురించి మాట్లాడుతూ, రుచికరమైన ఫుడ్ గురించి, అబ్బాబ్బాబ్బా ఎంత బాగుంది అలా మాట్లాడుతూ వాళ్ళు పోతుంటారు అనుకోండి, కానీ మీరు మాత్రం అది విన్న తర్వాత సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పేసేయండి. ఈ లోపల మీకు చెప్పాల్సింది అబౌట్ ఏకల్ విద్యాలయ కథ గురించి. అది ఏమిటంటే మనకి ఈ లోపల ఇక్కడ జరగబోతుంది ఆగస్ట్ 28, అంటే ఈ శుక్రవారం కాదు రానున్న శుక్రవారంలో. సో డాలస్ లో ఇండియన్ క్లాసికల్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. అదే ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఆగస్ట్ 28 జరగబోతుంది శుక్రవారం పూట గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ లో, గార్లెండ్ లో ఉంది ఇది. అండ్ కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయడానికి మీరందరూ అక్కడికి వచ్చేయచ్చు. అక్కడ జరగబోతుంది ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీరు చూడబోతారు అక్కడ. అయితే అక్కడ ఏంటంటే మనకి టికెట్స్ జస్ట్ $35 మాత్రమే. ఇందులో మనకి ప్రోగ్రామ్ మొదలవుతుంది 7:00 అండ్ ఈ ప్రోగ్రామ్ తో పాటు ఈ మనీ ఏదైతే, ఈ టికెట్ డబ్బులు ఏదైతే ఉన్నాయో $35, అందులో డిన్నర్ కూడా ఇంక్లూడెడ్. కాకపోతే డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM, డిన్నర్ అయిన తర్వాత ప్రోగ్రామ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. టికెట్స్ కి అండ్ ఇంకా వివరాలకి యూ కెన్ గో టు tinyurl.com/kathakperformance2026. అగైన్ tinyurl.com/kathakperformance2026. దిస్ ఇస్ ఏకల్ విద్యాలయ కథక్ ఆన్ ఆగస్ట్ 28 అట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్. మీరు ఇంటర్నర్స్ విల్ బి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ నేను వినిపించిన క్లిప్పింగ్, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966 కి.
2: అద్దరిందన్న మాటే, వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా?
3: ఇదిగో అసలు నీకు తెలియని విషయం చెప్పనా, గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే మాటలేవు.
2: చాలండి కథ చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకుని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా రాజా. వీళ్ళు ఇలా కూరల గురించి, పచ్చళ్ల గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? వంకాయ కూర అల్లం పెట్టి వండితే
1: ఆవిడ బాధే ఆవిడది, వాళ్ళ సంతోషం వాళ్ళది. తెలుసు కదా మీరేం చేయాలో. 972-636-1966 కి కాల్ చేసి ఈ సినిమా పేరు ఏమిటో చెప్పాలి. అలాగే dealsbanana.com అంటే ఏమిటంటే రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్, స్లో అవర్స్ అండ్ 2 less walk-in ఫర్ యువర్ రెస్టారెంట్. DealsBanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners, here's the exciting part. Entante, mee offer ni create cheyadam nunchi promotional campaign design and marketing cheyadam varaku Deals Banana AI does the heavy lifting for you. So visit DealsBanana.com to become a partner and start turning your offers into more walk-ins. So that is again Deals Banana. So restaurant owners, do not just wait for customers walk-in. Give them a reason. That is DealsBanana.com. Chinna commercial break this kon tirigi vachesanu. Stay tuned. I'll be right back.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
5: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, any specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executed special thali, bisbella bhat, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus stem, amki paneer tikka, which amikava parata.
2: Huh? Hindi bro, gani yep, you know, and specials matra mai adina.
1: Inga onne, Chappan tara, meedu padina authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. And made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
4: Shalini, Austin lo Vivek Flowers degra paristhiti ela undi?
5: Asuri Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vrathalaki, pellilaki kavalsina samanlu anni unnai. Basingalu, poola puttalu, inka raboye pelli muhurtalaki, poojalaki Austin or Dallas lo one stop shop. Vivek Flowers.
4: Austin lo Vivek Flowers degra mottam hadavadi nadustundi, janalu bivatsanga kuntunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers 14300 Ronald Reagan Boulevard, Unit 606, Leander, Texas.
5: Men naluguru eppudu restaurant అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిలెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. భయం గురించి మాట్లాడాం కదా, అసలు చిన్నప్పుడు సరే అమ్మా అమ్మమ్మ మనకేదో ఒక పని చేయాలనంటే ఒక భయం పెట్టేస్తారు. నిజంగా మనల్ని ఒక ట్రామాలకు తీసుకెళ్లాలని కాదు, కానీ ఆ కాస్త చిన్న భయంగా ఉంటే వాళ్ళ పని చేసేస్తారనేసి వాళ్ళ నమ్మకం అనమాట. అలా మనం చిన్నప్పుడు భయపడతాం కూడా. కానీ ఇందాక మనకి ఉషా గారు కాల్ చేసి అదే చెప్పారు, ఆవిడ కూడా చిన్నప్పుడు ఇలాగే వాళ్ళ అమ్మమ్మ గోడ మీద కూర్చొని చక్కగా గోరుముద్దలు తినిపిస్తారు కదా. అలా తినిపిస్తూ తనేమో బెట్టి చేసేది అనమాట, నాకు వద్దు ఇక నేను తిన్నాను అనేసి తనకు మరి కూరిష్టం లేక వాట్ ఎవర్ మేబీ ద రీజన్ కాదు, వాళ్ళ అమ్మమ్మ అలానే భయపడేదట. అదిగో భూచాడు వస్తాడు భూచాడు వస్తాడు అనేసి. అయితే తను నిజంగా భూచాడు ఎవరు ఉన్నారేమో నిజంగా భయపడేది కూడా. అయితే ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక అతను మరి ఏదో పనికి వచ్చాడు. అతని పేరు బుచ్చబ్బాయి అట, మళ్ళీ బుచ్చాడు కాదని బుచ్చబ్బాయి. ఆ అమ్మాయి ఎప్పుడైతే మీ పేరు అంటే ఎవరో పక్కన ఆమె పని ఆడుకుంటుంది చిన్నగా, ఆవిడ ఉషాగా చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటుంటే అప్పుడు ఏమున్నాయి మేబీ బహుశా మరి ఏం గేమ్ ఆడుకున్నారో తెలియదు, కానీ పక్కన ఎవరు వచ్చారంటే నా పేరు బుచ్చబ్బాయి అని అనగానే తను భయపడేసి వెళ్లి వాళ్ళ అమ్మ వెనకాల దాక్కుంది. ఎందుకనంటే బుచ్చబ్బాయి అని అనేసి బుచ్చాడు అది అంటే బుచ్చబ్బాయి బూచాడు రెండో ఆవిడకి ఒకటిలాగా వినిపించి ఎందుకు ఆయన చూసినప్పుడల్లా కీచమని అరిచి భయపడేదట. తర్వాత కొన్ని రోజులైనాక మళ్ళీ సమ్మర్ వెకేషన్స్ కి వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు కాదమ్మా ఇదమ్మా అని అంటే అప్పుడు వాళ్ళ బాబాయ్ గట్టిగా తిట్టారట, ఎవరినైనా పిల్లల్ని అలా భయపడిచ్చేస్తారా ఏమైనా చేస్తారా అనేసి. తప్పు కదా, చూడు ఇప్పుడు ఈ అబ్బాయిని చూసి ఎంత భయపడింది అనేసి. సో అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. పాపం అతను బూచాడు కాకపోయినా జస్ట్ బికాస్ పేరు బుచ్చబ్బాయి కాబట్టి రెండు పేర్లు వినడానికి చిన్నప్పుడు ఒకటిలాగా అనిపించాయి, తను భయపడింది. ఇట్ హ్యాపెన్స్ చిన్నపిల్లలలాగే, మనం తెలుసో తెలియకో పేరెంట్స్ గా భయపడిచ్చేస్తాము. బట్ పిల్లలేమో ఆ భయాన్ని ఏంటంటే పెద్ద అయిన తర్వాత కూడా ఏదో ఆ లింక్ చిన్న కనెక్షన్ ఒక వేరే అన్కాన్షియస్ కనెక్షన్ ఉన్నా కూడా వాళ్ళకి లోపల హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. అండ్ సినిమాలలో మీకు ఏ సినిమా చూస్తే భయమేస్తుంది? నిజంగా భయపడతారా లేదా? లేకపోతే కొంతమందికి హారర్ సినిమా చూడడం చాలా ఇష్టం, అలాంటి టైంలో మీకు ఎలాంటి హారర్ మూవీ చూడడం ఇష్టం? డెఫినెట్లీ షేర్ యూర్ ఒపీనియన్ విత్ 972-636-1966. ఇప్పుడు వినేసేద్దాం ఒక పాట ఫ్రమ్ ద మూవీ. Oh.

0: Coke cinema nunchi vinnari paatu meeru and another time for another riddle. Neenu kanipichanu, nannu feel avaleru, nannu vinaleru, nannu smell kuda chudaleru. కానీ నేనుంటాను, నక్షత్రం వెనకాలుంటాను, ఎంటీ హోల్స్ లో ఉంటాను, అండర్ ద హిల్స్ ఉంటాను. నేను ఎవరిని కనిపించను, వినిపించను, స్మెల్ చూడలేరు, ఫీల్ అవ్వలేరు, వినిపించను కూడా వినిపించలేరు, కానీ నేను ఉంటాను. నక్షత్రం వెనకాల, ఎంటీ హోల్స్ లో, అండర్ ద హిల్స్ లో నేను ఎవరిని తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము భయం గురించి. చిన్నప్పుడు ఏదో ఒక విషయంలో మనకి భయం వేస్తుంటుంది కదా, అలా మీలో అసలు ఎప్పుడు నన్ను ఏ విషయానికి నాకు భయం లేదండి, అసలు నా నిడర్ నాకు ఏ విషయం చెప్పినా నేను భయపడించను అంటే కొంచెం కష్టం. ఎందుకంటే అలాంటి వాళ్ళతో పని చేయించాలంటే కష్టం. ఎందుకంటే ఏ చెప్పినా చిన్నప్పుడు అయినా పిల్లలు కొంచెం పని చేయాలంటే బెటర్ చేస్తారు కదా. తర్వాత దాన్ని అర్థం తెలిసిన తర్వాత కన్విన్స్ అయితే, లాజిక్ ఉంటే, రేషనల్ మనం చెప్పగలిగితే ఎస్ ఓ నో అంటారు. కానీ చిన్నప్పుడు పని చేయించాలంటే చాలా ఈజీ. ఏదో ఒకటి భయం పెట్టేసి, ఏదో చేయకపోతే టీచర్కి చెప్పేస్తాను, చేయకపోతే నీకు ఇది ఇవ్వను, లేకపోతే ఇంకో బూచాడు ఉన్నాడు, అది ఉంది, ఇది ఉంది, ఏదో ఒక చోటు భయపడిస్తాము. అండ్ చాలా మంది భయపడతారు కూడా. బట్ అలా మీరు ఎప్పుడైనా దేనికన్నా భయపడ్డారా, లేకపోతే భయపడలేదా? భయపడినా భయపడకపోయినా కాల్ మీ అట్ 9726366 కి కాల్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మరొక క్లిప్పింగ్ వినిపించబోతున్నాం శ్రీలక్ష్మి గారిది. విన్న తర్వాత తెలిసిన వాళ్ళు సినిమా పేరు చెప్పగలరు అట్ ద సేమ్ నంబర్ విచ్ ఇస్ 9726361966 కి.
1: హరిదేవుని లీలలు అని సినిమా వచ్చినాకే గారు, మూడు షాట్ చూసొస్తున్నాం.
2: భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను.
1: అవును.
0: మీరే గనక స్మార్ట్ అయితే, మీకు ట్యూన్ తెలుసుంటే ఇంకా దీని తర్వాత ఇంకా క్లిప్పింగ్ వినిపించాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటున్నాను. మీరు విన్న తర్వాత ఈ మ్యూజిక్ విన్నాక, ఇన్స్ట్రుమెంట్ విన్నాక తెలిస్తే కాల్ చేసి చెప్పేసి వచ్చి 9726361966 కి. అలాగే ఐ వాంట్ టెల్ యూ అగైన్ అబౌట్ డీల్స్ బనానా .com. రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యూర్ రెస్టారెంట్ అని అనిపిస్తుందా మీకు? అయితే డీల్స్ బనానా .com కి మీరు రీచ్ అవ్వచ్చు. దాని గురించి ఏంటనే వివరాలు చెప్పేస్తాను. మొదలు లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సూర్బి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. రిడిల్ కి ఆన్సర్ తెలుసా నీకు? ఓకే, యూ థింక్ ఇట్స్ గాడ్ ఆర్ ఎయిర్? యూ హ్యావ్ టు జస్ట్ టెల్ మీ వన్ ఆన్సర్ స్వీట్ హార్ట్. వాట్ డూ యూ థింక్? యాక్చువల్లీ చెప్పాలంటే కరెక్ట్ అని చెప్పేసి వచ్చు కన్నా, బట్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది దానికి. బికాస్ ఐ నో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, దాట్స్ అ స్వీట్ వన్ ఫర్ యూ టు థింక్ దాట్ వే. బట్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. బట్ ఎనీవే, నీ పేరేంటి కన్నా చెప్పు.
3: రోహిత్.
0: రోహిత్, ఒకటి చెప్పనా, ఒకటి అడిగినా నిజంగా చెప్పు, ఓకేనా? ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ నిన్ను పని చేయించడానికి ఏదో ఒక విషయం చెప్పి భయపడించారా నీ, హోంవర్క్ చేయమనో లేకపోతే అక్కడికి వెళ్ళొద్దనో అనేసి? అవును. నువ్వు భయపడ్డావా? అవును. మరేం చేసావు అప్పుడు? ఆ పని చేసేసావా చకచక, లేకపోతే నిజంగా భయపడి కూర్చున్నావా? కొన్నిసార్లు నాకు భయం లేదు అని వదిలేస్తావా? ఓకే, సో నీకు నిజంగా అంటే, నాట్ దట్ ఐమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ యూ, బట్ నీకు జాంబీస్ అంటే భయమా, లేకపోతే ఇండియన్ మూవీస్ లో గోస్ట్లు అంటే భయమా? యూ డోంట్ నో. ఓకే, ఆల్రైట్. సో వెన్ యూ డోంట్ నో, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. దట్స్ వండర్ఫుల్ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ రోహిత్. అండ్ ఐ విల్ కన్సిడర్ గాడ్, నువ్వు చెప్పావు కాబట్టి. బట్ గాడ్ కాకుండా కూడా ఇంకొక ఆన్సర్ ఉంది, ఆ ఆన్సర్ మీరు ఎవరు చెప్పగలరో చూద్దాము. బట్ ఐ విల్ గివ్ ఇట్ టు రోహిత్ యాజ్ ఆప్షన్ వన్, బట్ దేర్ ఇస్ ఆప్షన్ టూ ఆల్సో. ఐ మీన్ దేర్ ఇస్ అనదర్ ఆన్సర్ టు దిస్ రిడల్ ఆల్సో. బట్ కమింగ్ బ్యాక్ టు డీల్స్ బనానా, అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్స్ ది ఎగ్జైటింగ్ పార్ట్. ఏంటంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడానికి నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా AI డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో pre-order commissions, and the best part is first 50 restaurants can get the growth plan free for 3 months. Remember, the first 50 restaurant owners get the growth plan free for 3 months. So, restaurant owners, do not just wait for customers to walk in. Give them a reason to visit your place. You can visit to dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. Nini, music vinpichina tarvata kuda meelor call cheyaladante, I am very much hurted andi, very much hurted. Ingo malloku sari vinandi. ఓకే, ఈ కాలర్ ని ఆఫర్ తీసేసుకుంటాను. ఈ లోపల మీరు వినేసేయండి ఒక పాట, 972-636-1966 మా స్టూడియో నంబర్.

0: ఉషా గారు కాల్ చేసి చెప్పేశారు, ఇంతకు ముందు వినిపించిన క్లిప్పింగ్ మనకి జయమ్ము నిశ్చయంబు రా మూవీ నుంచి. బాబు చిట్టి అంటే ఆ మ్యూజిక్, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అండ్ అలాగే భయం గురించి మాట్లాడితే మనమందరం భయపడుతూ ఉంటాం. ఇందాక మనకి పవన్ గారు కూడా ఆఫర్ కాల్ చేసేది చెప్పారు, చిన్నప్పుడు ఎందుకో గంగాధర్ అనే పేరు అంటే ఆయనకు భయం వేసేదట, గంగాధర్ అనే పేరుతో అని భయపడుతున్నారు కాబట్టి చాలా పనులు అలా అంటే నార్దర్ నిజంగా పిల్లలు భయపడి అలా వణికిపోవాలని కాదు కానీ చిన్న చిన్న పనులు అవుతూ ఉంటాయి. అందరూ చేస్తూనే ఉంటాం, మనం కూడా మన పిల్లల్ని భయపడిస్తాం, మనని కూడా మన పేరెంట్స్ భయపడించారా, మమ్మల్ని ఏదో ఒక పని చేయడానికి భయం ఉండాలనేది. భయం ఉండడం చాలా ఒక రకంగా మంచిదే కానీ ఎంత లెవెల్ వరకు ఉంటుంది దాట్ మ్యాటర్స్. చిన్న చిన్నగా అంటే ఖాళీ బేటా గబ్బర్ సింగ్ ఆయగా అని అంటే ఓకే, లేకపోతే గంగాధర్ వస్తాడు, బూచబ్బాయి వస్తాడు అక్కడి వరకు ఓకే, కానీ నిజంగా పిల్లలకి గనక ఆ మాట విని వాళ్ళు బాగా భయపడుతున్నారు, చెమటలు వచ్చేస్తున్నాయి అని భయం పెద్ద వరకు కూడా పెద్ద అయ్యాక కూడా ఉంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అసలు భయం అనేది కొంతమందికి చాలా ఉంటుంది, కొంతమందికి అస్సలు భయపడరు ఏ విషయానికి కూడా. అసలు ఎందుకు, why do you think, nidra lekana lekapothe anxious vallana lekapothe edo oka vishayanni too much aalochinchinandu vallana, what could be the reason you think that affects that some people are really scared of horror movies and kontha mandi horror movies chuddaniki ishtapadtaru ala. Okay, so maniki Rohit aithe ఒక నేను అడిగిన రిడల్కి గాడ్ అని ఆన్సర్ చెప్పాడు, విచ్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ రైటే, బట్ దానికి ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. నేను అడిగింది ఏంటంటే, ఇట్ క్యాంట్ బి సీన్, ఇట్ కెనాట్ బి ఫెల్ట్, ఇట్ కెనాట్ బి హర్డ్, ఇట్ కెనాట్ బి స్మెల్ట్, బట్ ఇట్ లైస్ బిహైండ్ ద స్టార్స్ అండర్ ద హిల్స్ అండ్ ఎంటీ హోల్స్. వాట్ ఈస్ ఇట్? కనిపించదు, వినిపించదు, మనకి మనం ఫీల్ కూడా అవ్వము అండ్ స్మెల్ కూడా రాదు, కానీ నేను ఉంటాను నక్షత్రం వెనకాల, అండర్ ద హిల్స్ అండ్ ఎంటీ హోల్స్ లో ఉంటాను. నేను ఎవరిని గాడ్ కాకుండా ఇంకేమైనా ఆన్సర్ మీకు కనుక తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966. ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, జయంబు నిశ్చయంబురా మూవీ నుంచి వినేశారు. అండ్ ఐ హ్యావ్ అన్నదర్ క్లిప్పింగ్ శ్రీలక్ష్మి గారిదే. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి ఆ నంబర్ కి. నంబర్ అగైన్
1: 9726.
2: అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాద పూజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరు చేయని చెప్పండి.
1: ఈ పూజలు మిగిలిపోతాయనే బాధే గానీ నేను పోతానని బాధ లేదనమాట.
2: కాళ్ళు కట్టేస్తే ఎన్ని సార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా,
1: గుర్తు తక్కువ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేది, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి.
2: మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది.
1: అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమేనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గెంటేస్తారు.
0: శ్రీలక్ష్మి గారా మాటల, ఆవిడ వ్రతాలు, ఆవిడ కవిత్వాలు, ఆవిడకి అనిపించే విషయాలు చాలా అద్భుతంగా విచిత్రంగా ఉంటాయి. బట్ ఇలాంటి వ్రతాలు కాకుండా, అంటే ఆవిడ చేసిన వ్రతాలు కాకుండా ఇంకా మీరు వరలక్ష్మి వ్రతం కనుక చక్కగా చేసుకుందాం అనుకుంటే దానికి కావాల్సిన పదార్థాలు మీకు దొరుకుతాయి ఇండియా బజార్ లో. అది మనకి మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నాయి, సో మీ ఇంటి దగ్గర ఏదైతే నియరెస్ట్ లొకేషన్ ఉందో అక్కడికి వెళ్లి మీరు కొనుక్కోవచ్చు వరలక్ష్మి కావాల్సిన సామాన్లన్నీ. అంటే అది పసుపు కుంకుమాలు, పువ్వులు, కోకోనట్లు, పండ్లు, తమలపాకులే కాని డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, స్వీట్లు, స్నాక్లు, ఏవైనా పూజకి సంబంధించిన కావాల్సిన పదార్థాలన్నీ మీరు వెళ్లి కొనుక్కొని మీ పూజని ఇంకా సింపుల్ గా, ఈజీగా, ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రైజెస్ కూడా చాలా బాగుంటుంది అక్కడ, అన్బీటబుల్ ప్రైజ్ అనమాట, ఓన్లీ అట్ ఇండియా బజార్. సో గో టు యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. సో ఇప్పుడు మీరు విన్న క్లిప్పింగ్ సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసానండి 9726361966 కి. అలాగే నేను ఒక రిడల్ కూడా అడిగాను కదా, దానికి ఇంకొక ఆన్సర్, రోహిత్ అయితే గాడ్ అని చెప్పాడు, గాడ్ కాకుండా ఇంకేనా ఆన్సర్ మీకు తెలిసి కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966 కి. ఇదొక పాట బాయ్ సినిమా నుంచి, చాలా విచిత్రంగా బాగుంటుంది, విచిత్రంగా బాగుంటుంది నిజంగా. సో కాసేపు విని ఎంజాయ్ చేసి దాని తర్వాత బ్రేక్ లోకి వెళ్ళిపోదాము.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
1: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ ఆటిట్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి బిస్మిల్లా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా చమి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. హరేలి, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Welcome back to Surabhi D2 Drive Time Show. This is your host KGF RJ Kalpana. Ante Kabulu Games and Fun RJ Kalpana Ninuntanu on the airwaves of 107.9 FM HD3 lo Tuesdays and Wednesdays from 4 to 7 p.m. ee time lo meer edina paatalu vinalanna vinipinchalanna modata mariri Surabhi app download cheskondi smart ga mee smart device lo adi iOS kanivandi Android kanivandi leda maa studio ki call chesi kuda meer request cheyochu 972-636-1966 ki break lo unnapudu prasad garu rajendra prasad gari cinema coincidental ga కాల్ చేసి గెస్ట్ చేసేసారు అంటే అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. దాంతోపాటు అఫ్ కోర్స్ మన ఇవాళ శ్రీలక్ష్మి గారి కామెడీ క్లిప్పింగ్స్ వింటున్నాము. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమా నుంచి మీరు ఆ క్లిప్పింగ్ విన్నారు బ్రేక్ కి అటు పక్క. శ్రీలక్ష్మి గారి కామెడీనే కామెడీ. అందులో మొన్న మధ్య మా ఇంటి బంగారం సినిమాలో ఆవిడ కామెడీ క్లిప్పింగ్ ఆవిడే విని ఆవిడే దానికి సెటైల్ వేసుకున్నారన్నమాట. ఎవరే కవిత్వం రాసింది అనేసి చిన్న క్లిప్పింగ్ పెట్టారనమాట. సో శ్రీలక్ష్మి గారు అంటే అందులో ఎందుకనంటే ఇవాళ బ్యాడ్ పోయిటరీ డే. అందులో ఆవిడ రాసిన కవిత్వం ఏ పత్రికలో రాస్తే ఆ పత్రిక సేల్స్ మరి వెళ్తాయో కిందికి వెళ్తాయో మీరే ఊహించొచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఉదయ్ గారు కాల్ చేసి బై ద వే నేను అడిగిన క్వశ్చన్ కి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి చిన్నబ్బాయి రోహిత్ కాల్ చేసి దేవుడు అని చెప్పాడు కదా, విచ్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ రై. నేను కనిపించను వినిపించను ఫీల్ కూడా అవ్వను బట్ స్మెల్ కూడా రాదు కానీ నేను ఉంటాను నక్షత్రం వెనకాల హిల్స్ కింద ఎంటీ హోల్స్ లో ఉంటానంటే గాడ్ అని చెప్పాడు. సో ఐ విల్ గివ్ ఇట్ టు హెమ్. బట్ అసలైన ఆన్సర్ ఏంటంటే ఉదయ్ గారు చెప్పారు డార్క్నెస్. మనకి కనిపించదు వినిపించదు మనం ఫీల్ కూడా అవ్వము. నిజంగా దాని డార్క్నెస్ ఏం ఫీల్ అవుతాం కానీ భయం మాత్రం వేస్తుంది. భయంలో ఒక ఫీలింగ్ ఉంటుంది అనుకోండి బట్ డార్క్నెస్ లో ఏమంత ఫీలింగ్ ఉండదు. కానీ నక్షత్రం వెనకాల ఉంటుంది, అండర్ ద హిల్స్ ఉంటుంది, ఎంటీ హోల్స్ లో ఉంటుంది అండ్ మన భయంలో కూడా ఉంటుంది. డార్క్ చూడంగానే మనుషులు దొడదొడలాడిస్తారన్నమాట, భయపడిపోతారు. కొంతమందికి ఏమో హారర్ అంటేనే ఒక టార్ ఎక్కేసి భయపడతారు. సినిమా చూడడం ఇష్టం ఉండదు, డార్క్ ప్లేస్ కు వెళ్ళడం ఇష్టం ఉండదు. అక్కడ ఏముంటుంది, ఏమున్నా ఉండకపోయినా ఉంటుందని ఒక ఊహ. ఆ ఊహ మనకి ఎండే నిజంగా బీపీని అలా అలా అలా అలా అలా మెట్లకు లాగా తీసుకెళ్లిపోతుంది. బట్ కొంతమంది ఏంటంటే ఉంటే ఉండేది క్యా చల్తా యార్ చూసుకుందాం ఏవైతే అది అనేసి అలా కూడా వెళ్లిన వాళ్ళు ఉంటారు. అదే మన అతడు సినిమాలో మన పార్దు వెళ్తాడు కదా, వెళ్లి వాళ్ళ ఫ్రెండ్ పాపం భయంతో ఏంటంటే ఊపిరాగి చనిపోతాడు కదా, అలాంటివి కూడా జరుగుతుంటాయి. అది సరే కొంచెం ట్రాజెడీ అనుకోండి బట్ అలా మీలో ఎవరన్నా ఎప్పుడన్నా అలాంటి ఛాలెంజెస్ చేద్దాం వెళ్ళిపోదాం దూసుకెళ్దాం అని అనుకున్నారా? అనుకుంటే కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966 కి ఏమంటారు. ఓకే, సో ఈ సెగ్మెంట్ లో ఒక పాట వినొచ్చిన తర్వాత శ్రీలక్ష్మి గారిది ఇంకొక ఎపిక్ క్లిప్పింగ్ రెడీగా ఉంది, అది వినిపిస్తాను. బట్ లెట్ మీ ప్లే దిస్ సాంగ్. ఈ పాట ప్రసాద్ గారు విందామనుకున్నారు.
1: ఆ చిత్రమే గమనిస్తే

0: సో వామో వాయో అనేసి కొంతమంది భయపడుతూ ఉంటారని ఏదో ఒక విషయానికి. ఇప్పుడు మన పవన్ గారితో కూడా ఇందాక ఈ పాట వింటూ నేను మాట్లాడుతుంటే, పవన్ గారు ఇందాక మీరు చెప్తున్నట్టు చిన్నప్పుడు అంటే మామూలుగా కొంచెం చీకటి అయినప్పుడు కొంచెం బయటికి వెళ్లాలన్నా అమ్మని లేపి మనం కసి తీసుకువెళ్ళమ్మ తోడురాను నేను వెళ్ళాం అంటే అక్కడ ఏం ఉండదు కానీ ఒక భయం మాత్రం ఉంటుంది. అందులో మీరు చెప్పినట్టు ఏంటంటే బాత్రూమ్ లో మనకి ఇంటి చివరిగా ఉండేది, ఇప్పుడంటే అన్ని ఇండోరే ఉంటుంది అనుకోండి, ఆ చెట్టు వెనకాల ఏదైనా గాలి వచ్చినా ఏదైనా కప్ప మాట్లాడిన కొంచెం భయం అయితే మాట్లాడడం కాదు కానీ కప్ప రిపిట్ రిపిట్ అన్న భయం వేస్తుంది అనమాట. చెప్పండి మీకు అట్లాంటి ఏమైనా అయ్యాయా? హలో పవన్ గారు,
1: చిన్నప్పుడు అమ్మని లేదు వాళ్ళ భయపడతో అమ్మ ఇసుకునే పాపం తప్పాలు వచ్చేది. ఇప్పుడు మీరు తెగించే భయం సందర్భాలు పెడతారు కదా, ఇప్పుడు కూడా కొన్ని సందర్భాలు భయం వేస్తారండి. ఏదో ఈ సినిమాల ప్రభావం, మరి ఎన్ని కథల ప్రభావం, సినిమా వాళ్ళ పుస్తకాల ప్రభావం కానీ ఇప్పుడు కూడా అప్పుడు భయం అయితే వేస్తుంది. కానీ పిల్లలు ఏమన్న భయం నేను చెప్పలేను కాబట్టి చెప్పకూడదు కూడా కాబట్టి మీరు తెగించి సరే పై ఏదైతే నేను రావాలని ఉన్నాను అని చెప్పి భయం భయంగా పోతాం.
0: సో ఇట్ హ్యాపెన్స్ అయితే అంటే మనకి ఎక్కువ భయం ఏంటంటే అది కనిపించేసింది అనుకోండి, ఆ కనిపిస్తే భయం ఉండదు, కనిపిస్తుందేమో అని మనం ఊహిస్తాం చూడండి అందులోనే ఎక్కువ భయం ఉంటుంది. ఆలోచిస్తే అది పురుగో పూచో. చెప్పండి. కనిపించే భయాలు కూడా ఉంటాయా? లైక్
1: ఉంటాయి కదా, ఉన్నాయి చాలా దీకే చూపిస్తారు నాకు. ఇప్పుడు మా ఇంట్లో మా వైఫ్ ఉంది కదండి, కొన్ని నాకు నచ్చవు కానీ నాకు నచ్చుతాయి, కొన్ని చేయాలి అనిపిస్తుంది కానీ భయం భయంగానే చేస్తాం.
0: సో అలా వచ్చారా? ఓకే ఓకే,
1: ఎలాగైనా జరిగేది తెలుపాలి ఏం చేస్తాం కానీ మనకి తప్పదు, లేకుండా నాకు
0: ఆ భయం ఉండాలండి, ఆ భయం ఉండాలండి, అప్పుడే పనులు అవుతాయి.
1: ఇందాక చెప్తాం ఒక ఈ భయం కాన్స్టెంట్ అండి అందరికి,
0: అది ఆ మాత్రం ఉండాలి ఏంటండి పవన్ గారు, అప్పుడే మీరు ఏంటంటే దూసుకెళ్లి పనులు చేసేస్తారు. గుడ్ గుడ్
1: పర్వాలండి, కానీ ఆ మాత్రం మించి అదే సమస్య
0: అంతే అంటారా? ఓకే అంతే, అదే మరి ఓకే పని ఏం చేస్తానండి. మీలాంటి ప్రాబ్లం ఎవరికి రావద్దని నేను కోరుతుంటాను అనమాట, మీలాంటి భయం ఎవరికి ఉండదని కోరుతూ. బట్ మీరు షేర్ చేసిన విషయాలు చాలా చాలా థ్యాంక్ యూ పవన్ గారు. ఓకే, సో అది పవన్ గారికి అలా చిన్నప్పుడల్లా భయపడ్డారు, ఇప్పుడు కూడా భయపడుతున్నారు. బట్ ఆ భయం ఏంటంటే అందరిలో కాస్త కూస్తూ ఉండాలి, అంటే దయ్యం అని భయం అని కాదు, బట్ సంథింగ్ టు కీప్ యూ గ్రౌండెడ్ షుడ్ ఆల్వేస్ బి దేర్. బట్ మూవీస్ విషయానికి వస్తే మన సినిమాలలో, తెలుగు సినిమాలలో అంటే తెలుగు సినిమా గురించి మాట్లాడదాం అనుకోండి, చంద్రముఖి సినిమా చూసి దాని అనుకుని చాలా మంది భయపడితే, అదే చంద్రముఖి సినిమాని కొంచెం కామెడీగా చూసి మరీ మరీ చూద్దామని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. రారా అనుకుంటే ఎక్కడ వచ్చేస్తుందా అని అనుకుంటే పాట పాడడం కూడా భయపడతారు అనమాట. అండ్ ఇప్పుడైనా దానికి ఏఐ తోటి వాళ్ళు జనరేట్ చేసి కొన్ని క్లిప్పింగ్స్ కూడా, ఫన్ క్లిప్పింగ్స్ పెడుతున్నారు. అండ్ అలాంటి ప్లేస్ నిజంగా ఉంది అని తెలిసిన వాళ్ళు కొంతమంది అవునా అని నిజంగా భయపడ్డారు.

0: నేనే సినిమా చూసాక ఇందులో ఏమంత భయం ఉంది, ఏంటో దీన్ని చూసి అంత భయం అన్నారనేసి మేబీ నేను ఆల్రెడీ వాళ్ళు అనుకున్నప్పుడు ఎంతో చాలా ఊహించే సినిమా చూస్తుంటాను, బట్ నాకు అంత భయం అనిపించలేదు. బట్ అఫ్ కోర్స్ నేను కూడా కొన్ని సినిమాలు చూసి భయపడిన సందర్భాలు ఉన్నాయి. చిన్నప్పుడు 20 సార్ల బాధ ఒక సినిమా ఉండింది, దానికి ఛాలెంజ్ ఒకటి పెట్టారు కదా, థియేటర్ లో ఎవరైతే సినిమా ఎండ్ టు ఎండ్ చూస్తారో వాళ్ళకి 10,000 or 20,000 ఇస్తామని ఛాలెంజ్ కూడా చేశారు. నిజంగా ఎవరిని చూసారో లేదా తెలియదు కానీ, బట్ దిస్ వాజ్ న్యూస్ దట్ సర్క్యులేటెడ్ ఇన్ దోస్ డేస్. అయితే దయం గురించి భయం గురించి మీకేనా అభిప్రాయం అతో షేర్ చేయాలనుకుంటే కాల్ చేసేసేయండి 9726361966 కి. ఓకే, మరొక ఎపిక్ కామెడీ క్లిప్పింగ్ శ్రీలక్ష్మి గారి రెడీగా ఉంది, అది వినిపించేస్తాను. సినిమా వెళ్ళిన వాళ్ళు 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి ఏ సినిమా అయి ఉంటుందని. ఇది తొండమా తోకరాయం
1: ప్రకీర్తి ప్రదాయం
2: వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం
1: నభజే వాయుపుత్రం నభజే వాళ్ళగాత్రమే
2: నభజే వాళ్ళగాత్రం ఏమిటండి?
1: అవునే, అది తోక కాదు తొండం. తొండము లేక దంతము తోకపు బొచ్చ
2: కాదండి, తోకే శ్రీ ఆంజనేయం
1: కాదు తొండమే
2: కాదండి, తోకే
1: తొండమే
2: తోకే
1: తొండం
2: తోకే
0: తొండమా తోకనా? మరి మసి వెళితే గాని తెలీదు, అలాగే మీకు కూడా తెలిస్తే గనక మీ ఫోన్ తీసి కాల్ చేసేసేయండి 9726361966 కి. ఏ సినిమా ఇది? అదిగో కాల్ వచ్చేసింది, చెప్పేసేయండి సినిమా పేరు, మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఎస్ ఎస్ ఎంత కదా తొండమా తోకనా? ఓకే, మసి తొలగిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అసలు కొన్ని సినిమాలు అంటే 80s లో అయినా 90s లో అయినా 2000 లో అయినా ఏ ఇయర్ లో అయినా కొన్ని సినిమాలు లెప్పికుంటుంది, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అంటాం కదా, అలా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అందులో ఇది ఒకటి స్వర్ణకవులు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరొక పాట వినిపించే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ ఏకల్ విద్యాలయ కథ గురించి. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. దాట్ ఈస్ ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఇది August 28 జరగబోతుంది అట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ దగ్గర. ఇందులో మనకేంటంటే ఇండియన్ సినిమా జర్నీ సెలబ్రేట్ చేయబోతున్నాము, అండ్ ఇందులో ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, స్పెక్టాక్యులర్ కథ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. సో ఆ ఈవినింగ్ వుడ్ బి ఎన్చాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీరు చేయగలరు అనమాట. ఇక్కడ డిన్నర్ అండ్ ప్రోగ్రామ్ రెండు ఇంక్లూడెడ్ ఇన్ $35. సో డిన్నర్ ఏంటంటే ముందరైపోతుంది 5 అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది 8. టికెట్స్ కావాలన్నా లేకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ విజిట్ tinyurl.com/kathakperformance2026. అగైన్ tinyurl.com/kathakperformance2026. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఈ సినిమా ఉంది కదా ఇప్పుడు పాట వినిపించబోతున్నాను, అప్పట్లో అంటే లేట్ 90s లో వచ్చిన సినిమా. అండ్ ఐ థింక్ ఈ సినిమా తర్వాతనే ఫ్యాక్షన్ మూవీస్ ఇంకా చాలా వచ్చాయని చెప్తారు. ఆ సినిమా ఏమిటనేది పాట విన్నాక మీకు సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. ఈ పాట తర్వాత ఒక రిడల్ వినిపిస్తాను మీకు.

నవరాగంలో నవ్వింది మోనాలిస. ఎలా నవ్విందో మరి, బట్ వాళ్ళు అన్నారంటే నవ్వే ఉంటుంది. కానీ ఏ ముహూర్తాన వచ్చిందో సినిమా ప్రేమించుకుందాం రా అనేసి, ప్రేమించుకున్నారో లేది తెలీదు కానీ ఆ సినిమా తర్వాత అసలు రాయలసీమ అంటే ఒక అభిప్రాయమే చాలా మందికి మారిపోయింది. రాయలసీమ నిజంగా ఫ్యాక్షనిస్ట్ స్టేట్ ఏమో, ప్లేస్ ఏమో అని కూడా అనుకున్నారు. స్టేట్ కాదు కొన్ని ప్లేస్ అని అనుకున్నారు. అండ్ బట్ ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు దాని తర్వాత ఏంటంటే ఈ సినిమా ఇన్స్పిరేషన్ కింద ఏంటంటే బాలకృష్ణ సినిమాలు ఇవన్నీ దీని తర్వాతే వచ్చాయని అని అంటారు ఫ్యాక్షన్ సినిమాలు అవన్నీ. బట్ మనం దయ్యం గురించి భయం గురించి మాట్లాడుతున్నాము. అంటే మనకి చిన్నప్పుడు అంటే ఊర్లలో ఏంటంటే ఎక్కువ ఈ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కావు, చీకటి అవ్వగానే కొంచెం ఇంట్లోనే ఉండేవాళ్ళు. అంటే లైట్స్ కూడా ఉండని టైంలో అప్పుడు ఏంటంటే కథలు కథలుగా చెప్పేవాళ్ళు, అక్కడ ఊరి చివరి దయ్యం ఉంటుంది, అది అది చేస్తుంది, అక్కడికి వెళ్ళకండి, ఓ స్త్రీ తు కలానా అనేసి రోడ్డు మీద రాసేస్తారు. అలాంటివన్నీ జరుగుతాయి కూడా చిన్న చిన్న ఊర్లలో, నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. బట్ పిల్లలు ఇందాక మనకి లిసనర్ కూడా అదే కాల్ చేసి చెప్పారు, పల్లెల్లో ఇలాంటి దయ్యం కథలు విని పెరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే తాతలు ముత్తాతలు దయ్యంతో మాట్లాడాను, ఇది గజ్జలు వేసుకుని వచ్చేది చంచన్ అనేది. సో ఇవన్నీ తీసుకుని ఏంటంటే దీన్నే చిన్న చిన్న చిన్న క్లిప్పింగ్స్ మూవీలలో కూడా పెట్టారేమో అని అనుకుంటాము. బట్ కావచ్చు. అండ్ ఇంకోటి నేను కూడా విన్న కథ ఏంటంటే, మా అమ్మ చెప్పేది దట్ తను చిన్నగున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టుంది, అంటే మా అమ్మకి మా అమ్మ చిన్నగున్నప్పుడు ఇలాగే ఎవరినో తీసుకెళ్తున్నట్టు చనిపోయారు అనేసి మొత్తం ఇలా తీసుకెళ్తారు కదా, తీసుకెళ్లినప్పుడు సగం దూరం వెళ్ళంగానే ఆయన లేచి కూర్చున్నారట. లేచి కూర్చున్నసరికి దయ్యం ఏమనేసి అందరు దాని దగ్గర కింద పడేసి, అంటే ఆ స్ట్రెచర్ లాంటి అదే ఉంటుంది కదా దాని ఏమంటారు తీసుకెళ్లే వాటిని, దాని దగ్గర కింద పడేసి అందరు పారిపోయి వెళ్ళిపోయారు. అయ్యో దయ్యం దయ్యం అనేసి, పాపం దయ్యం కాదురో మొర్రో నేను బర్త్కే ఉన్నాను అనేసి ఈయన ఇక్కడ మొత్తుకుంటున్నాడట. అంటే అప్పుడు పల్స్ చెక్ చేసి మరి అప్పుడు మరి శ్వాస పనిచేయట్లేదు అనేసి నిజంగా డిక్లేర్ చేసేసారేమో. ఆయన ఇంకా కొనుపురితో ఉండి లేచి చక్కగా వచ్చేశారు, అయ్యి రామ నేను చనిపోలేదు. సో చాలా మటుకు చాలా సార్లు ఆయన చూసి చాలా మంది భయపడ్డారట, నేను దయ్యం దయ్యం అనుకుని. బట్ దట్ వాజ్ నాట్ ది రియాలిటీ. బట్ అలాంటి కథలు విని చాలా మంది పెరిగిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ కథని తర్వాత పెద్దగైన తర్వాత కూడా వాళ్ళ మైండ్ లో ఎక్కడో అన్కాన్షియస్ గా కార్నర్ ఆఫ్ ది మైండ్ లో ఉండిపోతుంది అనమాట. అది ఇంగ్లీష్ సినిమాలే కానివ్వండి, తెలుగు సినిమాలే కానివ్వండి, రియల్ కథలే కానివ్వండి, అందరూ ఏదో ఒక విషయానికి, అంటే ఇందాక మన పవన్ గారు వాళ్ళ ఆవిడకి భయపడతారు అని చెప్తే ఏంటంటే పని చేయకపోతే ఇంకంతే సంగతి అనేసి అలా భయపడుతూ కూడా ఉంటుంటారు. బట్ అది ఆన్ ఫన్ నోట్ అనుకోండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఏ రిడల్ టైమ్. డిక్షనరీలో ఒకటి కరెక్ట్ గా స్పెల్ అయి ఉండదు. సో వాట్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ఇస్ స్పెల్డ్ ఇన్ కరెక్ట్లీ? ఆ వర్డ్ ఏంటో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. రిడల్ ఏంటంటే, వాట్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ఇస్ స్పెల్డ్ ఇన్ కరెక్ట్లీ? 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ ఇందాక మనకి సంగీత గారు కాల్ చేసి చెప్పేశారు ఒక పాట వినిపించమని. సంగీత, ఇఫ్ యు స్టిల్ ట్యూన్డ్ ఇన్, ఇంకా గనుక వింటుంటే ఈ పాట మీకోసం, సితారా సినిమా నుంచి హియర్ వి గో.

0: కడవుల కదవుల మమతలు విరిసిన ఓమైనా ఓమైనా
1: కుక్కలు అందక దిక్కుల దాగిన నేనే.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి,
2: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: ఓయ్, బిర్యానీ తింటావా?
12: మర్చిపోయావా? I'm on a diet. Salad.
11: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
12: Inti rendu order chestunava?
11: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live handi biryani to double kamita free.
12: Sharing is caring. Telusa?
11: M&M 1900 Marketplace Boulevard, Irving.
13: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
14: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
13: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
14: ఇంకా
15: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
13: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దాం? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
16: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
17: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: కొంటి చూపులతో అనంతపురం 1980 మూవీ నుంచి వినేశారు. అండ్ ఇప్పుడు సుగాత్రి గారిని ఆన్ తీసేసుకున్నాను. బ్యాక్ టు బ్యాక్ పాటలు వినిపించాక నేను బ్యాక్ వచ్చేసారు. సుగాత్రి గారు ఎలా ఉన్నారు? ఎండల్లో బాగున్నాను. టెంపరేచర్ తెలుసా అండి? 106. వామో వాయో లాగా ఉంది. అండ్ కొన్ని కొన్ని చెరువులు ఎండిపోతున్నాయి అనమాట. మా ఇంటి చుట్టుపక్కల అయితే అసలు పాపం చేపలు ఎటుపోయాయి ఎండో తెలియదు పాపం. అండ్ వీకెండ్ మాత్రం ఇంకా వేడిగా ఉండబోతుంది. 110 అట. సో జాగ్రత్తగా ఉండండి ఎక్కడున్నా కూడా. ఎస్. సో ఇంతకి సుగాత్రి గారు ఇవాళ ఏంటంటారు?
1: ఈ ఎండలకే కదా మన డాలర్స్ అంటే పడి పడి వస్తున్నారు అన్ని చోట్ల నుండి.
0: వాళ్ళు పడి పడి వస్తున్నారని ఇంకా హాట్ అయిపోతుంది అనమాట. హాట్ హాట్ గా ఉందన్నమాట అది. సో ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే కేజీఎఫ్ సందర్భంగా కబుర్లు ఏంటంటే భయం గురించి. చిన్నప్పుడు మామూలుగా అమ్మలు ఏంటంటే అమ్మలు అమ్మమ్మలు మనకి గోరుముద్దలు తినిపిస్తూ ఏదో ఒకటి బూచాడు వస్తాడు తినకపోతే లేకపోతే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది చిన్న చిన్న భయాలు పెట్టేవాళ్ళు. ఆ భయాన్ని కొద్దీ మనం హోంవర్క్ చేసేవాళ్ళం, ఫుడ్ ఫినిష్ చేసుకునే వాళ్ళం, చిన్న చిన్న పనులన్నీ పూర్తయిపోయేవి. అలా ఆ భయం పెద్దగైన తర్వాత మనకు తెలిసేది అది తుస్సు అంతే ఊరికేనే చెప్తుంది అనేసి. బట్ కొంతమంది ఏంటంటే ఆ భయాన్ని మళ్ళీ పెద్దగైన తర్వాత కూడా అన్కాన్షియస్లీ వాళ్ళకి మైండ్ లో ఎక్కడో ఉండిపోతుంది అనమాట. అలా ఎప్పుడన్నా చిన్నప్పుడు పల్లెల్లో ఉన్న దయ్యం కథలు వినో లేకపోతే ఏదైనా సందర్భాన్న మీరు భయపడిన సందర్భాలు ఉన్నాయా?
1: కథలు అంటే అదే తినకపోతే మరి అలా భయపెట్టించేవాళ్ళు, కానీ అవి మరి అంతేం పట్టించుకోలేదు. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ అచ్చేస్తే ఇది ఇస్తాను క్యాండీ ఇస్తాను అది చెప్పేవాళ్ళు. అలా భయం అంటే తక్కువ
0: తక్కువైనా
1: దయ్యాలంటే మనుషులు భయపడాలి కానీ కనిపించిన దయ్యాలేం చేస్తాయండి మన
0: భలే చెప్పారు సుగాత్రి గారు. రా అండి చూసుకుందామండి, వస్తే వచ్చింది చూసుకుందాంలే అనేసి సింగిల్ హ్యాండ్ లో హ్యాండిల్ చేసే మెంట ధైర్యం అనమాట మీకు. వండర్ఫుల్.
1: నాకు ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే నేను 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నప్పుడు మా వీధిలో ఒక తాత ఉండేవాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే అప్పుడు మా ఇంట్లో మా పెద్దమ్మ వచ్చింది, ఆ వీధి నుంచి వెళ్దాం పదా అంటే అమ్మో నేను రాను అక్కడ తాత చనిపోయి ఉన్నాడు నేను రాను రాను అని చెప్తే మా పెద్దమ్మ అంది ఓకే. తను అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తాయి. చనిపోయిన వాడు ఏం చేస్తాడు తల్లి, చనిపోయిన వాడు వచ్చి మనల్ని కొడతాడో తెచ్చు
0: ఏంటో. ఇప్పుడు అన్న మనకు భయం వేస్తుందండి అందుకని. అదేంటండి వాళ్ళు మనకి ఎవరెంత చెప్పినా కూడా భయం అంతే, అది మనంతటి మనకే పోవాల్సింది తప్పించి ఒకళ్ళు చెప్తే పోయేది కాదు, చెప్తే వచ్చేది కూడా కాదు అనుకోండి.
1: అన్ని చనిపోయిన మనుషులను చూస్తే భయం వేస్తారు. అట్లా చిన్నప్పుడు అలా అనిపించేది, ఎవరు పెద్దవాళ్ళు చనిపోతే అలా అనుకునేదా. అలా కొంచెం మంది తినిపిస్తున్నాయి రాకపోతే భుజాడుస్తాడు అది ఇది అంటాను కానీ అదే వాళ్ళు తినిపించడానికి తెలిసిపోతుంది కదండి.
0: అంటే మనకి అప్పుడు చిన్నతనం కదండి, మనకు అంతా తెలియదు, వాటి వెనకాల ఉన్న లాజిక్ తెలియదు. నిజంగా నేనేమో కాబోలేమో అని అనుకుని భయంతో చకచక తినేసే వాళ్ళం కూడా. పనులే వాళ్ళ పనులు అయిపోయేవి మన పనులు అయిపోయేవి. బట్ ఐ నో దిస్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యు నో. బట్ థ్యాంక్ యూ అండి మీ ఒపీనియన్ కాల్ చేసి షేర్ చేసినందుకు, చాలా చాలా థ్యాంక్ యూ.
1: ఓకే
0: అండి బాయ్. అది సంగతి. సో విన్నారు కదా డాలస్ లో చాలా మంది అట్నీ చెట్నీ వస్తున్నారు. అఫ్కోర్స్ సమ్మర్ కాబట్టి వేడిగానే ఉంటుంది. డాలస్ లో ఎనీ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ గానే ఉంటుంది. చల్ల అయినా స్నో పడదు కానివ్వండి చల్లగా ఉంటుంది. వర్షము విపరీతంగా పడుతుంది పడే టైంలో. గాలి కూడా అంతగానే ఉంటుంది. ఎండ కూడా అంతకన్నా తీవ్రంగా ఉంది ప్రస్తుతానికి. అండ్ వీకెండ్ ఇంకా తీవ్రంగా ఉండబోతుంది. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అవుట్డోర్ యాక్టివిటీస్. ప్రాబబ్లీ అవుట్డోర్ యాక్టివిటీస్ క్యాన్సిల్ చేసేస్తారేమో బహుశా. ఓకే కమింగ్ బ్యాక్ టు లాస్ట్ ఇయర్ కాల్ చేసి బయదవి మనకి ఆన్సర్ ఇచ్చింది నేను అడిగిన రిడల్ కి. అడిగిన రిడల్ ఏంటంటే వాట్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ఈజ్ స్పెల్డ్ ఇన్కరెక్ట్లీ. సో ది ఆన్సర్ ఇస్ ద వర్డ్ ఇన్కరెక్ట్లీ. ఆబ్వియస్లీ డిక్షనరీలో ఆ వర్డ్ కదా ఇన్కరెక్ట్లీ స్పెల్ అవుతుంది. సో ఇన్కరెక్ట్లీ లాస్ట్ ఇయర్ థ్యాంక్ యూ కన్నా. అండ్ మీరు ఇంటర్నల్ సుర్బి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఒక పాట లైన్ పై ఉంది, ఆ పాట వినిపించేస్తాను. ఆ తర్వాత శ్రీలక్ష్మి గారిది ఇంకొక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఆఫ్టర్ దిస్ సాంగ్ హియర్ వి గో. సర్దార్ గబ్బర్ సింగ్ వస్తాడు అనేసి భయపడిచ్చి ముద్దలు తినిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను భయపడించట్లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి పాట మాత్రం వినిపించేస్తున్నాను. విని ఈ పాట ఎంజాయ్ చేసేద్దాం.

far can you walk into the forest? ఆలోచించండి. How far can you walk into the forest? ఇది ఒక రిడల్. ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసరి 9726361966కి. మీరు వింటున్నారు సురభి టీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ చే కల్పన. అండ్ శ్రీలక్ష్మి గారిది ఇంకొక క్లిప్పింగ్ ఉంది. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్లిప్పింగ్. అఫ్ కోర్స్ నేను ఇంకా సైన్ ఆఫ్ చేయట్లేదు, బట్ ఇవాళటి షోకి ఇది లాస్ట్ క్లిప్పింగ్. క్లిప్పింగ్ అయిన తర్వాత సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ అగేన్ 9726361966. సో రిడల్ కైనా ఈ క్లిప్పింగ్ కైనా ఒకటే నంబర్, హౌ ఫార్ కెన్ యూ గో ఇన్ టు ద ఫారెస్ట్ ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరు వినబోయేది ఇంకొక క్లిప్పింగ్ శ్రీలక్ష్మి గారిది. శ్రీలక్ష్మి గారికి టాలెంట్ టాలెంట్ అండి. మనకి వచ్చినా రాకపోయినా టాలెంట్ ప్రదర్శించాల్సిందే. ఎదుటి వాళ్ళు చావనివ్వండి ఏమనవ్వనండి, వీ మస్ట్ షో అవర్ టాలెంట్ అని ధీమాతో ఆడు వాయించేస్తున్నారు హార్మోనియం ఏ సినిమాలోని.

0: అర్ధరాత్రి మద్యం దొరవేమిటి?
1: మద్యం దొరివేమిటండి? రాను రాను మీకు మర్చిపోతుంది. ది హార్ని వాద్యం
0: ఏదో ఒకటే ప్రాణం తీయడానికి.
1: మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ హాల్లో నీ కచేరీ చేస్తున్నట్టు కలొచ్చిందండి. లేచి హార్ని అనుకున్నాను.
0: పగలల్లా నీ విచిత్రగాత్రంతో నువ్వు క్షతగాత్రులు చేస్తున్నావు. ఇప్పుడు రాత్రులు కలాలు తెచ్చుకుని మరి నన్ను కలవరు పెట్టకే. పై నుంచి ఆ మ్యాడ్ సాడు వచ్చారంటే రేపు ఆఫీస్ లో అందరికి చెప్తారు.
2: అదన్నమాట సంగతి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసండి 9726361966. టూ క్వశ్చన్స్, ఒకటేమో కామెడీ క్లిప్పింగ్, ఇంకోటేమో రిడల్. రిడల్ ఏంటి, హౌ ఫార్ కెన్ యూ వాక్ ఇన్ టు ద ఫారెస్ట్? ఆలోచించి కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇందులో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్ వన్ మోర్ టైమ్. మొదట ఇండియా టుడే. ఇండియా టుడేలో 4 to 7 PM వరకు ప్రతిరోజు అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. బార్ స్నాక్స్ ఆర్ జస్ట్ ఫర్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఇస్ ఓన్లీ $2.99. సో వెళ్ళిపోండి. సౌత్ లేక్ లో ఉంది, అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్ దగ్గర మనకి ఇండియా టుడే ఉంది. హ్యాపీ అవర్ జరగబోతుంది అక్కడ. ఆల్సో కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ కి అండ్ ఎక్స్రే విచ్ ఇస్ ఓన్లీ ఫర్ $29 కి మీరు బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్ అట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. వాళ్ళ నంబర్ 9724845400 లేదా వాళ్ళ లొకేషన్ కి విజిట్ చేయండి, విచ్ ఇస్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్ దగ్గర. ఆల్సో ఇండియా బజార్ లో ది గ్రాసరీస్ చాలా అఫోర్డబుల్ రేట్ లో ఉంటాయి. అండ్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి సందర్భంగా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే కనుక దానికి కావాల్సిన పూజకి కావాల్సిన సామాన్లన్నీ అక్కడ ఉంటాయి. సో అఫోర్డబుల్ రేట్ లో అన్బీటబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఓన్లీ అట్ ఇండియా బజార్. సో మీ నియరెస్ట్ లొకేషన్ లో ఏదైతే ఇండియా బజార్ ఉందో అక్కడికి వెళ్లి పూజకు కావాల్సిన సామాన్లన్నీ, పువ్వులు, పండ్లు, పసుపు కుంకుమలు, తమలపాకులు, డెకరేషన్ ఐటమ్స్, స్వీట్లు, స్నాక్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట అక్కడ. ఆల్సో ఏకల్ విద్యాలయ కథక్ జరగబోతుంది August 28 నా గ్రాండ్విల్ ఆర్ట్స్ సెంటర్ గార్లెండ్ లో. అక్కడ యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఎన్ ఎంచాంటిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ కథక్ అండ్ క్యారెక్టర్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో వీటికి టికెట్స్ కావాలంటే యూ కెన్ గో టు tinyurl.com/kathakperformance2026 అండ్ టికెట్స్ ఆర్ ఓన్లీ $35. అందులో డిన్నర్ కూడా ఇంక్లూడెడ్, డిన్నర్ అట్ 5 PM అండ్ ప్రోగ్రామ్ అట్ 7 PM. ఇదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ వేటూరి స్పెషల్ జరిగింది మొన్నే మనకి August 16 నా. అండ్ దెన్ వీ హ్యావ్ dallasbanana.com. What they are offering is, restaurant owners ke endante general ga maniki slow hours untai, kontha mandi raavatledu and too less of walk-ins unnai anipiste ganuka, this is a platform that is dealsbanana.com lo. It's a platform where restaurant owners can list their exclusive deals and coupons and reach customers who can actively looking for great food and great offers. Kakapothe endante restaurant owners, here's the exciting part. మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడానికి చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా AI డస్ ఏ హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. అండ్ దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ త్రీ మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ డూ నాట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ద రీజన్ టు విజిట్ dealsbanana.com టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యోర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు వినిపించిన క్లిప్పింగ్, సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసండి. ఏ సినిమాలో హార్మోనియం చాలా అద్భుతంగా వాయించేస్తున్నారు శ్రీలక్ష్మి గారు? 9726361966 మా స్టూడియో నంబర్.

శివ మూవీ నుంచి విన్నారు. రామ్ పోతినేని అండ్ రాశి ఖన్నా యాక్ట్ చేసిన మూవీ. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అన్నమాట. రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్. స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకింగ్స్ ఫర్ యూర్ రెస్టారెంట్. Don't worry, DealsBanana.com, a platform where restaurant can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners, here's the exciting part. Entante mee office ni create cheyadam nunchi promotional campaign design and marketing cheyadam varaku DealsBanana AI does the heavy lifting for you. There's no per order commission. And the best part entante first 50 restaurants can get the growth plan free for 3 months. Yes, 50 restaurant can get growth plan free for 3 months. So restaurant owners, do not just wait for customers to walk in. Give them a reason to visit DealsBanana.com to become a partner and start turning your offers into more walk-ins. That's DealsBanana.com. మీరు విన్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో ఇప్పటి వరకు. అండ్ మన షోలో స్టార్టింగ్ లో చెప్పిన కోట్ మళ్ళొకసారి ఇక్కడ కూడా చెప్పబోతున్నాను. ఏంటంటే జనరల్ గా మన ఫోకస్ ఎక్కడుంటే మన ఆలోచన అక్కడ వరకు వెళ్తుంది. బిహైండ్ యూ ఆర్ యూర్ మెమరీస్, అహెడ్ ఆఫ్ యూ ఆర్ యూర్ డ్రీమ్స్, బిసైడ్ యూ ఆర్ ద పీపుల్ హూ కేర్, and inside you is everything you need. So it's up to you, meer ekkada focus chestaru, veniki tirigi chustara, mundara dreams gurinchi alochistara, mee pakkunna friends gurinchi alochistara, lekapothe mee lopalunna talent gurinchi alochistara. Aa talent elantidaina okollu vini judge chesarani alochinchakunda just pursue in a small steps. అండ్ ఇవాళ ఆల్సో బ్యాడ్ పోయిట్రీ డే గురించి మనం ఎండ శ్రీలక్ష్మి గారి టాలెంట్ గురించి మనం సినిమాలో ఇంత అంచెలంచెలుగా చూసాం కదా. బట్ బై ద వే ఫైనలీ నేను వినిపించిన ఏదైతే ఉందో లాస్ట్ క్లిప్పింగ్ ఆన్సర్ ఇంకా రాలేదు. అండ్ ఆన్సర్ అంటే శ్రీనివాస్ గారి షోలో విచ్ ఇస్ గోయింగ్ టు బి ఫ్రమ్ 7 to 9 తెలిస్తే కాల్ చేసి చెప్పేసి వచ్చి 9726361966. మీరు విన్నారు సిరుబి టీ టూ డ్రైవ్ టైమ్ షో. మళ్ళీ తిరిగి రేపు కలుస్తాను, సేమ్ టైమ్ డిఫరెంట్ డే. This is Kalpana signing off for today.